0: If one can do his work with an effort, then it is possible for one to obtain the necessary success. If one can do his work with yoga and with attachment for that particular work, then it is possible for him to have forbearance and patience to achieve the result. If you have no peace and shanti, what can come out of the japas and the tapas which you may do? If the land which you are cultivating is a salty land, a land which is not fertile, how can you get any result out of this salty land?
1: Prema Swarupulara. తరతరముల నుండి భారతీయులు ఆధ్యాత్మిక తత్వ ప్రబోధల చేత అన్ని దేశముల కూడాను స్థిర శాంతి సంతోష భద్రతలను చేకూరుస్తూ వచ్చుచున్నది.
0: పవిత్రాత్మ స్వరూప, ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యావ్ ఆల్వేస్ బీన్ ప్రాపగేటింగ్ స్పిరిచువల్ పీస్ అండ్ స్పిరిచువల్ యాటిట్యూడ్ to all the people of all countries. We have been propagating peace, prosperity and happiness and security through our spiritual attitudes.
1: Kanukani, natiki, netiki, loka samasta sukino bhavantu, annatvanti yokka, haindava sampradayamu, pradhanamainatvanti lachyanga mari untunnadi.
0: That is why then and now, in the days that have gone by and in the days that we are going through, all the people of the world, all the people of all the countries should be happy and should enjoy peace has become the tradition and has become the slogan of our work in this country.
1: Itti pavitra dheyamunu kapade nimittamai, nati prabhulu, mahaniyulu, rushulu, satimatallulu, అనేక రకములుగా త్యాగములు నరించి దీనిని పోషిస్తూ వచ్చారు.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ సచ్ సేక్రెడ్ ట్రెడిషన్స్ ది కింగ్స్ ఆఫ్ దోస్ డేస్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ది గ్రేట్ విమెన్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్ దే హ్యావ్ ఆల్ బీన్ పుటింగ్ దర్ ఎఫర్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ దిస్ నోబుల్ ట్రెడిషన్.
1: అద్భుతమైనటువంటి వస్తువు బాహ్య దృశ్యములకు అతి అందముగా గోచరించినప్పటికీ అది ఆధ్యాత్మిక దృక్పథమునందు కేవలం నిరుపయోగమైనటువంటిదిగా నిరూపిస్తూ వచ్చారు.
0: They have always been telling us that what you see in this material world, even if it appears as a very attractive thing for your external material vision, yet from a spiritual angle this may be valueless and useless.
1: అహంకారం ఉండినంత వరకు సాత్వికమైనటువంటిది ఏమాత్రము మనకు కనిపించదు.
0: So long as there is ego in us, peace or sattvic attitude is not going to come to us in any measure.
1: అహంకారము నశించిన తదుపరియే మనకు ఆధ్యాత్మిక సౌందర్యం అనేటువంటిది మనకు గోచరిస్తుంది.
0: It's only after all the ego has disappeared will we be able to appreciate the spiritual beauty.
1: అది ఏ శివ వశీకరణ కావింపజేస్తుంది.
0: That spiritual beauty, the going of the ego and the recognition of the spiritual beauty will bring us the appreciation of all the prosperous things.
1: ఈశ్వరుడు బాహ్య సంబంధమైనటువంటి అధికారములకు కాని ధనకనక వస్తువాహనములకు కాని లేక సౌందర్యమునకు కాని లోబడినటువంటి వాడు కాదు.
0: This aspect of Ishvara is one who is not going to subordinate himself for external appearances, for external material manifestations or for attractions which are connected with this external appearance.
1: భౌతికమైనటువంటి శక్తి ఆధ్యాత్మిక శక్తిని ఏమాత్రం కూడా నువ్వు సాధించడానికి వీలు కాదు.
0: Material strength can never get the upper hand over the spiritual strength.
1: ఈనాటి పవిత్రమైనటువంటి యొక్క శివరాత్రి పర్వదినం నందున్నటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించవలసినటువంటిది అత్యవసరం.
0: ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది సేక్రెడ్ డే ఆఫ్ శివరాత్రి.
1: పార్వతి సౌందర్య రాశి.
0: పార్వతి వాజ్ వన్ హూ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఉమన్.
1: కానీ అట్టి సౌందర్యమును ఆధారం చేసుకుని అహంకారమును కూడాను తన యొక్క స్వాధీనమును ఉంచుకుని తద్వారా ఈశ్వరుని పొందటకై అనేక రకములైన ప్రయత్నములు గావించినది.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆఫ్ హర్ బ్యూటీ షీ హ్యాడ్ నాట్ యూస్డ్ హర్ ఈగో, షీ డిడ్ నాట్ అలౌ హర్ బ్యూటీ టు జనరేట్ ఈగో ఇన్ హర్.
1: కానీ తన యొక్క ప్రయత్నము సఫలం కాకపోవట చేత తాను అహంకారం అనేటువంటి యొక్క దీనిని నిర్మూలము గావించే నిమిత్తమై ఈశ్వర తాపమనేటువంటి తపస్సును ఆచరించి తద్వారా ఈశ్వరుని యొక్క మనస్సును కరిగించి కదిలింపజేసినటువంటిది.
0: షీ వాజ్ వన్ వెన్ షీ డిడ్ నాట్ అటైన్ థింగ్స్ త్రూ ది పాత్ ఆఫ్ ఈగో, షీ సప్రెస్డ్ హర్ ఈగో అండ్ షీ వాజ్ వన్ హూ టుక్ ది పాత్ ఆఫ్ ఈశ్వర తపస్ అండ్ త్రూ ఈశ్వర తపస్ షీ ట్రైడ్ టు అట్రాక్ట్ అండ్ గెట్ ఎవ్రీథింగ్ దట్ వుడ్ గో అండర్ ది నేమ్ ఆఫ్ ఈశ్వర.
1: యవనత్వం అనేటువంటి సౌందర్యం అనేటువంటి మన్మతుని భస్మము గావించి కారుణ్ణి కాలదన్ని పార్వతిని అర్ధాంగిగా స్వీకరించినటువంటి యొక్క మహాపర్వదినము ఈ శివరాత్రి దినము.
0: దిస్ గ్రేట్ అండ్ ఆస్పిషియస్ డే ఆఫ్ శివరాత్రి ఈజ్ వన్ వెన్ ఈశ్వర డెస్ట్రాయిడ్ వాట్ వుడ్ బి కాల్డ్ ది యూత్ అండ్ ది యూత్ఫుల్ అట్రాక్షన్స్ దట్ ఆర్ ప్రెసెంట్ అండ్ హీ హెస్ డెస్ట్రాయిడ్ ది కామ ఆర్ ది యూత్.
1: ఈ యవ్వన గర్వం అనేటువంటిది మహాపాపమునకు మూల కారణం.
0: This pride of youth, the possession of youth and the pride which goes with it is responsible for several bad things which they do.
1: Kanuka manalo unnatunte ahankaram anetunte yokka ee yavana garvamunu paradroli paramaatmani yokka anugrahamunakai manu praakulaadutakai taginatunte yokka swartharahitamainatunte margaanni avalambinchali.
0: One has to accept a selfless path by throwing away this ego and pride of youth which is present in us.
1: Divyatma swarupulara manavuni yokka jeevitamu chanabanguram.
0: Divyatma swarupas, man's life is momentary.
1: Manavudu ye nimittamai ee yokka lokamunaku aavirbhavinchadu aneetvanti yokka satyanni kudanu gurtinchadam atyavasaram.
0: It is very necessary for man to recognize the truth behind the purpose for which man has come into this world.
1: Kevalam aaharam nidra bhayam aidanaram nimittamai ee jeevitham raledu jantunam narajalma durlabham.
0: This life has not come to us just for the sake of eating, sleeping and doing the ordinary routine things. Amongst all those things that are born in this world, to be born as a human being is a most difficult matter.
1: మానవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా చక్కగా అర్థం చేసుకోవాలి.
0: ది ట్రూత్ దట్ కాన్స్టిట్యూట్స్ హ్యూమన్ నేచర్ హ్యాస్ గాట్ టు బి అండర్స్టూడ్ బై అస్ వెరీ వెల్.
1: తన తత్వాన్ని నిరూపింపజేసేటువంటిదే మోక్షములకు మూల కారణం.
0: వాట్ కెన్ గివ్ యూ ది ఫుల్లర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ ఆస్పెక్ట్ ఈస్ ది పాత్ విచ్ విల్ టేక్ యూ టు ది లిబరేషన్.
1: ఇక్కడ మోక్షం అనగా ముక్తి అనగా లయమనగా ఉన్నటువంటి అంతరార్థము స్వవిమర్శే మోక్ష అని తనను తాను విమర్శించుకున్నటువంటి దాన్ని మోక్షమని కూడా నిరూపిస్తూ వచ్చారు.
0: హియర్ వెన్ వి టాక్ ఆఫ్ లిబరేషన్ ఆర్ మోక్ష ఆర్ ముక్తి వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ వి మీన్ బై దీస్ వర్డ్స్. వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ మోక్ష యాజ్ వన్ విచ్ విల్ ఎనేబుల్ అస్ టు అండర్స్టాండ్ ఫుల్లీ బై డిస్కషన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ వన్స్ ఓన్ యాటిట్యూడ్.
1: నమోచ్చో నవసృష్టి నపాతాళ నభూతలి అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇది మోక్ష శృతి.
0: మోక్ష డస్ నాట్ ఆర్ లిబరేషన్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ గెటింగ్ వన్ థింగ్ అండ్ అనదర్. ఇట్ ఈస్ ఎసెన్షియలీ ది రిమూవల్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ప్రివెంటింగ్ యూ టు నో యువర్ ఓన్ నేచర్.
1: ముక్తి అనగా కేవలం విడుదల అని దీనికి అర్థం.
0: ముక్తి ఇఫ్ ఇంటర్ప్రెటెడ్ లిటరలీ వుడ్ మీన్ జస్ట్ లిబరేషన్.
1: దేనిని విడుదల అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేసుకుంటే ఈ యొక్క భౌతికమైన దేహమును ధరించినటువంటి ప్రతి ప్రాణి కూడాను క్షణక్షణము కూడాను దేనినో ఒక స్థాయిని ఏదో ఒక స్థాయిని విసర్జిస్తూ వెళుతున్నది.
0: When we ask, what is it that we want to be liberated from? Then we will come to the answer that this material body which we are having from time to time, from moment to moment, everyone is trying to get liberated from some part or other of this material human body.
1: Kanuka ippudu manamu ee aakalaneetunte baadhanu nivartha cheyinchukune nimittamai manam annamunu bhujistunnam. అన్నమును భుజించిన తర్వాత ఆకలి అనేటువంటి యొక్క బాధ నివారణ అయినది.
0: వీ హ్యావ్ హంగర్ we want to get free of hunger, be liberated from hunger. What do? We eat some food. By eating food, we get free of hunger.
1: కనుక ఒక స్థాయిని విసర్జించడము మరొక స్థాయిని అందుకోవటము ఈ చిన్న చిన్న నిత్యకృత్య ధర్మములు ఎందు కూడాను మనం అనుభవిస్తూ వస్తున్నాం.
0: ఇన్ ది డైలీ రొటీన్ వీ ఎక్స్పీరియన్స్ గివింగ్ అప్ సంథింగ్ అండ్ గోయింగ్ అండ్ టేకింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్ గెటింగ్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు సంథింగ్ ఎల్స్ దిస్ ఇస్ కామన్ ఇన్ ఎవ్రీ డైలీ రొటీన్.
1: రోగము చే బాధపడుతున్నటువంటి సమయం నందు ఈ బాధ నివారణ నిమిత్తమై డాక్టర్ చింతకు వెళ్లి ఏదో కొంత ఔషధం సేవించి రోగ నివారణ ఆరోగ్య ప్రాప్తి ఈ రెండింటిని కూడా మనము అందుకుంటున్నాం.
0: ఇఫ్ వన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డిజీజ్ వన్ గోస్ టు ఎ డాక్టర్ వన్ టేక్స్ సమ్ మెడిసిన్ దస్ హీ బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ ది డిజీజ్ అండ్ హీ అక్వైర్స్ హెల్త్ గెట్ రిడ్ ఆఫ్ ది డిజీజ్ గెట్ సమ్ హెల్త్.
1: కనుక ఇవన్నీ మనం విచారణ చేసినప్పుడు ఒక స్థాయిని వదలటము మరొక స్థాయిని అందుకోవటము ప్రతి మానవుడు కూడాను నిత్య జీవితంలో జరుగుతూ వస్తున్నాయి.
0: When we examine all this, we find that we are giving up and becoming free from some situation, getting attached, getting something else in another situation. This is the daily routine in man's life.
1: ఏతావాత ముక్తి అనగా ఏమిటి? దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తే ముక్తి అనేటువంటి ఒక తత్వం మనకు అర్థమవుతుండాలి.
0: Be that as it may, if we understand what is the meaning of the word mukti, we will understand that getting rid of sorrow and getting on to happiness, giving free from sorrow and becoming attached to happiness is mukti.
1: Itti sthitulu prati manavudu kudanu prati jeevi kudanu aashistune vastunnadi.
0: This kind of liberation from sorrow and getting on to happiness, every human being is aspiring for such a thing.
1: కనుక ప్రతి ప్రాణికోటి కూడా ముముక్తి అని ముముక్తుడని చెప్పవచ్చును.
0: వీ కెన్ సే ఇన్ దిస్ ఆస్పెక్ట్ దట్ ఎవ్రీ లివింగ్ థింగ్ ఈజ్ సీకింగ్ ముక్తి ఆర్ లిబరేషన్.
1: అయితే ఇది శాశ్వతమైనటువంటి ముక్తియా లేక తాత్కాలికమైనటువంటి ముక్తియా అని కూడా మనం కొత్తూరి విచారించాలి.
0: But we should ask at that stage one question: is this liberation a permanent liberation or is this liberation a temporary liberation?
1: Kaadu kaadu ilanti nitya jeevithamlo anubhavincheetvanni ikkudunu taatkalikamainatundi muktulu.
0: No, this kind of freedom or this kind of liberation which we have in the daily life, they are just temporary reliefs.
1: Aithe etti satyamunu manamu telusukunna తిరిగి ఇంకొక సత్యమును తెలుసుకోవడానికి వీలు కాదు. ఎట్టి సందర్శనను మనం అనుభవించినా తిరిగి ఇంకొక సందర్శనమునకై మనం వేచుకుని అక్కర్లేదు. అలాంటి యొక్క అంత్యముక్తిని మనం కొంత సాధించడానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నం చేయాలి.
0: వీ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ బై నోయింగ్ దట్ ట్రూత్. నో అదర్ ట్రూత్ నీడ్ బి నోన్. బై గెటింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ సచ్ ఎ సిచ్యువేషన్ నో అదర్ ఫ్రీడమ్ నీడ్ బి సాట్. That kind of liberation and freedom is something which we should aspire for.
1: Manavudu edo oka reetiga ee jagatunandu tyagamanaitundi danni cheyabattakopoyina prakrutiye vaanni balavatta parchi tirigi ataniki tyagamunaku poonikam cheyistundadi.
0: If man in this world does not make an attempt by some method or other to undertake sacrifice, then nature itself will compel him to undertake sacrifice and give up certain things.
1: త్యాగము మానవునికి అత్యవసరం.
0: సాక్రిఫైస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్.
1: న కర్మణ న ప్రజయ ధనీన త్యాగేనైకి అమృతత్వ మానసు అని ఈ త్యాగం వలనే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది. కానీ త్యాగం లేకపోయినా మనకు ఇట్టి పవిత్రమైనటువంటి స్థితి అందుకోలేము.
0: వాట్ కెనాట్ బి అటైన్డ్ త్రూ వెల్త్, వాట్ కెనాట్ బి అటైన్డ్ త్రూ వర్క్, వాట్ కెనాట్ బి అటైన్డ్ త్రూ లెర్నింగ్ కెన్ బి అటైన్డ్ అండ్ దట్ ఈస్ ఇమ్మార్టాలిటీ త్రూ సాక్రిఫైస్ అలోన్.
1: ఇట్టి త్యాగానికి మనం పూనుకునే పూర్వము సత్య ధర్మ శాంతి ప్రేమ ఇట్టి పవిత్రమైనటువంటి నాలుగు చక్రములు కలిగినటువంటి రథాన్ని మనము కొంతవరకు ధరించాలి.
0: బిఫోర్ వీ అండర్టేక్ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ వీ షుడ్ ట్రై అండ్ టేక్ ది చారియట్ ఆన్ విచ్ వీ విల్ ట్రావెల్. దట్ చారియట్ విల్ హ్యావ్ ఫోర్ వీల్స్. ది ఫోర్ వీల్స్ ఆఫ్ దట్ చారియట్ విచ్ విల్ టేక్ యూ టు ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆర్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ.
1: కనుక అట్టి సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి పవిత్రమైనటువంటి రథమును మనము ఎక్కినప్పుడు తద్వారా ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు మోక్షమనేటువంటి ప్రదేశము మరి ఒక చోటు మనం వెతకనక్కరలేదు.
0: If we can take this sacred carriage which has for its wheels Satya, Dharma, Shanti and Prema. And if through that we can recognize the essential truth by traveling this path of sacrifice, you do not have to search for liberation and moksha at that stage.
1: ఇట్టి నాలుగు పవిత్రమైనటువంటి శుభలక్షణములు శుభగుణములు లేకుండా ఉండేటువంటి మానవుడు ఎన్ని సాధనలు చేసి కాని, ఎన్ని పదవులు ఏలి కాని, ఎన్ని విధములైనటువంటి కీర్తి సంపాదించి కాని, ఇది కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమైనటువంటి జీవితమే కాని సత్యమైనటువంటి జీవితం కానేరదు.
0: If man does not possess these four good qualities, Satya, Dharma, Shanti and Prema, whatever positions of authority which he may occupy, whatever sadhanas which he may do, whatever reputation and wealth which he may acquire, all that will ultimately become purposeless.

0: Shanti, whatever positions of authority which you may occupy, the result of all that is zero.
1: Satya dharma prema shantunu lekunna bahula sarvartha sadakata sunna.
0: If there is no satya, dharma, prema and shanti, the many paths which you may employ through your penance and tapas, all the result of that will be zero.
1: Ee sanatana dharma harmyambu niluva gunamuli vinalgu punadi godalappa.
0: If this great mansion of sanatana dharma is to remain and become strong, what else can I convey to you, good people, members of this society? What else, what better thing can I convey to you than this truth?
2: Manavudu maraka manavuniki madhyana unnatundi sannigitha bandhavi sambandhanni gurtinchukolenatundi paristhitilo ee naadu manavudu tana manavatvanni marchipothunnadu.
0: Man today is in a position when he is not able to recognize the meaning and significance of the connection and the attachment that should exist between one and another. He is forgetting the very elementary truth.
2: Kanuka mottamota itti vishalamainatundi premanu vivekamainatundi manasunu swarthalagitamainatundi tattvanni mana hrudayamulo hattukoni poyeyatundi nimittamai mottamota manamu tyagamunuku punukovali.
0: Today, man should undertake to sacrifice in a way that he will understand what is meant by broad love between human beings, what is meant by a broad mind, and what is selfless service. He will understand these things by sacrifice alone.
2: Manamu denini tyagam cheyali, denini vadalapettali, aneetuvanti vishayanni kuda namu mottamota gurtinchali.
0: What is it that we should sacrifice? What is it that we should give up? We must first recognize what it is we have to sacrifice.
2: Aithe bahya sambandhamainatundi ee drushyakalpitamainatundi jagattuna leka aastipaastulana leka aalubiddalana evarini manam tyagam cheyali?
0: What is it that we have to give up? Have we to give up this material world which we see around us? Or have we to give up our family, wife and children? Or have we to give up the property and wealth that we have? What is it that we have to give up?
2: Kaadu kaadu. Nijamga tyagam anukunte ee naadu mana samajamlo unnatundi yokka arthamulu kaaneravu.
0: Truly, this cannot be the meaning of sacrifice as we understand today in our community.
2: Tyagam anaga ఏదో కొన్ని వస్తువాహనములు త్యాగం చేసి అరణ్యమునకు పోయి కూర్చోవటం అని అనుకుంటున్నారు. అవి వదలటము చాలా సులభమే. మానవుడు ప్రయత్నిస్తే అట్టి వివేకానికి కాని అట్టి త్యాగమునకు కాని ఏమాత్రం కూడా అభ్యంతరం ఉండదు.
0: They are thinking that sacrifice consists in giving up some possession, some wealth, what he has, and go to the forest and forget about what he has given up. They think so. This is not very difficult. If man makes up his mind, he can also get the intelligence and courage by which to give up some little possession and wealth of his.
2: మన బాహ్య సంబంధమైనటువంటి భావములు కాకుండా అంతర్ సంబంధమైనటువంటి వాంఛలను మనం త్యాగం చేయాలి.
0: What you have to sacrifice are not the things to which you are attached externally. What you have to sacrifice are certain inner attitudes which are in you and not outside you.
2: Manavuni inni dukkhamulaku moola karanamu inni rakamulainatundi vyamohamulaku moola karanamu kaamami daarine vaancha antaru.
0: The reason for man's difficulties, the reason why man is undergoing so many difficulties is what is called kama or desire.
2: కనుక ఈ వాంఛ అనేటువంటిది మానవుని అనేక రకములుగా పిశాచిగా మార్పు చేస్తున్నది.
0: దిస్ డిజైర్ ఇన్ మ్యాన్ ఇన్ మెనీ వేస్ ఈస్ చేంజింగ్ హిమ్ ఈస్ మేకింగ్ హిమ్ డెమోనియక్ ఇన్ క్యారెక్టర్.
2: ఈ వాంఛ అనేటువంటిది దేని వల్ల పుట్టుతున్నది, దేని వల్ల ఆవిర్భవించుతున్నది అంటే అజ్ఞానం వల్ల పుట్టుతున్నది.
0: What is the source for this desire? The main source for this desire is ignorance in man.
2: కనుక మొట్టమొదట అజ్ఞానం అనేటువంటి దానిని మనం విసర్జించినప్పుడే మనకు జ్ఞానోదయం కలుగుతుంది, తద్వారా జ్ఞానోదయం కైవల్యం అని.
0: When in the first instance we can get rid of our ignorance, then wisdom will dawn on us. Once wisdom dawns on us, we have attained liberation.
2: కనుక మనము ఈ అజ్ఞానం అనేటువంటి దానికి మూల కారణమైనటువంటి యొక్క ఈ వాంఛ ఈ కామం అనేటువంటి దాన్ని మనం నిర్మూలనం చేయడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: This ignorance, the ignorance which gives rise to desire and kama, we must first try and destroy this kama.
2: మీరు కొంత యోచించవచ్చును, ఒక్క కామమును మాత్రమే త్యజించినంత మాత్రమున ఈ క్రోధలోభములు నశిస్తాయా అని కూడా నువ్వు కొంత అనుమానం కలగవచ్చు.
0: యూ మే హ్యావ్ ఎ డౌట్, యూ మే ఆస్క్ ఎ క్వశ్చన్ జస్ట్ బై గివింగ్ అప్ కామ ఆర్ డిజైర్, అదర్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ యాంగర్, లైక్ గ్రీడ్, ఆర్ దే ఆల్సో గోయింగ్ టు డిసపియర్ ఫ్రమ్ అస్?
2: ఈ క్రోధ లోభములు రెండు కూడా నువ్వు కామమును అనుసరిస్తూ ఉంటుంటాయి, కానీ ఇవి ప్రత్యేకమైనటువంటివి కానేరు.
0: Yes, anger and greed are bad qualities which are associated with desire and kama. They are not distinct and separate.
2: ఈశ్వరుడు పినాకపాణి, రాములు దండపాణి అంటున్నాము, అనగా కోదండపాణి అంటున్నాము. కానీ కోదండపాణి అనుకున్నప్పుడు కోదండము ధరించినంత మాత్రమున ఇంకా కోదండంతోనే తన యొక్క జీవితం జరుగుతున్నదా? కాదు కాదు. కోదండం అనగా దీనికి అంబు కూడాను బాణం కూడాను చేరి ఉన్నది అనేటువంటి అంతరాత్మ దీనికి స్పష్టమవుతుంది.
0: We understand Ishvara as Pinakapani. We understand Rama as Kodandapani. Just because Rama is holding the bow, the Kodanda, is he able to do all that he has done? No. He must also have an arrow along with the bow in order that the bow may become useful.
2: కోదండపాణి అనగా కోదండమునకు బాణము ఎట్టు సంబంధించి ఉంటున్నదో అదే రీతిగా కామము అనేటువంటి దానికి క్రోధ లోభములు కూడాను అట్టి సన్నిహిత అవినాభావ సంబంధం కలిగి ఉంటుంటారు.
0: Just as when we call Rama Kodandapani, we imply and understand that along with Kodanda, there is also the arrow. So also, when we talk of Kama, the desire, we should understand that along with Kama, the greed and the anger, the two other bad qualities are going in association with Kama.
2: ఈ కామ క్రోధ లోభములు మూడు కూడాను మానవత్వాన్ని కేవలం నిర్మూలము గావించి దానవత్వాన్ని కంటే హీనమైనటువంటి స్థితిని కొనిపోతున్నది.
0: These three qualities, the lust or kama, the krodha, anger, and the greed or lobha, these three qualities together are taking man to the very depths of destruction.
2: Kamena karmanasanam. Kamam anetvanti vancha anetvanti ee manavuni yokka satkarmalanu oka poorthi nirmoolam chestunnadi.
0: Kama or desire is making man give up all his good work.
2: ఇంకా క్రోధము అనేటువంటిది కేవలము జ్ఞాన నాశాన్ని కలిపిస్తున్నది.
0: క్రోధ ఆర్ యాంగర్ డిస్ట్రాయ్స్ ఆల్ విజ్డమ్.
2: క్రోధము కలిగినటువంటి మానవునికి ఏమాత్రం కూడా వివేకం లేనటువంటి యొక్క అజ్ఞానంలో వాడు అంధుడుగా మారిపోతున్నాడు.
0: A man who has got anger will have no distinguishing capacity at all. He becomes a blind man who cannot separate good from bad.
2: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గలుగును, పాపపు పనులను చేయుచు చీపొమ్మనిపించుకున్నట చేకూరుచిని, తన కలిమి భంగపుచ్చును, తనకును గల గౌరవము దగ్ధము చేయును, తన వారలకెడ చేయును, జనునకు కోపము వలన సర్వము చెడుగు.
0: A man who has got anger, who is suffering from anger, can never do any work successfully. He will always do such things by which his reputation will be destroyed. He will do harm to his own people and he will earn always disgrace.
2: కనుక మానవునికి కోపము పాపమునకు ఒక ధూపము అన్నారు. కనుక అట్టి ధూపమైనటువంటి పాపాన్ని మనం ఏమాత్రం కూడా హృదయ స్థాయికి చేర్చుకోకూడదు.
0: టు మ్యాన్ యాంగర్ ఇస్ లైక్ దిస్, ఇట్ విల్ సింప్లీ ప్రమోట్ సిన్ ఇన్ హిమ్. సో సచ్ ఎ థింగ్ విచ్ విల్ ప్రమోట్ సిన్ ఇన్ అస్, వీ షుడ్ నెవర్ అక్సెప్ట్ ఇట్ ఆర్ ఇన్వైట్ ఇట్.
2: ఇంకా లోభము భక్తి నాశనం.
0: గ్రీడ్ ఇస్ వన్ విచ్ విల్ డెస్ట్రాయ్ ఆల్ యువర్ డివోషన్ అండ్ ఫెయిత్.
2: మానవునికి ప్రధానమైనటువంటి అంగములు కర్మ జ్ఞాన భక్తి, ఈ మూడింటి యందు శూన్యుడైనప్పుడు ఇంకా వాడి మానవత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: మ్యాన్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆర్ వర్క్, విజ్డమ్ అండ్ డివోషన్. ఇఫ్ దీస్ త్రీ గుడ్ క్వాలిటీస్, వర్క్, విజ్డమ్ అండ్ డివోషన్, ఇఫ్ దే ఆర్ డెస్ట్రాయిడ్ బై కామ, క్రోధ అండ్ లోభ, వాట్ ఎల్స్ ఇస్ లెఫ్ట్ ఇన్ హిమ్ విచ్ ఇస్ గుడ్?
2: కనుక మానవుని యొక్క జీవితం అనేటువంటిది వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, ఈ మూడింటి యొక్క తత్వం చే కట్టబడినటువంటిది.
0: Man's life is tied up with these three qualities, work, worship and wisdom.
2: Manchi panulu cheyali, manchi talapulu talchali, manchiga jeevinchali.
0: He must do good work, he must promote good thoughts and good ideas, he must live well and a good life.
2: Nijamuga oka vyaktigatamainatundi oka jeevithamunu nimittamai thanu jeevinchadaniki poonukokoorudu.
0: Truly, no one should undertake to live a life which is intensely individual and selfish.
2: Samasthi tattvanni tana yokka jeevithamlo abhirudhi gaavinchukovali.
0: He should be able to incorporate into his life a broad view, a view of equality.
2: ఒక్క జీవుని యొక్క నిమిత్తమై అనేక వేల మంది జీవులను బాధ పెట్టడం కూడాను ఇది మహాపాపం.
0: If we want to give trouble to a large number of people so that we may cause pleasure to one individual, that is a great sin.
2: సమాజం యొక్క క్షేమ నిమిత్తమై ఒక వ్యక్తిని బాధ పెట్టినా కూడా ఇందులో తప్పు లేదు.
0: For the sake of a large number of members of the community, even if you give trouble to one individual, it is not wrong.
2: కనుక మనము సమాజ సేవ నిమిత్తమై మనము ఎన్ని విధములైనటువంటి నిందలు నిష్ఠూరములు కలిగినప్పటికీ మనం ఏమాత్రం కూడా లెక్క చేయక మన జీవితాన్ని త్యాగం గావించడానికి సంసిద్ధులుగా ఉండినటువంటి సమయం నుండి మానవత్వం అనేటువంటి యొక్క పేరు సార్థకం నందుతుంది కానీ లేకపోతే వ్యర్థమే.
0: For the good of the total community, when an individual is ready to sacrifice his personal interests, it is only when he is ready to sacrifice his personal interests for the good of the total community, then the true human nature in us will be able to come out and do good.
2: యువకులైనటువంటి ఈనాటి పిల్లలనుండు పవిత్రమైన భావములను ప్రతిష్ఠింపజేసి తద్వారా స్వార్థరహితమైనటువంటి యొక్క తలంపులను వారి యొక్క హృదయమునకు చేర్చి విశాలమైనటువంటి ప్రేమతో ఈ యొక్క ఈనాటి భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని దేశమునకు చాటడానికి తగినటువంటి కృషి సల్పాలి.
0: We should make the effort today that young people, youth who are still young in their age, they should promote sacred ideas. They should be able to appreciate selfless ideas and know what broad love is. This is what we should attempt to do.
2: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
0: Ours is a motherland which has given birth to people who have attained reputation beyond the continents and beyond the borders of our own country.
2: పాశ్చాత్య వీరుల పారద్రోలించిన స్వాతంత్రమునుగొన్న సమరభూమి.
0: Our great land is one which has defeated the western rulers and attained independence by our own effort.
2: పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి.
0: In learning and in scholarship, this great land of ours has shown great attainments and great prominence.
2: సంగీత సాహిత్య శాస్త్రీయమందున పాండిత్యమును చూపే పరమభూమి.
0: In music, in arts, in శాస్త్రాస్, our great land has shown great learning. This is the sacredness of our country.
2: చిత్రకళలతో చిత్రమై ఉన్నట్టి భరతభూమి యందు జననముంది భరతమాత ధర్మ భాగ్యంబుగా పాడ భాగ్యమంతయు మీదే భక్తులారా.
0: Having been born in Bharat, a country which has protected and given place and promoted arts and culture, having been born there, you citizens of Bharat, it is your responsibility to keep up the reputation of this great country.
2: Mana okkari sukhamu sukham kaneradu, mana okkari aanandamu aanandam anipinchukodu.
0: Our individual happiness cannot be called happiness. Our individual pleasure cannot be called pleasure.
2: ఒక చిన్న చీమ మీకందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ చిన్న చీమ ఏదో కొంత బెల్లపు ముక్కను చూచిందంటే చూచిన తక్షణమే తనకు కడుపు నింపుకునే నిమిత్తమే స్వార్థమునకు ప్రాకులాడదు. తక్షణమే అటూ ఇటూ తిరిగి తన బంధుమిత్రులందరినీ చేర్చుకుని వచ్చి అందరితోన చేరి ఆ బెల్లపు ముక్కను తింటుంది.
0: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఆల్ ఆఫ్ యూ నో, ఏ స్మాల్ టైనీ యాంట్. యాజ్ సూన్ యాజ్ దిస్ స్మాల్ సింగిల్ టైనీ యాంట్ looks at a small piece of sugar, it is not going to eat that sugar and fill its own stomach. It will look round for its companions, friends and relations and bring all the ants together to enjoy this pleasure of eating the sugar.
2: Okka kaaki, kaaki anaga bharatiyulu chaala asakinchukuneetundi, kaaki anaga chaala heenanga chuchetundi kaaki. ఏదైనా నాలుగు మెతుకులను చూచిందంటే తాను పొట్ట నింపుకుంటుందా? నింపుకోదు. అటూ ఇటూ కా కా కా కా అని తిరిగి అంత బంధువులు మిత్రులు కూడా చేర్చుకుని వచ్చి తాను భుజిస్తుంది ఆ మెతుకులు.
0: విల్ టేక్ ది కేస్ ఆఫ్ ఎ క్రో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లుక్డ్ అపాన్ యాజ్ సంథింగ్ ఇన్ఫీరియర్ బై అవర్ కంట్రీమెన్. ఈవెన్ సచ్ ఎ క్రో, వెన్ ఇట్ సైట్స్ సమ్ ఫుడ్, something which it can eat, is it going to eat and fill its stomach? No, it will go around and it will call so many other crows and they will all share this food and enjoy the food.
2: Kani ee naati manavudu ee chimalakante kaakulakante heenamai ati swarthamlo munigipothunnadu.
0: However, man of today has become worse than an ant. He has become worse than a crow.
2: చీమకున్నటువంటి త్యాగము కాని కాకికున్నటువంటి విశాలమైనటువంటి బుద్ధి కాని ఈనాడు మానవుని ఎందు లేకుండా పోయి కాకి అంటే హీనంగా చూడటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కాకి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తి.
0: ది సాక్రిఫైస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ యాంట్ అండ్ ది బ్రాడ్ అవుట్లుక్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది క్రో ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే. అండ్ సచ్ ఎ మ్యాన్ ఈస్ లుకింగ్ ఎట్ ది క్రో ఇన్ ఎ మీన్ వే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ టు బి డిస్పైజ్.
2: కనుకనే త్యాగరాజు చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో చీమయందు మొదలు బ్రహ్మ వరకు కూడాను శివకేశవులు ఎందు కూడాను ఉంటున్నది తత్వము దివ్యత్వమే తప్ప మానవత్వం ఉన్నది అనేటువంటి ఒక దీనిని తాను హెచ్చరించలేదు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ త్యాగరాజా సెడ్ దట్ ది యాటిట్యూడ్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది యాంట్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది బ్రహ్మన్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ శివ వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కేశవ దిస్ ఆస్పెక్ట్ ఈస్ ది డివైన్ ఆస్పెక్ట్. హీ నెవర్ స్పోక్ ఆఫ్ ది హ్యూమన్ ఆస్పెక్ట్ బట్ హీ ఓన్లీ స్పోక్ ఆఫ్ ది డివైన్ ఆస్పెక్ట్ ఇన్ ది యాంట్ ఇన్ కేశవ అండ్ ఇన్ బ్రహ్మన్.
2: దివ్యాత్మ స్వరూపులారా, మనం ఆర్జించినటువంటిది కానీ పోషించుకున్నటువంటిది కానీ మనం ప్రోగు చేసుకున్నటువంటిది కానీ ఏనాటికైనా మనమన్న వదిలి తప్పిపోక తప్పదు, లేక మనమైనా వాటిని విసర్జించక తప్పదు.
0: దివ్యాత్మ స్వరూపస్ వాట్ వీ హ్యావ్ ఎర్న్డ్ వాట్ వీ హ్యావ్ గ్యాదర్డ్ అండ్ వాట్ వీ హ్యావ్ అక్యూములేటెడ్ సమ్ డే ఆర్ అదర్ ఇట్ విల్ లీవ్ అస్. ఇఫ్ ఇట్ డస్ నాట్ లీవ్ అస్ వీ హ్యావ్ టు లీవ్ దట్ అండ్ గో సమ్ డే ఆర్ అదర్.
2: ఒక చిన్న కథ.
0: దేర్ ఇస్ అ స్మాల్ స్టోరీ.
2: ఒక మహారాజ కుమారుడు తాను మహాత్యాగ స్వరూపుడై దివ్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేత అనేక మంది గురువుల చింతకు తాను ప్రాకురాడుతూ వెళ్తూ ఉండేవాడు.
0: ది సన్ ఆఫ్ ఎ గ్రేట్ కింగ్, హీ వాజ్ సీకింగ్ ది డివైన్ స్పిరిట్ అండ్ హీ వాజ్ వాంటింగ్ టు అండర్స్టాండ్ డివినిటీ అండ్ డివైన్ స్పిరిట్. హీ వాజ్ సీకింగ్ సో మెనీ గురుస్ వాంటింగ్ టు నో ఫ్రమ్ దెమ్ వాట్ డివైన్ ఆస్పెక్ట్ ఈస్.
2: ఒక పవిత్రమైనటువంటి మహాజ్ఞాని చింతకు వెళ్లిన తర్వాత ఆ జ్ఞాని ఈ మహారాజ కుమారు యొక్క త్యాగాన్ని గుర్తించి, నాయన తన చేతి ఎందున్నటువంటి ఒక రింగును అనగా ఉంగరంను ఇటు తీవని చెప్పిన కోరాడు.
0: He went to a sacred old wise man. That sacred wise man recognized the spirit of sacrifice present in this son of the great king. And this wise man asked his son, looked at a ring which is on one of his fingers, and he said, "Give that ring. You sacrifice this particular ring on your finger."
2: అతన్ని దగ్గరకు పిలిచి అతని చెవియందు ఇవన్నీ కూడాను ఏనాటికైనా ఒకనాడు నశించిపోవునవే అనేటువంటి పదమును ఈ రింగు పైన రాసుకుని నీవు హస్తం నందు ధరించమన్నాడు.
0: దిస్ వైజ్ మ్యాన్ కాల్డ్ ది సన్ ఆఫ్ ది కింగ్ అండ్ టోల్డ్ హిమ్ ఇన్ హిస్ ఇయర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఎవర్ వెల్త్ యూ హ్యావ్ సమ్ డే ఆర్ అదర్ దే ఆర్ గోయింగ్ టు లీవ్ యూ. రైట్ దిస్ ఇన్స్క్రిప్షన్ ఆన్ ది రింగ్ అండ్ వేర్ దిస్ రింగ్ ఆన్ యువర్ ఫింగర్.
2: ఈవెన్ దిస్ షల్ పాస్ అవే అని రాసుకున్నాడు అక్కడ.
0: This king's son wrote on the ring, "Even this shall pass away."
2: తన చూచుకుంటు వచ్చాడు. తన యొక్క రాజ్యమును, తన యొక్క ప్రజలను, తన యొక్క గంభీరాన్ని, తన యొక్క అధికారాన్ని ఒక్కతూరి గుర్తించుకుని, ఆహా నేనింత మహారాజ కుమారుని కదా అని అహంకారమును చోటిచ్చిన సమయంలో తన ఉంగరం చూచు, ఆ ఇవన్నీ ఎంతకాలం, ఏనాటికైనా నశించిపోవునవే అని తక్షణమే తాను గుర్తించుకుని ఆ యొక్క అహంకారాన్ని నిర్మూలంగా విస్తుకుంటూ వచ్చాడు.
0: Whenever he used to feel proud about his kingdom, about his wealth, and whenever the spirit of pride came to him, looking at his wealth and at his kingdom, he would look at the ring, and seeing the inscription on the ring, he would feel, "These things will someday or other leave me." Thus he was getting rid of his ego,
2: కనుక మానవుడికి నిజమైనటువంటి త్యాగము లభించాలనుకున్నప్పుడు ఏదో పంచాక్షరములు కాని అష్టాక్షరములు కాని మనం జపించనక్కరలేదు. ఏదో ఒక విధంగా హృదయమునకు సత్యాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క తత్వమును మనం బోధించుకుంటే అదే మంత్రము, అదే యంత్రము, అదే తంత్రము.
0: ఇఫ్ మ్యాన్ ట్రూలీ వాంట్స్ టు గెట్ ది స్పిరిట్ ఆఫ్ ట్రూ సాక్రిఫైస్ హీ డజంట్ హ్యావ్ టు గో ఇన్ ఫర్ ది అష్టాక్షరి ఆర్ ది పంచాక్షరి. ఈవెన్ ఇఫ్ హీ కెన్ రిమైండ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ట్రూ సాక్రిఫైస్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ హిమ్ ది నెసెసరీ స్పిరిట్.
2: హృదయములో త్యాగం లేక బయట అనేక రకములైనటువంటి మంత్రములు జపించినప్పటికీ ఇవి కేవలం కాలమును వ్యర్థము గావించుకున్నటువంటి యొక్క క్రియలే తప్ప ఇది సార్థకము గావించుకునేటువంటి కానేరవు.
0: Without the true attitude of sacrifice in one's own heart, externally, even if he goes on repeating the japa or mantra so many times, all that will be only a waste of time and useless.
2: What is worship? Duty is God. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. హృదయపూర్వకమైనటువంటి భావంతో మీరు ఈ యొక్క జీవితాన్ని కొంత కర్మ రూపంలో త్యాగం చేయండి.
0: వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. డూ యువర్ డ్యూటీ రికగ్నైజింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ. డూ దట్ డ్యూటీ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్.
2: నిజముగా ఈనాడు మనం త్యాగమునకు అనేక ప్రయత్నములు చేయనక్కరలేదు. మనము ఏ రీతిగా సుఖమును ఆశిస్తున్నామో అట్టి సుఖమే సర్వులకును ఉండాలనేటువంటి యొక్క పవిత్రమైన భావమును, విశాలమైనటువంటి తలంపును మీరు అభివృద్ధి గావించుకోండి.
0: ట్రూలీ టుడే ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ యూ డో నాట్ హ్యావ్ టు మేక్ సెవరల్ అటెంప్ట్స్. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు ఫీల్ దట్ ది కైండ్ ఆఫ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ విచ్ యూ వాంట్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ షుడ్ ఆల్సో విష్ ఇట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ ఫర్ అదర్స్ యాజ్ వెల్. దట్ విల్ లీడ్ యూ టు సాక్రిఫైస్.
2: కేవలం నాది నాది నాది నాది అనేటువంటి ఈ యొక్క అభిమాన మమకారములకు మనం పాల్పడి జీవితత్వం ధ్వంసం చేసుకోకూడదు.
0: All the time you should not feel attached, you should not feel that it is for you, for yourself, and this kind of feeling of selfishness will destroy the good in your life.
2: Pasivuga puttinatunte manavudu pasipatiga maragaladu.
0: Man who is born because he is born, he is called an animal. Even he can transform himself into a pashupati.
2: Kruram mrugamuga puttinatunte yokka jantuvu adi kruramugangane chachipothundi.
0: An animal which is born as a cruel animal will die as a cruel animal.
2: కనుకనే మానవుని యందు ఇంత పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు ఉండట చేత జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. లేకపోతే నరజన్మంలో ఉన్నటువంటి పవిత్రత ఏమిటి?
0: Because of such good qualities and capacities that are present in a human being, it has been said that of all things that are born, to be born as a human being is a sacred birth.
2: మానవుని యొక్క పుట్టుకతో వచ్చినటువంటి దుర్గుణములను అభ్యాసం చేత గాని లేక పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణ చేత గాని తన దుర్గుణములను నిర్మూలం గావించుకోవడానికి చక్కని అవకాశం ఉంటుండాలి.
0: Such bad qualities which have come to man with his birth, man has got the capacity either by his effort or by his sadhana or by learning with good people, he can get rid of those bad qualities.
2: కానీ దుష్టములకు దుష్ట గుణములు కలిగినటువంటి యొక్క జంతువు ఎన్ని విధములైనటువంటి అభ్యాసములు చేసినప్పటికీ తన దుష్ట గుణములను మాత్రం ఏమాత్రము విసర్జించదు.
0: But an animal which has got bad qualities born with it, whatever effort which he may take, whatever practice which it may undertake, it cannot get rid of those bad qualities.
2: కనుక పుట్టుకతో వచ్చినటువంటి దుర్గుణములను అంత్యం వరకును సాధింపజేసేటువంటిది ఒక పశుత్వము.
0: Animal nature is one which will make bad qualities which come with one's birth remain with him until he dies.
2: పుట్టుకతో వచ్చినటువంటి దుర్గుణములను నిర్మూలం గావించుకుని పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేయించుకోవటం మానవత్వం.
0: హ్యూమన్ నేచర్ ఈజ్ వన్ విచ్ కెన్ ఎనేబుల్ ది బ్యాడ్ క్వాలిటీస్ విచ్ హావ్ కమ్ టు వన్ విత్ హిస్ బర్త్ బి చేంజ్డ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ గాట్ రిడ్ ఆఫ్ డ్యూరింగ్ హిస్ లైఫ్.
2: ఒక క్రూర మృగమును తీసుకుని వచ్చి సర్కస్ వాడు అనేక రకములైనటువంటి తరబీదులు చేసి తనకు అనేక రకమైనటువంటి సన్మార్గం యొక్క నడకలు కూడా నడిపించడానికి కొనుక్కుంటాడు.
0: A circus manager will bring a cruel animal and by giving it various practices and effort, he will try to change that cruel animal.
2: Kani tanaku aakaligannappudu puli pulichinatvanti yokka machipoyinatvanti yokka maamsamunu maatrame aaraginpa cheyadaniki poonukuntundi kani puriyalu kani sambar gaani cheesukotaniki poonukodu.
0: The tiger which is hungry, when it is hungry, in order to relieve its hunger, will try to eat the meat that is given to it, but it will not want to eat either puri or sambar.
2: Inte kaadu manam chakkaga paalu petti perugu petti chakkani bhojanamunu petti aneka rakamulaga tarbeedam chesi intilo manam oka pillini petti o pilli rajama o markata rajama మార్జాలమా నీవు ఎలకలను మాత్రం చంపవద్దు, నీకు కావలసిన ఆహారం నీకు ఇస్తుంటానని అనేక రకములుగా బోధించినప్పటికీ తిరిగి ఎలకను చంపటం అది మానుకుంటుందా?
0: నాట్ ఓన్లీ దట్ వీ బ్రింగ్ అప్ ఎ క్యాట్ ఇన్ అవర్ హౌస్ వీ ఫీడ్ దిస్ క్యాట్ విత్ మిల్క్ విత్ కర్డ్స్ విత్ ఫుడ్ అండ్ సో ఆన్ హ్యావింగ్ ఫెడ్ ఇట్ బై మిల్క్ అండ్ కర్డ్ అండ్ ఫుడ్ ఇఫ్ యూ టెల్ దట్ క్యాట్ డోంట్ కిల్ ది ర్యాట్స్ డోంట్ ఈట్ ది ర్యాట్స్ ఈజ్ దట్ గోయింగ్ టు కీప్ క్వైట్ అండ్ నాట్ గో ఎట్ ది ర్యాట్స్ అండ్ ఈట్ ఓన్లీ మిల్క్?
2: కనుక పుట్టుకతో వచ్చినటువంటి దుర్గుణములను మనం దూరం చేసుకోవటానికి మానవత్వంలో ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
0: సో టు గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ విచ్ హావ్ కమ్ టు అస్ విత్ బర్త్ దేర్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ హ్యూమన్ నేచర్ టు బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్.
2: దీనిని పురస్కరించుకుని ఏ జంతువు నామ్ నరజన్మ దుర్లభం అన్నారు.
0: It is in this context it has been said, and the human birth has been praised by saying, of all things that are born, to be born as a human being.
2: అట్టి పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకోలేక ఏదో జగత్తులో పుట్టి నాది నావారు నాది నావారని మేకగా దార్చినట్టుగా మేక అరుస్తుంటాది, మే మే మే మే అని అరుస్తుంటాది. దాని అరుపు అరుచుటం చూచుకుని తోడేలు ఎక్కడి నుంచి వచ్చి ఒక్క తూరి దాన్ని చంపేసుకుని పోతుంది.
0: Without recognizing the sacredness in our birth, having been born into this world like a goat, we keep on crying like a goat, saying, this is mine, this is mine, these people are mine, they are mine. This kind of cry on the part of the goat will be heard by a wolf, and someday the wolf will come and take away the goat. So also, man who keeps on saying, this is mine, he is mine, someday or other the wolf will come and take him away.
2: మే మే మే అనేటువంటి సంస్కృత పదంలో నాది నావారు అనేటువంటి అర్థం.
0: In the Sanskrit word may, may, the meaning is that it is mine, he is mine.
2: కనుక నేను నావారు నాది నాది అనేటువంటి ఈ మేకలంతగా కూడాను మృత్యు అనేటువంటి తోడేలు ఎప్పుడు వచ్చి కొట్టుకుని పోతుందో చెప్పడానికి వీలు కాదు.
0: All this sheep and goat who keep on saying, may, may, this is mine, someday the wolf of death will come and take away this sheep and goat.
2: కనుక ఈ మృత్యు అనేటువంటి తోడేలు వాట పడక పూర్వమే మనము ఏదో కొంత పవిత్రమైన మార్గం నందు ప్రవేశించి జన్మను సార్థకం గావించుకుని జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మానవ సేవగా మనం భావించి ఈ యొక్క సంఘ సేవలో మనం కొంతవరకు సార్థకతను పొందుకోవాలి.
0: Before we fall a prey to this wolf of death, we must make this life of ours sacred. We must recognize that service to man is service to God. Service to community is service to God. Thereby, we should make our life sacred before we die.
2: Prema swarupulara, kevalam memu aadhyatmika margam nundi praveshinchukunnamani, edo japa tapa dhyanadulu manam oka aacharistunnamani, antatitone meeru trupti padaka పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి తత్వాన్ని కూడా నువ్వు గుర్తించుకోవటం అత్యవసరమైన సాధన.
0: ప్రేమస్వరూపస్, యూ షుడ్ నాట్ ఫీల్ సాటిస్ఫైడ్ అండ్ యూ షుడ్ నాట్ థింక్ దట్ యూ హ్యావ్ డన్ వాట్ యూ షుడ్ డూ బై సింప్లీ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్, బై డూయింగ్ ధ్యాన అండ్ బై డూయింగ్ జప. యూ మస్ట్ రికగ్నైజ్ దట్ ది హ్యూమన్ బాడీ ఈజ్ ఇంటెండెడ్ టు డూ గుడ్ ఫర్ అదర్స్. ఇట్ ఈస్ దిస్ రికగ్నిషన్ దట్ ఈస్ ఎసెన్షియల్ మోర్ దాన్ ది ధ్యాన ఆర్ ది తప.
2: ఈనాటి మన భారతదేశం నందున్నటువంటి పరిస్థితులంతా కూడాను చక్కదిద్దే నిమిత్తమై మన యువకులనేటువంటి వారిని ఎంతవరకు నైనా ఆధ్యాత్మిక మార్గం నుండి ప్రవేశింపచేసి తద్వారా స్వార్థము అహంకారం అనేటువంటి దాన్ని నిర్మూలము గావింపచేసి అటువంటి వీరులైనటువంటి భారతోద్ధారకులైనటువంటి యొక్క యువకులను ఈనాడు మనము అభివృద్ధి గావించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We must make all attempts today to see that the situation that exists in our country can be improved, can be eradicated with the help of the youth. The youth must be taught the path of spirituality, and along the path of spirituality, the youth must get rid of the selfishness, must get rid of their ego, and improve the conditions in the country.
2: Niyamga yuvakulainatunti varu dura prayanam salpetunti varu.
0: Truly, the youth are such that they have to make a long journey in their life.
2: ఈ వృద్ధులైనటువంటి వారు తిరిగి మరుసటి స్టేషన్ లోనే దిగిపోయేటువంటి వాళ్ళు.
0: In this journey, the older people will alight from the train in the next station.
2: కనుక దీర్ఘ ప్రయాణం సల్పవలసినటువంటి యొక్క యువకులు యందు పవిత్రమైనటువంటి యొక్క క్షమ, శాంతి, దమము ఇలాంటి పవిత్రమైనటువంటి సద్గుణములు నేటి నుంచినే వారి యందు అభివృద్ధి గావించాలి.
0: Amongst the young people, the youth who have to make a long journey, in them, good qualities like forbearance, like ability, like being able to get rid of their ego, these good qualities must be promoted in them.
2: Sevakante minchinatvanti sadhana marokati ledu.
0: There is no place which is nobler than the place of service.
2: Ee sevayandu ahankaram anetvanti addu raanivukunda chuchukovali.
0: In this service which we undertake, we should see that this ego, the pride, does not come in the way of doing service.
2: నిరంతరము కూడా నీవు సేవకుడిగా ఉండటకు ప్రయత్నం చేయి కాని నాయకునికై ప్రయత్నం చేయవద్దు.
0: All the time, try and be a servant, a follower. Do not become a leader.
2: సేవకుని యందు ఉన్నటువంటి పవిత్రత నాయకుని యందు ఉండదు.
0: The sacredness that is present in a service and in a servant is not present in one who leads.
2: నిజముగా కింకరుడు గాక శంకరుడు కావటానికి అధికారం ఉండదు, సేవకుడు గాక నాయకుడు కావటానికి అధికారం లేదు.
0: Truly, one has no right to become a leader without becoming a follower. Truly, one has not become a Sankara without becoming a Kinkara.
2: నియముగా మనం క్వాలిఫికేషన్ అంతగా మన అర్హతలను గుర్తించుకోవాలనుకుంటే మొట్టమొదటి నేను సేవకుణ్ణి అనేటువంటి హృదయపూర్వకంగా తాను చెప్పుకోవటానికి ధైర్యంగా నిలిచాలి.
0: If you really want to recognize your deservedness, your capacity to aspire for something, he should have the courage to say that I am a follower, I am a servant.
2: దీనుల సేవ, దిక్కులేని వారి సేవ, రోగుల సేవ అతి ప్రధానంగా తీసుకోవాలి.
0: We must give great importance to service, to people who need service, who are needy, people who have no one to look after them, and people who are...
2: మన చేతనైనంత వరకు కూడాను శక్తి లోపం లేకుండా ఇతరులకు సహాయపడేటువంటి యొక్క కర్మను మనం చేపట్టాలి.
0: To the extent possible, without giving up any of your capacities, we must undertake to do service, to do good to others.
2: దివ్యాత్మ స్వరూపులారా, నీవు ఆశించినటువంటి ఈశ్వరుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయం నందు లేడు. ఈశావాస్యం ఇదం సర్వం, ఈశ్వర సర్వభూతానాం. నీవు ఆశించినటువంటి ఈశ్వరుడు, నీవు ఆరాధించేటువంటి ఈశ్వరుడు సర్వ జీవులు ఎందు ఉంటున్నాడు. అలాంటి విశాలమైనటువంటి ప్రేమను మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే నీ సాధన ఒక సార్థకత అవుతుంది. కానీ ఏదో దేవుడు ఒక ప్రదేశం నందు మాత్రమే ఉన్నాడనేటువంటి యొక్క దేవుణ్ణి కూడాను ఒక చిన్న దీనిగా స్థాయిలోకి తీసుకుని రావటము అది మహాపాపంగా మారిపోతుంది.
0: Divyatma Swarupas, the kind of Ishvara whom you are aspiring to attain is not present in some chosen local place. Ishvara is present everywhere. The recognition that Ishvara is present in every living human being is the one which you should develop. But to think that Ishvara is present in some confined place is to bring God to a narrow position. You must develop a broader vision than that.
2: Prema Swarupulara, ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినమైనటువంటి శివరాత్రి, అన్ని రాత్రులు కంటే ఈ యొక్క రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి రాత్రి. రాత్రి అనగా చీకటితో కూడినటువంటిదని, కానీ ఇది చీకటితో కూడినటువంటి రాత్రి కాదు, శివరాత్రి అనగా పవిత్రమైన మంగళ స్వరూపంతో కూడినటువంటి ఒక ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమైనటువంటి ప్రకాశంతో కూడినటువంటి రాత్రిగా మీరు విశ్వసించాలి.
0: Prema Swarupas, today is an auspicious day which goes by the name of Shiva, which you should develop. But to think that Ishvara is present in some confined place is to bring God to a narrow position. You must develop a broader vision than that.

0: మీరు విశ్వసించాలి.
1: ప్రేమ స్వరూప, టుడే ఇస్ అన్ ఆస్పిషియస్ డే విచ్ గోస్ బై ద నేమ్ ఆఫ్ శివరాత్రి. రాత్రి మీన్స్ డార్క్ నైట్, బట్ హియర్ దిస్ ఇస్ నాట్ ఎ జస్ట్ రాత్రి, దిస్ ఇస్ ఎ శివరాత్రి. దిస్ ఇస్ ఎ నైట్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ప్రాస్పెరిటీ, విత్ మంగళ, విత్ శివ. దిస్ ఇస్ ద యాటిట్యూడ్ విచ్ యూ షుడ్ డెవలప్ విత్ రిగార్డ్ టు శివరాత్రి.
0: కనుక మనము ఈ యొక్క రాత్రి అంతే కూడాను నిర్మలమైన మనస్సుతో, పవిత్రమైన భావంతో, లోక సమస్త సుఖినోభవంతు, లోకమంతా కూడాను సుఖశాంతులతో ఉండాలి. సర్వ జీవులు కూడాను పవిత్రమైనటువంటి హృదయంతో కూడి దియో యోన ప్రచోదయాత్ పవిత్రమైన బుద్ధిని అభివృద్ధి గావించాలన్నాడు గాంధీ కూడాను చెప్పాడు. సబుకో సన్మతి దే భగవాన్ అన్నాడు. సబుకో సన్మతి దే భగవాన్, పవిత్రమైనటువంటి మనసిమ్మని తాను కూడాను ప్రార్థించినటువంటి మహా రామభక్తుడు గాంధీ. కనుకనే అందరికీ మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పని మీరు నిత్యము ప్రార్థించి ఈ రాత్రి అంతా కూడాను ఈ పవిత్రమైనటువంటి కాలంలో మీరు పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేస్తే తిరిగి భావి భారతోద్ధారకులైనటువంటి మీ వల్ల ఈ భారతదేశము నిత్య కళ్యాణ పచ్చన తోరణంతో తులతూగుతూ, కలకలలాడుతూ, కిలకిల నవ్వుతూ కూడాను ఉంటుంటాదని నేను ఆశిస్తుంటాను.
1: This night of Shivaratri is a very sacred night. During this night, which is a sacred night, you must develop a pure mind. You must develop sacred ideas. You must wish that all people of all the countries, the entire world, should be happy and should enjoy the bliss. This is the context in which Gandhi wanted that all people should develop Sanmati, a mind which is broad for all people. Bharat, citizens of Bharat should develop this idea that all the people of all the countries should be happy and prosperous. That should be the idea.
0: కానీ దురదృష్టవశాత్తు ఈ శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి పర్వదినమును లోకములో చక్కగా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు అనేక రకములుగా దుర్వినియోగం చేసుకుంటున్నారు.
1: Unfortunately, many people in the world who do not understand the sacred significance of this Shivaratri, they are misusing this night in several ways.
0: పేకాటనాడుచు ప్రీతితో ఈ రాత్రి గడిపినందునకు జాగారమగున.
1: If by playing cards you spend the whole night awake, is that going to remain waking up the night for a sacred purpose?
0: చేపల కొరకున్న ఈ చెరువులో చేరళ్ళు పొంచిచూచెడి దృష్టి ముక్తి కగున.
1: If for the sake of fish you look into a tank in order that you may get some fish, is that vision going to lead you to liberation?
0: తప్ప సారాయిత్రావి తనమేలు మరిచిన మాత్రాన తన్మయత్నమగున.
1: If you get heavily drunk and forget yourself, is that going to say lead you to a case of getting super consciousness?
0: భార్యపై అలిగి పస్తుపురుండినా అది ఉపాసమగున.
1: If you get angry with your wife and if you do not take food, is that going to be called a upavasa?
0: Kani ee naadu Shivaratri aneetundi maha parvadinam peru pettukoni moodu cinemalu naalugu cinemalu raatrantha melukunte chaalu ani ee rakamaina itundi deentlo duriyogam chestunnaru ee naati yuvakulu.
1: But young people of today, because they have to keep awake for the whole night of Shivaratri, they go and see 3 pictures or 4 pictures and keep awake. This is what the young people are doing today.
0: ఇవన్నీ కూడాను పవిత్రమైనటువంటి యొక్క మార్గములు కానేరవు. ఆ 3 సినిమాలకు 4 సినిమాలకు పోయేటువంటి ధనం తీసుకొచ్చి ఏదో ఆకలితో అల్లాడేటువంటి 4 బిచ్చగాళ్ళకి ఇంత అన్నం పెడితే ఎంత పుణ్యం వస్తుంది, ఎంత శాంతి కలుగుతుంది, ఎంత పవిత్రమైన కార్యము నీవు ఆచరించిన వాడు అవుతావు. కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యములో మనము పాల్గొని సాధ్యమైనంత వరకు కూడాను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వారందరూ కూడాను దేశ సేవ, లోక సేవ, సమాజ సేవ, వ్యక్తి సేవ, ఇది మన దైవ సేవగా భావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: సచ్ పాత్స్ కెనాట్ బి కాల్డ్ సేక్రెడ్ పాత్స్. ఇఫ్ ది మనీ విచ్ యూ స్పెండ్ ఇన్ విట్నెసింగ్ 3 or 4 సినిమాస్ డ్యూరింగ్ ది నైట్, ఇఫ్ దట్ మనీ కెన్ బి గ్యాదర్డ్ అండ్ యూజ్డ్ ఫర్ ఫీడింగ్ ఏ హంగ్రీ మ్యాన్, ఏ నీడీ పర్సన్, హౌ గుడ్ will it be? I am hoping that all such people will take spiritual path. By taking spiritual path, you will do service to your country, you will do service to your community, and you will do service to the people who are in need of it.
0: Divyatma swarupulara,
1: the lingam which has just been generated is called the Prithvi lingam. The entire creation and the world is contained in that lingam. All the 5 elemental substances which constitute the creation, they are present in this Prithvi lingam.

0: వచ్చి ఎప్పుడు జ్యోతిర్లింగము ఒక విధమైనటువంటి ఆత్మలింగము ఇలాంటివి వచ్చేది. ఇది పృథ్వీలింగం అనగా పృథ్వీ అంతా దీంట్లో నుంచి ఉద్భవించినట్టుగా.
1: ఇన్ ది పాస్ట్ వీ యూస్ టు హియర్ ఆఫ్ జ్యోతిర్లింగం, ఆత్మలింగం అండ్ సో ఆన్, సిగ్నిఫైయింగ్ వేరియస్ థింగ్స్. బట్ దిస్ వన్ ఈస్ పృథ్వీలింగం, సిగ్నిఫికెంట్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్. ఆల్ ది బేస్ ఆఫ్ క్రియేషన్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ లింగం.

ఏక పరమ శాంతి.

तपोनास्ति न संतोष परम सुख

0: శాంతి తుల్యం తపోనాస్తి. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: శాంతి కంటే మించినటువంటి తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో హైయర్ పెనెన్స్ దాన్ దట్ ఆఫ్ పీస్.
0: ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము శాంతిని ఆశించి అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నారు.
1: ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ కాంగ్రిగేషన్, సొసైటీ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ పీస్.
0: కనుక మానవుడు శాంతి కంటే మించినటువంటి తపస్సు లేదని గుర్తించి శాంతి నిమిత్తమై తగిన కృషి చేయాలి.
1: Therefore, man has to recognize there is no greater penance than that of peace and has to strive hard to attain that.
0: సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: There's no other comfort other than that of happiness.
0: మానవుడు సుఖము సుఖము సుఖము, ఏ సుఖము? ప్రాకృతమైన సుఖమా లేక భౌతికమైన సుఖమా? అనిత్యమైనటువంటి సుఖములు సుఖములు కానేరవు. ఆత్మ సుఖమే నిజమైన సుఖము.
1: Man seeks happiness. Is that physical or fleeting or worldly? No. It is only the happiness of the spirit. That is the true happiness.
0: ఈ సుఖమును కోల్పోవుటకు కారణమేమిటి?
1: What is the reason behind seeking such a happiness?
0: Na trishtaya tapo vyadhi. మానవునికి ఈనాడు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నవి.
1: Man is bound by limitless desires today.
0: ఈ ఆశల వలనే మానవునికి అనేక విధములైనటువంటి రోగములు ప్రాప్తిస్తున్నాయి.
1: Because of these limitless desires, he is put to suffering and he becomes sick.
0: కనుక వాంఛనను అదుపులో పెంచుకుని ఈ యొక్క అనారోగ్యం అనేటువంటి యొక్క తత్వమును మనం దూరం గావించుకున్నప్పుడే మనకు శాంతి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: Therefore, one must put under check on these limitless desires and then free from such a sickness.
0: ఇంకా ధర్మం అంటే ఏమిటి? దానమే ధర్మం కాదు, ధర్మమే దానము కాదు. దానము వేరు, ధర్మము వేరు.
1: Then what is this dharma, righteousness? Is that charity, dana? No, they are different.
0: ఇది ప్రాకృతమైనటువంటి క్షణభంగురమైనటువంటి దానిని ధర్మం అంటున్నాం.
1: We call this charity as dharma, basing on fleeting, momentary experience.
0: కాని నిజమైనటువంటి ధర్మము శాశ్వతమైనటువంటిది.
1: But the true dharma is permanent.
0: ప్రాకృతమైనటువంటి కర్మలన్నిటిని కూడాను అతిక్రమించినటువంటి యొక్క ధర్మము అది ఆత్మధర్మము.
1: That which transcends the worldly mundane activity is the dharma of the spirit.
0: మతములు వేరైనప్పటికీ మతమే ధర్మంగా విశ్వసించేటువంటి వారు అనేక మంది ఈ జగత్తులో ఉన్నారు.
1: Though religions vary, many consider religion as dharma.
0: కాని మతం వేరు, ధర్మం వేరు.
1: But religion is different from dharma.
0: మతము ఒక రివర్ వంటిది, నది వంటిది.
1: Religion is like a river.
0: ధర్మము సముద్రం వంటిది.
1: Dharma is a mighty ocean.
0: నదీనాం సాగరో గతిహీని, అన్ని నదులు కూడాను సముద్రంలో లీనమయ్యేటువంటిది.
1: All rivers should ultimately merge in an ocean.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని శాస్త్రముల యొక్క గమ్యము, అన్ని ఊహల యొక్క భావము కేవలము ధర్మమే.
1: Therefore, the essence of all religions, the goal of sacred texts, and the aim of all aspirations happens to be dharma.
0: కనుక ధర్మం అనేటువంటి విశాలమైనటువంటి సముద్రమును కేవలం మతము అనేటువంటి రీతిగా పోల్చుకోవటము ఇది చాలా పొరపాటు.
1: Therefore, to consider this dharma, which is vast, mighty ocean, equal to that of a religion, is wrong.
0: మతములన్నీయు వేరు మార్గంపు ఒక్కటే వస్త్రభేదము వేరు వస్తు ఒకటే శృంగారములు వేరు బంగారమొక్కటే పశులవన్నెలు వేరు పాలు ఒకటే

0: పూజలొకటే.
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ పాత్ ఈజ్ వన్. ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ యాన్ ఈజ్ వన్. జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్. కౌజ్ ఆర్ డిఫరెంట్ కలర్స్, మిల్క్ ఈజ్ వన్. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద బ్రెత్ ఈజ్ వన్. ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ వన్.
0: కనుక మానవత్వంలో తమ తమ అభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకుని మానవ జీవితం ఈ రకమైనటువంటి యొక్క మత రూపం లోపల జీవిస్తూ వస్తున్నది.
1: Therefore, religion is sustained by maintaining a kind of limitation on desires, putting certain boundaries to ambitions.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వము నిజమైనటువంటి ప్రేమ తత్వమే.
1: In fact, the unity, underlying principle, is the only main thing.
0: మానవుడు నీతిపరుడు.
1: Man is one of morality.
0: అన్ని దేశములు యందు కూడాను నీతి నిజాయితీనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
1: In every country is the morality and integrity which is the breath.
0: మానవుడు నైతికంగా పరిణతి పొందినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి యొక్క సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటిది ఆదర్శంగా మన ఆచరణలో నిలబెడుతుంది.
1: When only there is transformation ethically, you find the principles of fraternity, equality and freedom developing day by day.
0: ఈ నాటి మానవత్వంలో ఇట్టి నైతిక విలువలు కోల్పోవటం చేతనే జీవితం అనేటువంటిది అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నది.
1: Since moral values are totally out of picture, humanity is put to ruin today.
0: విజ్ఞాన శాస్త్రముతో పాటు నైతిక విలువలు కూడా పెంచుకున్నప్పుడే ఈ ప్రపంచము లోపల సంఘర్షణలు సమాప్తి అవుతుంది.
1: Along with the development progress in science and technology, we should also develop the moral spiritual values.
0: ఆర్థికంగా మానవుని యొక్క కోరికలు ధర్మబద్ధమైనప్పుడే మానవుని యందు ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: There will be divinity within us if only we develop desires based on righteousness.
0: అర్థకామములు ధర్మమయమైనప్పుడే మానవుని యొక్క దృష్టి దైవం వైపు మరలుతుంది.
1: If only our pursuit to earn money and the desire are righteous, then you will have liberation.
0: మానవాళి కంటే సృష్టి చాలా విశాలమైనటువంటిది.
1: This creation is so vast, more than that of humanity.
0: ఈ విశాలమైనటువంటి జగత్తులో మానవుడు ఒక బిందువు వంటి వాడు.
1: A human being is just a drop in this vast creation.
0: కనుక మానవత్వమునకు ఈ సృష్టికిని ఎట్టి ద్వేషము లేదు.
1: Therefore, humanity and creation, they are never contradictory.
0: తల్లి పాలు బిడ్డలు త్రాగినట్టుగా,
1: just as the child drinks the milk,
0: పువ్వులోని మకరందమును తుమ్మెదలు గోలినట్టుగా,
1: just as the honey bee takes the nectar from a flower,
0: ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు మానవుడు అనుభవించటంలో ఎట్టి అభ్యంతరము లేదు.
1: There is no objection for humanity to enjoy the natural resources.
0: కాని మితిమీరిన ఆశల చేత ఈ యొక్క ప్రాకృతమైనటువంటి వనరులు మనం అమితంగా వినియోగించుకోవటం చేతనే ఈ ప్రకృతి యొక్క పరివర్తన విరుద్ధంగా మారుతూ వచ్చింది.
1: Because of indefinite desires, the exploitation of nature and the natural resources, we find perversion altogether.
0: కనుకని ఈనాడు జగత్తునందు భూకంపములు, ఉప్పెనలు, కరువు కాటకాలు, బాధలు ఇలాంటివన్నీ సంభవించడానికి ఈ భూమిలో ఉండినటువంటి వనరులు మనం అమితంగా గ్రహించడం చేతనే దీని బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: The causes for earthquakes, the floods and the troubles and problems we are confronting day to day, the main cause is that of exploitation of nature.
0: ఈ నాటి మానవుడు భౌతికమైనటువంటి వాంఛల చేత, మితిమీరినటువంటి కోరికల చేత, అమితమైన ఆంక్షల చేత తమ తత్వాన్ని తాము గుర్తించుకొనలేక తాము కూర్చున్న కొమ్మును తానే కొట్టుకుంటున్నట్టుగా ఉన్నాడు.
1: Because man, as he developed limitless desires, It appears as though he is a person sitting on a branch of a tree which he himself is cutting off.
0: మానవుని యందలి సమత్వము సమన్వయము సమత్వము ఏకాత్మభావము ఈ నాలుగింటిని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మానవత్వంలో సోదరత్వము స్వేచ్ఛ న్యాయము వర్ధిల్లుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ డెవలప్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ దిస్ ఈక్వాలిటీ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఫ్రటర్నిటీ అండ్ జస్టిస్ ఎన్ష్యూర్డ్.
0: మానవుని యందు ఏకాత్మభావము అభివృద్ధి కావాలి.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ షుడ్ బి డెవలప్డ్.
0: ఈ ఏకాత్మభావము నుండియే విశ్వమునందు ప్రేమతత్వము ఆవిర్భవిస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ఓన్నెస్ విచ్ బి ది ఆరిజిన్ ఫర్ లవ్.
0: ఈ ప్రేమ పాశము చేతనే యావత్ మానవుని కూడాను ఏకంగా కట్టబడుతూ ఉన్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ రోప్ ఆఫ్ లవ్ దట్ బైండ్స్ ది ఎంటైర్ హ్యుమానిటీ ఇన్ టు వన్.
0: ఎక్కడ మలేషియా, ఎక్కడ జపాన్, ఎక్కడ చైనా, ఎక్కడ ఇండోనేషియా, ఈ దేశంలో వారందరూ కూడాను ఈ కుగ్రామంలో వచ్చి ఐకమత్యంగా అన్యోన్యంగా ఆనందంగా ప్రేమను అనుభవించారంటే దీనికి మూల కారణము మానవత్వం ఉన్నటువంటి ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ.
1: వేర్ ఇస్ మలేషియా, వేర్ ఇస్ జపాన్, వేర్ ఇస్ చైనా, వేర్ ఇస్ ఇండోనేషియా? దే ఆల్ గ్యాదర్డ్ హియర్ ఇన్ దిస్ టైనీ హామ్లెట్ విలేజ్. What is that brought them here? It is only love and the principle of oneness.
0: ఈ ప్రేమ యందే ఉంటున్నది జీవితం యొక్క ఆనందం.
1: The bliss in our human life is contained within the principle of love.
0: ఈ ప్రేమను అనుభవించడంలోనే ఉంటున్నది సాత్విక ఆనందం.
1: In fact, the true pious happiness lies in experiencing this love.
0: అనుభవించినటువంటి ఆనందమును 10 మందికి పంచటంలోనే ఉంటుంది. అది నిత్యమైనటువంటి ఏకత్వ ఆనందము.
1: Truly speaking, the joy in this unity can be obtained by sharing the love with the fellow man.
0: ఈ ప్రేమ తరంగములపైన జీవితమును కొంతవరకును ఆడించుకున్నప్పుడే ఇది పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: If only love dances on the waves of humanity, it would be total, complete and full.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి సమత్వాన్ని గుర్తించుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ ఈక్వాలిటీ.
0: మానవుడు అనగా కేవలం దేహస్వరూపుడు మాత్రమే కాదు.
1: ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ జస్ట్ హ్యూమన్.
0: ఇతనికి మనస్సు, బుద్ధి, ఆత్మ అని కూడా ఉంటున్నవి.
1: హీ హాస్ గాట్ ది ఎక్విప్మెంట్ సచ్ ఎస్ ద మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ది స్పిరిట్.
0: ఈ నాలుగింటి యొక్క సమభాగమే, సమత్వమే నిజమైన మానవత్వము.
1: All these four components present equally makes a human being.
0: Aithe ee naligunti yandu samatattvam aneetvantidi taggipovatam chethane prapanchamlo ee vidhamaina ashanti abhivruddhi gaanchutu unnadi.
1: Since the balance among these four components that make a human being is lost, you find restlessness.
0: Ee samata bhavamunu manavudu enaadu kaapadukunnu aanaade desamu subichchanga untundi.
1: When once we maintain the balance, the welfare and the progress in this world are ensured.
0: Manasika parivartane manushi yokka parivartana.
1: It is only transformation of the mind that leads to transformation.
0: Manushi yokka parivartane desham yokka parivartana.
1: Transformation of man leads to transformation of the country.
0: Desham yokka parivartane vishwam yokka parivartana.
1: Transformation of the country leads to the transformation of the
0: world. Kabatti vishwam ee naadu shanti saukhyamulato abhivruddhi gaavanchalanna manasu maarali.
1: If you want that the whole world should prosper in peace and progress and security,
0: manavuni yokka manasu madhuryamainatundi premato nindali.
1: The mind should be so sweet, full of love.
0: Manasu anetundi chaala vichitramainatundi.
1: Mind is very mysterious.
0: Vijnanato cherinappudu idi avadhutaga maarutundi.
1: When once it is full of wisdom, it transforms into a renunciant.
0: Adiye ajnanato cherinappudu yamadutaga maarutundi.
1: When once it is the company of a fool, it transforms into a messenger of God of death.
0: Anduvalane manayeva manushyanam karanam bandhamochevoni rendu vidhamulainatundi marpula cheta ee manasu manavunni aneka vidhamulainatundi tarangamullo daatistundadi.
1: Therefore is the mind that is responsible both for bondage and liberation. We should understand the trend of the waves of the mind.
0: Kanaka mottamota manasika parivartan jaragali.
1: So mental transformation should take place in the first place.
0: ఈ నాటి విద్యా విధానములో అనేక విధములైనటువంటి మార్పులు తెప్పించినప్పటికీ కానీ దీనికి అవసరమైన మార్పులు ఎవ్వరు కూడా తెప్పించడానికి ప్రయత్నించలేదు.
1: Though the modern education needs changes and transformations, needed changes have not been brought as yet.
0: Alabhyamu, asabhyamu, avinayamu, ahankaramu, asuya. ఈ ఐదు తత్వములే మానవుని మానవునిగా కాక పశువుగా మారుస్తున్నవి.
1: నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ, ల్యాక్ ఆఫ్ కర్టసీ, ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ, ఈగో, ఎన్వీ, జెలసీ, దే మేక్ మ్యాన్ వర్స్ దెన్ అన్ అనిమల్.
0: కనుకనే మొట్టమొదట ఈ గుణములు ఉండేటువంటి వాడు విద్యావంతుడు అని చెప్పడానికి కానీ లేక విద్యార్థి అని చెప్పడానికి కానీ వీలు లేదు.
1: We can't call anyone educated or a student if
0: విద్యావంతుని యందు విద్యావంతులందు కూడాను ఈ ఐదు గుణములు ఉండకుండా పోవాలి.
1: These five bad qualities should not be there among students.
0: కనుక మొట్టమొదట దీన్ని లేకుండా చేసుకోవాలంటే కొన్ని పశుత్వంలో ఉండేటువంటి యొక్క మంచి గుణాన్ని కూడాను మానవుడు గుర్తించాలి.
1: In order to be free from these five bad qualities, we should also know the animal nature.
0: పశు, పక్షి, మృగ, క్రిమి, కీటకాదు నుంచి కూడాను మానవుడు ఎన్నియో సుగుణములు నేర్చుకోవాల్సి ఉంటుండాలి.
1: మ్యాన్ కెన్ లర్న్ మెనీ ఆఫ్ వర్చ్యూస్ అవుట్ ఆఫ్ ది అనిమల్స్, ద బీస్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: సమాజంలో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద.
1: ఇన్ సొసైటీ యు ఫైండ్ ఎవరీ మీన్ డిస్గస్టింగ్ క్రీచర్ డాంకీ.
0: కానీ ఆ గాడిద ఎందుకు మానవుడు నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో గొప్ప గుణం ఉంటుందని.
1: But man can learn many good virtues from a donkey.
0: Sahana bhavamu gaadidi yandu undinatundi manavuni yandu kanipinchadi.
1: This kind of patience, as you notice in donkey, is not present in a man.
0: Enni bharamulu vesinappatikini sahananga mostu untadi.
1: In spite of heavy load on its back,
0: enni debbalu kottinappatikini sahananga anubhavistu untadi.
1: Though it is whipped repeatedly, it's yet patient.
0: Tindi teethadu lekapoyinappatikini ప్రసన్నమైనటువంటి ముఖంతో అది ప్రవర్తిస్తూ ఉంటాది.
1: Though it is not given food and drink, yet it maintains balance.
0: కనుకనే గాడియందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సహన భావము.
1: Therefore that lesson,
0: ఓరిమి,
1: that lesson we can learn from a donkey is that of patience.
0: అన్నింటికంటే చిన్న జంతువు చీమ.
1: The smallest is an ant.
0: కానీ ఈ చీమ నుండి కూడా మనం ఎన్నో పవిత్రమైన గుణములు నేర్చుకోవాల్సి ఉంటుంది.
1: దర్ మెనీ సీక్రెట్ లెసన్స్ వీ కెన్ డ్రా ఫ్రమ్ ఎన్ యాంట్.
0: ఈ చీమ యందు దూరదృష్టి చాలా ప్రధానమైనటువంటిది.
1: యాంట్ హాస్ గాట్ ఫార్టిట్యూడ్ అండ్ ఎ విజన్.
0: ముందుకు వర్షాకాలం రాబోతుందని గుర్తించి దూరదృష్టి చేతనే 3 నెలలకు సంబంధించినటువంటి ఆహారం అంతా ముందు ప్రోగు చేసుకుని నిశ్చింతగా జీవిస్తుంటాడు.
1: Ant has got that vision and plans for the advancing rainy season by gathering all the required grain 3 months in advance.
0: Inka sale purugu deeni nundi manamu nechukovasindi kuda untundali.
1: Then the spider, there are many things that we can learn.
0: Pattudala,
1: determination,
0: enni paryamatalu goodu nalukunnappatikini daniki bhagnam kaliginappatikini ye maatramu chintinchaka ఎన్ని పర్యాయములైనా తిరిగి ఆ గూడును నిర్మించుకోవడానికి పట్టుదల చేత తాను సాధిస్తూ ఉంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు డిస్ట్రాయ్ ద నెస్ట్ ఇట్ మేక్స్ ఆన్ ఇట్స్ ఓన్, యట్ ఇట్ కంటిన్యూస్ టు మేక్ ద స్పైడర్.
0: ఇంకా గాడిద చెప్పాము, కానీ కుక్క.
1: దెన్ కమ్స్ ద డాగ్.
0: ఇందులో మనం ఏదో ఒక విధమైన కుక్క అనేటువంటి దాన్ని చాలా సులభంగా అలక్ష్యంగా మనం భావిస్తుంటున్నాం.
1: వి జస్ట్ నెగ్లెక్ట్ ద క్వాలిటీ ప్రెజెంట్ ఇన్ ఎ డాగ్.
0: దాని ఎందు ఉండినటువంటి విశ్వాసము మరొక జీవి ఎందు లేదు.
1: ద క్వాలిటీ ఆఫ్ ఫెయిత్ ప్రెసెంట్ ఇన్ ఎ డాగ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: ఏదో పట్టడనం పెట్టినటువంటి వ్యక్తిని విశ్వసించి అతని యొక్క కంఠం గాని లేక అతన్ని చూచినప్పుడు కానీ చాలా విశ్వాసంతో తోక ఆడించుకుంటూ దగ్గరకు వస్తుంది.
1: ద మూమెంట్ ఎనీ వన్ సర్వ్స్ లిటిల్ ఫుడ్ టు ద డాగ్, వాచింగ్ ద మ్యాన్, ద డాగ్ అప్రోచెస్ హిమ్ అండ్ వెరీ క్లోజ్లీ వాగ్స్ ఇట్స్ టెయిల్.
0: కానీ ఉచిత విద్యలు అందించి సర్వ సౌకర్యములు చేకూర్చి సర్వ సదుపాయంలో కూడా వారిని అభివృద్ధిపరిచి తిండి తీర్థాలతో వారిని అభివృద్ధిపరిచి కడపటికి పాస్ అయిన తర్వాత ఉద్యోగములు కూడా ఇచ్చి వారు ఎంత పోషించినప్పటికీ అట్టి విద్యావంతులు ఎందు ఈనాడు ఈ విధమైనటువంటి విశ్వాసం లేకపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్ given them freely, After securing pass, job given, yet faith is lacking among educated today.
0: Inni sadupayamulu free ga chesinappatikani veerlo ee kukkalo undinatvanti okka vishwasamulo veyinte oka bhagam kudanu kontha mandiki lekapothundadi.
1: Though so many conveniences are extended, they do not have 1,000th of the faith of a dog.
0: వీరు విద్యావంతులని ఏ రీతిగా మీరు చెప్పగలరు?
1: హౌ కెన్ యు సే దట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్?
0: వీరు మేధావులు అని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ ఇంటెలిజెంట్?
0: వీరు ఎందుకు తెలివితేటలు అధికంగా ఉన్నదని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్?
0: కనుకనే విశ్వాసం మానవునికి శ్వాసం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద ఫెయిత్ విచ్ ఇస్ ది బ్రెత్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: అట్టి విశ్వాసాన్ని ప్రబోధిస్తూ ఉంది కుక్క.
1: ఇట్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎ డాగ్.
0: మీకందరికీ తెలుసును, భారతదేశంలో సిండికేట్ బ్యాంక్.
1: You all know in Bharat, the syndicate bank,
0: kukkanu chinnanga pettukunnaru.
1: They have the symbol of a dog.
0: Anaga ee dabbu ki etti bhayamu undadu, idi vishwasamto palabadetvantidi ani kukkanu deeniki aadarshanga teestunnaru.
1: The symbol of the syndicate bank of the dog tells you don't need to be afraid of your deposit there.
0: Inka pitta lopala undinatvanti oka maha pedda gunam.
1: And the quality of a parent.
0: Ee pittalo ఏకపత్ని వ్రతం అనేటువంటిది ఈ పిట్ట ఎందు మాత్రమే ఉన్నది కానీ ఇంకా ఎట్టి సాధకుని ఎందు కానీ ఎట్టి మహనీయులు ఎందు కానీ ఈ యొక్క గొప్ప గుణం లేదు.
1: ఇట్ ఇస్ ద ప్యారెట్ దట్ విల్ హోల్డ్ ఆన్ క్లింగ్ ఆన్ టు వన్ లైఫ్ పార్ట్నర్ ఇట్ వుడ్ నాట్ చేంజ్.
0: మీకు తెలుసును, రామాయణమునందు రెండు పక్షులు జత కూడినప్పుడు బోయవాడు ఒక పక్షిని కొట్టాడు.
1: యు నో ఇన్ రామాయణ ఎ హంటర్ షాట్ వన్ ఆఫ్ ది టూ బర్డ్స్.
0: పత్ని కింద కూలిపోయింది.
1: ఇట్ ద ఫీమేల్ దట్ ఫెల్.
0: కానీ పతి ఉంది.
1: బట్ ది మేల్ బర్డ్ ఇస్
0: అది ఈ వియోగమును భరించుకోలేక అనేక విధములుగా బాధలు పడింది.
1: ద పార్ట్నర్ కుడ్ నాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్.
0: కట్టగడబటికి ఆ వియోగం చేతనే ప్రాణం వదిలింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇట్ డైడ్.
0: దీనిని చూచినటువంటి వాల్మీకి శోకంతో ప్రారంభమైనటువంటి శ్లోకము శోక నివారణ గావిస్తూ వచ్చింది.
1: వాల్మీకి వాచింగ్ ద సినారియో స్టార్టెడ్ కంపోజింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ in sadness shoka and composes verses shoka.
0: పక్షుల లోపల తన పత్ని మరణిస్తే రెండో పత్ని అనేటువంటి దాన్ని ఏమాత్రం ఆశించదు.
1: Among the two birds, when one life partner dies, the other does not live.
0: నిగ్రహించుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది కానీ తిరిగి తాను జీవించడానికి ప్రయత్నించదు.
1: The partner left behind after the death of the other would not take any
0: drink of food. ఈ ఉండేటువంటి యొక్క ఏకపత్ని వృత్తమునకు ఒక్క మానవుడైన ఆదర్శంగా కనిపిస్తున్నాడా?
1: And this principle of clinging on to the single life partner is there.
0: ఒక పత్ని పోతే ఇంకా ఎన్ని పత్నీలైనా కూడా నువ్వు తాను సిద్ధంగా తీసుకోవడానికి ఉంటాడు.
1: If one wife is gone, he is ready to have many to follow.
0: కనుకని ఈ పచ్చి నుంచి మానవుడు నేర్చుకోవాల్సినటువంటి యొక్క గొప్ప శీలత అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి.
1: Therefore, from parrot we can learn the lesson of character.
0: కనుకని పశుపక్షి మృగాదులు ఎందుకు కాని క్రిమికీటాదులు ఎందుకు కాని ఎన్నో మంచి గుణములు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండాలి.
1: Therefore, there is every need to cultivate sacred virtues.
0: కేవలం అనేక గ్రంథములు చదివినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: There is no use by merely going through texts.
0: ఇది కేవలం ఒక bookish knowledge.
1: It's only bookish knowledge.
0: కానీ ప్రాక్టికల్ లో మనం ప్రవేశించాలి.
1: But we should put it into practice.
0: ప్రపంచములో మన హృదయమే ఉత్తమ బోధకుడు.
1: Therefore, in this world, our heart is the noblest teacher.
0: Kalame manaku sari ainatundi uttama guruvu.
1: Time is the noblest teacher.
0: Ee vishalamaina prapanchame manaku aadarshamainatundi grandhamu.
1: The vast world is an ideal text.
0: Okka nijamaina snehitudu atane bhagavantudu.
1: We have only one true friend, God himself.
0: Kanuka manaku bodhakudu kavalanchipani manam ekkada vetakanakkaledu. Mana hrudayame విశాలమైనటువంటి యొక్క హృదయమే మన యొక్క బోధకుడు.
1: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ టీచర్. యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రిసెప్టర్.
0: నీ హృదయాన్ని నీవు అనుసరిస్తే అన్ని కూడా పవిత్రమైనవిగా రూపొందుతాయి.
1: ఇఫ్ యూ ఫాలో యువర్ కాన్షియన్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
0: కనుక నీ హృదయమే మనకు విశాలమైనటువంటి యొక్క బోధకుడు.
1: దేర్ఫోర్ అవర్ కాన్షియన్స్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కాలము మనకు ప్రధానమైన గురువు.
1: టైమ్ ఈజ్ అవర్ మెయిన్ టీచర్.
0: కాలము చేతనే మనం సర్వకర్మలు కూడా ఆచరిస్తున్నాము.
1: ద హోల్ యాక్టివిటీ గోస్ బై ద టైమ్.
0: కాలము చేతనే మన యొక్క కాయము అనేక విధములైనటువంటి మార్పులు చెందుతున్నది.
1: ద బాడీ చేంజెస్ ట్రాన్స్ఫార్మ్స్ బేసింగ్ ఆన్ టైమ్.
0: సర్వమునకును కాలమే ప్రధానము, కాలమే మూలము.
1: ఫర్ ఎవ్రీథింగ్ టైమ్ ఇస్ ద కాజ్ అండ్ ద బేసిస్.
0: కనుక కాలమే మన యొక్క గురువు.
1: దేర్ఫోర్ టైమ్ ఇస్ అవర్ టీచర్.
0: ప్రపంచమే మనకు గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ది టెక్స్ట్.
0: ఈ యొక్క గ్రంథంలో లేనటువంటి ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు.
1: సచ్ ఎ గ్రేటెస్ట్ టెక్స్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రపంచాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే
1: ఇఫ్ యూ ఫాలో ద వర్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క పాఠంలో మనకు నేర్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ టీచర్స్ యూ మెనీ మెనీ లెసన్స్.
0: భగవంతుడే మనకు నిజమైనటువంటి మిత్రుడు.
1: గాడ్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్.
0: కానీ ఈనాడు కేవలము ఒక భౌతికమైనటువంటి దీని లోపల కొన్ని చర్యల లోపల మనము ప్రవేశించి ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి స్నేహితుల నిమిత్తమై మనం కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వీ వేస్ట్ అవర్ టైం బై సీకింగ్ ద కంపెనీ ఆఫ్ ఎ మీన్ పర్సన్ టేకింగ్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్.
0: అన్ని విధములుగా మనం వంచేటువంటి యొక్క మిత్రులను మనం అభివృద్ధి పరుచుకుంటున్నాము.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ డిసీవ్ యూ, హూ విల్ బిట్రే యూ.
0: నీ చేతి ఎందు ధనమున్నదా, నీ చేతి ఎందు పదవున్నదా, అందరూ నీకు మిత్రులుగానే వస్తారు.
1: So long you have money on hand and authority, everybody would be your friend.
0: ఈ ధనమే నీ యొక్క చేతి ఎందు లేకపోయినప్పుడు ఎవ్వడు కూడా నీకు గుడ్ బై కూడా చెప్పడు.
1: The moment there's no money on hand, nobody would say goodbye.
0: కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు.
1: God is not of that sort.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా నీకు కాపాడుతుంటాడు.
1: God is with you, below you, around you, above you, in you, and he is safeguarding you.
0: కనుకనే నియమైనటువంటి మిత్రుడు భగవంతుడే.
1: So God is the only true friend.
0: అట్టి నిజమిత్రుని మాత్రమే ఈనాడు విశ్వసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
1: But we just retreat. We don't have such a friendship with God.
0: కేవలము ఈ జగత్తు యొక్క ఆశలను అభివృద్ధి పరిచి వాంఛింపజేసి కొన్ని విధమైనటువంటి మోసం చేసేటువంటి యొక్క మిత్రుల్ని ఈనాడు మనము విశ్వసిస్తున్నాం.
1: టుడే వీ హావ్ ఫెయిల్డ్ ఫుల్ ఫెయిత్ ఆన్ అవర్ ఫ్రెండ్స్ హూ డిసీవ్ అస్, హూ ఫాస్టర్ అవర్ మీనింగ్లెస్ డిజైర్స్.
0: కనుక మొట్టమొదటి మనకు ప్రధాన మిత్రుడు భగవంతుడే.
1: ద ఫస్ట్ ఇన్సెన్స్ ఫస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: అతి మిత్రుడు మన హృదయ బోధకుడు.
1: సచ్ ఎ ఫ్రెండ్ ఈస్ ద టీచర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుకనే చైనా దేశమునకు ఈ పేరు అట్టి నిజమిత్రుని మాత్రమే ఈనాడు విశ్వసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
1: బట్ వీ జస్ట్ రిట్రీట్, వీ డోంట్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కేవలము

0: టీచర్ ఇన్ అవర్ హార్ట్.
1: కనుకనే చైనా దేశమునకు ఈ పేరు రావడానికి ఈ ఉత్పత్తి స్థానం ఏమిటో మనం చక్కగా విచారం చేయాలి.
0: వి షుడ్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ఆరిజిన్ ఎటిమాలజీ బిహైండ్ దిస్ నేమ్ చైనా.
1: ఈ చైనా అనేటువంటి పదము,
0: దిస్ వర్డ్ చైనా,
1: చూకోక్ అనేటువంటి యొక్క ఉత్పత్తి స్థానం నుండి ప్రారంభమైంది.
0: ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ చైనా ఈజ్
1: చూకోక్.
0: చూకోక్ చూకోక్
1: అనగా చూ అనగా మన యొక్క హృదయము.
0: చూ స్టాండ్స్ ఫర్ హార్ట్.
1: కోక్ అనేటువంటిది దేశము.
0: కోక్ ఇస్ కంట్రీ.
1: కనుక మా హృదయమే మా యొక్క దేశము అనేటువంటి ఉత్పత్తి స్థానం నుంచి వచ్చినటువంటి ఈ చైనా.
0: సో ది ఎటిమాలజీ సేస్ దట్ ఇస్ అవర్ హార్ట్ ఇస్ అవర్ కంట్రీ.
1: ఇది అన్ని దేశములు ఎందుకు కూడాను అన్ని మతములకు కూడాను సమన్వయమైనటువంటిది.
0: దిస్ అప్లైస్ టు ఆల్ కంట్రీస్ టు ఆల్ రిలీజన్స్ యాజ్ వెల్.
1: భారత. భారత అనగా ఏంటి? భా అనగా ప్రకాశము.
0: భారత ద ఫస్ట్ లెటర్ భా మీన్స్
1: ఆ ప్రకాశమే ఆత్మస్థానము.
0: ది ఆత్మ ద స్పిరిట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ రేడియన్స్
1: వాడే భారతుడు.
0: అండ్ భారత ఇస్ ద వన్ హూ హాస్ గాట్ దట్ లైట్.
1: ప్రతి మానవుడు కూడాను హృదయాన్ని ఆకర్షించినటువంటి వాడు.
0: సో ఎవ్రీ వన్ ఇస్ డ్రాన్ బై ద హార్ట్.
1: భగవంతుడు ఏ ప్రదేశం నందో ఉండటం లేదు.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్
1: ఏ బద్రీనాథ్ ఏ అమర్నాథ్ ఏ కేదార్నాథ్ ఏ యొక్క టెంపుల్ ఎందు ఉండేటువంటి వాడు కాదు.
0: హీ హాస్ నాట్ కన్ఫైన్డ్ హిమ్సెల్ఫ్ టు పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ బద్రీనాథ్ కేదార్నాథ్.
1: మన భ్రమనే కాని నిత్య సత్యమై నిలిచినటువంటి యొక్క స్థానము హృదయమే.
0: That's all your imagination and illusion. The heart is the temple of God.
1: కనుకని మాకు హృదయమే మా దేశము అని విశ్వసించినటువంటిది ఈ యొక్క చైనా దేశము.
0: Therefore it is China that had full faith that the heart is one's own country.
1: ఇందులో కష్టములు దుఃఖములు విచారములు ఎన్నో సంభవిస్తుంటాయి.
0: On the way we may be met with so many difficulties, anxieties.
1: కనుకని చైనా లోపల పూర్వకాలం ఇప్పుడు కూడా కొంతవరకు ఉంటుండాలి. తెల్లవారు లేచినది మొదలే మొట్టమొదట ఒకదాన్ని చింతించేటువంటి వారు.
0: దెన్ అండ్ నౌ ఇన్ చైనా ద మూమెంట్ ద గెట్ అప్ ద ఫస్ట్ థింగ్ దే డూ ఇస్ టు మెడిటేట్.
1: డిఫికల్టీస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్, లెట్ అస్ ఇన్వైట్ దెమ్ అన్నారు.
0: దే సెడ్ డిఫికల్టీస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్, లెట్ అస్ ఇన్వైట్ దెమ్ దే సెడ్.
1: మన కష్టములే మనకు నిజమైన మిత్రులు.
0: Difficulties are our true friends.
1: కష్టములే లేక సుఖములు అనేటువంటి మనకు లభ్యం కావు.
0: There cannot be happiness without any misery.
1: అని తెల్లవారు లేచిన తక్షణమే వారు చింతించి పనుల్లో ప్రారంభించేటువంటి వాడు.
0: They think so every morning by the time they get up from bed and start their activity.
1: రత్నానికైనా కూడా నువ్వు కాంతి కలగాలంటే రాపిడి చేత దాన్ని బాధ పెట్టాలి.
0: Even a diamond is to shine brilliantly, it has to be polished.
1: అదే కాకుండా ఆత్మతృప్తి చేత ఆనందం మనకు ప్రాప్తిస్తుందనేటువంటి సత్యాన్ని కూడాను చైనా దేశం ప్రచరిస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ది ప్రాపగేషన్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ చైనా దట్ టెల్స్ యూ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఉద్ధరేర్
1: ఆత్మనాత్మానం అని కూడాను భారతదేశంలో ఉంటుండాలి. ఈ ఆత్మను ఉద్ధరించేటువంటిది ఏమిటి? మన యొక్క సరి అయినటువంటి యొక్క నడతనే.
0: ఇన్ భారత్ దిస్ ఈస్ ది మెయిన్ ఫీలింగ్.
1: మన మంచి ప్రవర్తనే మనం ఉద్ధరింపజేసేటువంటిది.
0: దట్ ఈస్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్.
1: మన ప్రవర్తన ఎవరినో దేశాన్ని ఉద్ధరిస్తుందని కాదు.
0: ఇట్స్ నాట్ ద కాండక్ట్ దట్ వుడ్ హెల్ప్ ద కంట్రీ.
1: నిన్ను నిన్ను ఉద్ధరించుకోవడానికే మంచి ప్రవర్తన అవసరం.
0: ఇట్ విల్ హెల్ప్ యువర్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
1: ఒక కత్తి తీసుకుని రాతిపైన బాగా నూరుతారు.
0: యూ టేక్ ఎ నైఫ్ అండ్ షార్పన్ ఇట్.
1: కానీ అది రాతిని నునుపు చేసే కోసం నిమిత్తం కాదు, ఈ కత్తికి పదునిచ్చే కోసమని.
0: ఇట్స్ నాట్ టు షార్పెన్ ద టచ్ స్టోన్, ఇట్స్ టు షార్పెన్ ద నైఫ్.
1: అదే రీతిగానే ఈ జగత్ అనేటువంటి దీని లోపల సత్ప్రవర్తన అనేటువంటిది మనం అభివృద్ధి పరుచుకున్నామంటే ఇది దేశమే ఉద్దారమైపోతుంది.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వి డెవలప్ గుడ్ క్యారెక్టర్ ద హోల్ వరల్డ్ విల్ డెవలప్.
1: ఈ యొక్క చైనా దేశంలో ఒక సామెత కూడా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ ప్రోవర్బ్ ఇన్ చైనా.
1: కష్ట సంపదే రుచికరమైన మన పదార్థము అనింది.
0: It is only the food that's prepared out of difficulty would be highly delicious.
1: కష్టంతో సంపాదించినటువంటి దాన్ని సుఖభోజనంగా మనం అనుభవిస్తాం.
0: If all the earning is out of hard work,
1: కష్టం లేకుండా సుఖభోజనం చేసేటువంటి వాడు కేవలం ఒక సోమరిపోతే.
0: The one who enjoys food without working hard for it is a lazy man.
1: చైనా దేశంలో ప్రతి వ్యక్తి కూడాను చాలా శ్రమించి తాను సంపాదించేటువంటి వాడు.
0: So every person should work hard and earn the daily bread.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ విధమైన యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సచ్ ఎ లేటెంట్ పవర్ షుడ్ బి డెవలప్డ్ బై ఎవ్రీవన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశ సంపదని దేశం యొక్క సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నాం.
0: సచ్ ఎ సీక్రెట్ వెల్త్ ఆఫ్ దిస్

0: country and the culture are forgotten today.
1: ప్రాచీన కాలం నుండి కూడా నువ్వు భారతదేశమే కాక ఈ చైనా దేశము సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటివి.
0: సిన్స్ ఆర్కేక్ ఆర్ ఏన్షియంట్ టైమ్స్ దేర్ క్లోజర్ టైస్ బిట్వీన్ చైనా అండ్ భారత్.
1: కొన్ని నిమిషముల పూర్వం మీకు చెప్పారు,
0: ఫ్యూ మినిట్స్ బ్యాక్,
1: భూదేవత అని, లక్ష్మి అని, కుబేరుడని, కింగ్ అని, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క సంస్కృతి యొక్క తత్వములే.
0: ఫ్యూ మినిట్స్ బ్యాక్ యు వర్ టోల్డ్ దట్ గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి, ద గాడ్ ఆఫ్ వెల్త్ కుబేర, సో మెనీ నేమ్స్ ఆర్ మెన్షన్డ్.
1: కానీ దీని నిమిత్తమై హృదయం నుండి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి.
0: ఫర్ దిస్ థింగ్ దర్ ఇస్ ఎ టీచింగ్ దట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఈనాడు లోకము లోపల కొద్ది సహాయం చేత కూడా మంచివారు ఎంతో మనకు గొప్ప మేలు చేస్తుంటారు.
0: విత్ లిటిల్ హెల్ప్ ఎక్స్టెండెడ్ టు అస్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ వుడ్ హెల్ప్ అస్.
1: గొప్ప సహాయం చేసినప్పటికీ అల్పులనేటువంటి వాడు అనేక బాధలు గురి చేస్తుంటాడు.
0: Though the recipient of a great help is the mean man who puts the one into
1: difficulty.
0: A small example.
1: Manaku avasaram kaanatvantidi paniki raanatvantidi gaddi veste pasuvu danni bhujinchi taanu pavitramaitvanti yokka cheedani manaku andistundi.
0: A small example, the grass that we neglected and throw it off, it is the cow that eats and gives us the milk.
1: Paamuku pavitramaina cheeram posi penchinappatikini adi vishame manaku andistundi.
0: Even if you offer milk to a snake, it emits poison.
1: కనుక చెడ్డవారికి మనము ఎంత మేలు చేసినప్పటికీ అది కీడుగానే భావిస్తుంది.
0: Even if you render help to a bad man, he will harm you in turn.
1: మంచి వారికి అల్పతృప్తి చేసిన సహాయం చేసినప్పటికీ అది అధికమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: If you extend little help to a good man, he will be infinite.
1: కనుకనే దీనికి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి ఈ అనేక దేశాల్లో.
0: Therefore, there are certain rules and regulations
1: China
0: in this country.
1: ఈ శాసనాన్ని గురించి చక్కని ఒక గాథ ఉంటుండాలి.
0: There are so many stories relating to these rules and regulations.
1: ఈ శాసనములు అనేటువంటివి ఒక వల వంటివి.
0: These laws are like a net.
1: ఈ వల లోపల చిన్న చిన్న చేపలు దూరి వెళ్లిపోతుంటాయి తప్పించుకొని.
0: Small fish escape out of this net.
1: కానీ పెద్ద పెద్ద చేపలు ఈ యొక్క వలనే ఛేదించి వారు తప్పించుకొని బయటకు పోతుంటారు.
0: Big fish would fight against this net and find an escape.
1: ee chinna pedda kaanatvanti madhyavartulike ee valalo cheri poi bandhitulayipuntaru.
0: Those are the fish which are neither too small nor too big or caught in the net.
1: Karukuni ee naadi prabhutvam yokka shasanalu kudanu chinna vaaru lekka cheyatam ledu.
0: The laws of the government are not cared by small people.
1: Pedda vaaru ee yokka shasanani kudanu ullanginchi pothunnaru.
0: Big people disobey the laws of the land.
1: కానీ మధ్య స్థాయిలో ఉండేటువంటి వారికి అన్ని రకమైనటువంటి బాధలు కూడా.
0: ఓన్లీ మిడిల్ క్లాస్ ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
1: ఈనాడు ప్రత్యక్షంగా మనకు గోచరమవుతుంది.
0: యు ఫైండ్ దిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్.
1: కనుక మనం శాసనం అంటే ఏమిటి? హృదయ శాసనమే సరి అయిన శాసనం.
0: దేర్ఫోర్ వాట్ ఈస్ ద ట్రూ లా? ఇస్ ద లా ఆఫ్ ది హార్ట్.
1: కనుక నేను అప్పుడప్పుడు 4 F's అని చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ 4 F's.
1: F.
0: 4 F's. F.
1: First F, follow the master.
0: First F, follow the master.
1: Ever ni master.
0: Who is your master?
1: Ni hrudayame.
0: Your conscience is your master.
1: Uttama bodhakudainatundi ee hrudayame ni conscience.
0: Your heart, the conscience, is the noblest teacher.
1: Atane ni master.
0: He is your master.
1: Danini follow chesthe neeku ee vidhamainatundi badhalu sambhavinchavu.
0: If you follow your master conscience, you will never be facing problems.
1: Adi first F.
0: That is the first F.
1: Second F, face the devil.
0: Second F, face the devil.
1: Endukante daniki dhairyam vachestundi manaku.
0: Then you will pick up courage.
1: Elanti badhalaina kudanu manam edurukovataniki siddham avutam.
0: You are ready to resist and face any kind of
1: ah edurukune tuntu oka vyakti enta varaku edurukovali.
0: How to what extent should you resist?
1: Third F, fight to the end.
0: Third F gives the answer, fight to the end.
1: మన జీవితం అంత్యం వరకు కూడా దాంతో మనం పోరాడాలి.
0: Fight to the end, till the end of life.
1: ఎందుకంటే మన యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మనము జయింపజేసుకోవాలి.
0: The reason is, we should follow the law of one.
1: దానికి ఎప్పటికీ విజయమే విజయమే విజయమే.
0: It's bound to be successful, victorious any time.
1: ఇంకా నాలుగవ F.
0: The fourth F.
1: Finish the game.
0: Finish the game.
1: అది యొక్క మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని దాంతో సాధించి తద్వారా విజయాన్ని కూడా మనం పొందాలి.
0: When anyone faces all difficulties, troubles, worries and anxieties,
1: కష్టములు ఉన్నవే, బాధలు కలిగినవే అని మనం నిరుత్సాహంగా మనం కృంగిపోకూడదు.
0: Don't be frustrated and depressed because of the troubles on the way.
1: ఎందుకంటే దైవత్వానికి మన దేహంతో ఎంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: Reason is there is intimate association and relationship between the divinity and your body.
1: ఇది కన్ను.
0: This is the eye.
1: ఇది చెవు.
0: This is ear.
1: ఇది ముక్కు.
0: This is nose.
1: ఇది చెయ్యి.
0: The hand.
1: ఇది కాలు.
0: This is leg.
1: ఇవన్నీ చేరినటువంటిది ఒక దేహం.
0: The body has got all these limbs.
1: కాబట్టి అంగములతో కూడినటువంటి ఇదంతా దేహము.
0: The body has got all these parts, the limbs.
1: అయితే ఈ అంగములంతా దేనికి రూపములు?
0: What do they speak of?
1: దేహానికి రూపములు.
0: They reflect the body.
1: దేహము దేనికి అంగము?
0: And the body is the limb of what?
1: సొసైటీకి.
0: The body is the limb, part of the society.
1: ఈ సమాజమునకు ఈ దేహం అంగము.
0: And this body is the part of the society.
1: ఈ యొక్క సమాజము దేనికి అంగము?
0: The society is the part of what?
1: మానవత్వమునకు అంగము.
0: It is a part of humanity.
1: ఈ మానవత్వం దేనికి అంగము?
0: Humanity is the limb of what?
1: ప్రకృతికి అంగము.
0: It is a part of the nature.
1: ప్రకృతి దేనికి అంగము?
0: Nature is the part of what?
1: ప్రకృతి భగవంతునికి అంగము.
0: It is the part of the limb of the divinity, God himself.
1: కనుక ప్రకృతి పరమాత్మనికి అంగము.
0: Therefore the nature is the limb of God.
1: ప్రకృతికి మానవత్వం అంగము.
0: And for this nature humanity is
1: మానవత్వమునకు దేహం అంగము.
0: For the humanity is the human body.
1: దేహమునకు ఈ యొక్క చిన్న చిన్న అంగములంతా కూడాను అంగ. కనుక ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగ అంగ భాగములే ఈ యొక్క జగత్తు.
0: సో ఇట్ ఈస్ ఓన్లీ ద రిలేషన్షిప్ ఇన్ పార్ట్ టు పార్ట్ ద లింబ్ టు ద బాడీ.
1: ఈ సత్యాన్ని ఈనాడు విస్మరించి,
0: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్.
1: ధనము ధనము పదవి వీటి నిమిత్తమే మానవ జీవితాన్ని పూర్తి ధ్వంసం చేసుకుంటున్నాం.
0: వన్ ఈజ్ ఆఫ్టర్ పొజిషన్ అండ్ మనీ అండ్ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
1: కనుక ఇది కాదు మన వ్యక్తిది.
0: దిస్ ఇస్ నాట్
1: నిరంతరము హృదయంలో మనం చింతించవలసినటువంటిది దైవం యొక్క భావమే.
0: What we should think of every minute is of God only in our heart.
1: ఈనాడు దైవాన్ని కూడా నువ్వు ఏ రీతిగా చింతిస్తున్నారు?
0: How do we think of God today?
1: మనము ధనము కోసమనే భగవంతుని కూడా చింతిస్తున్నాము.
0: We think of God for money.
1: ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నీరయ.
0: It's only for money we think of God and we have all knacks to earn money.
1: భూమి సూర్యుని చుట్టూ.
0: The earth goes round the sun.
1: జనులు ధనము చుట్టూ గిరగిరా గిరియంచు తిరిగేరయ్య.
0: Earth goes round the sun, men go round the money.
1: చూసారా? అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
0: Earth goes round the sun.
1: కానీ జనులు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
0: బట్ మెన్ గో రౌండ్ ది మనీ.
1: ఇది మన యొక్క భక్తి ఈనాటి భక్తి.
0: దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ డివోషన్ వీ ఫైండ్ టుడే.
1: ఇది డివోషన్ ఎట్ అవుతుంది, డీప్ ఓషన్.
0: హౌ డి కాల్ డివోషన్? ఇట్స్ ది డీప్ ఓషన్.
1: ఇది సముద్రము.
0: దిస్ ఈజ్ ఓషన్.
1: ధనం కోసం మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: డోంట్ బి బాదర్డ్ ఆఫ్ మనీ అలోన్.
1: దైవమును విచారించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: ధనమే మనకు సర్వంగా లభిస్తుంది.
0: అండ్ మనీ యుల్ గెట్ ఆటోమేటికలీ.
1: కాన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ఆర్థికంగా కానీ నైతికంగా కానీ ధార్మికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా అన్నింటి ఎందు కూడాను ధనము ధనము ధనము.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ది ఎథికల్, ద మోరల్, ది ఫైనాన్షియల్, ది ఎకనామిక్, స్పిరిచువల్, ఇట్స్ ద మనీ దట్స్ ద గవర్నింగ్.
1: ధనం ఉండవలసినదే, ధనం అవసరమే.
0: మనీ ఇస్ నెసెసరీ.
1: కానీ దీనికి ఒక పరిమితం ఉంటుండాలి.
0: బట్ ఇట్ షుడ్ బి అండర్ లిమిట్.
1: మితిమీరినటువంటి ధనం వచ్చినప్పుడే ఈ జగత్తునకు తనకు కూడా ఏమాత్రము శాంతి సుఖములు ఉంటుండవు.
0: If it crosses limits, you will not have peace at the individual level.
1: కనుక మనము సుఖమునిచ్చేటువంటిది శాంతిని చేకూర్చేటువంటి ధనానికి మనం పాగుపడాలి.
0: Therefore, we should struggle hard to earn that which gives us happiness and security.
1: ఈనాడి భక్తి కూడాను పార్ట్-టైం డివోషన్ గా ఉంటుండాలి.
0: Devotion today is a part-time devotion.
1: నిజముగా లక్షలు కోట్లాది మంది కూడాను భక్తులు ఉంటున్నారు లోకంలో.
0: In this world there are lakhs and lakhs of devotees.
1: ఈ భక్తులందరూ కూడాను ఏ ఒక్క విషయాన్ని మనం ఆచరణలో పెట్టే కూడాను చాలు, జగత్తంతా కూడాను కళ్యాణకరంగా ఉంటుంది.
0: If these devotees, if they practice one principle, the whole world will be fine.
1: జగదీష్ చెప్పాడు, ఒక్క దుర్గుణాన్ని మీరు మానండి, ఒక్క సద్గుణాన్ని మీరు తీసుకుని పోండి.
0: జగదీష్ said, give up one bad habit, develop one virtue.
1: అదే విధంగానే సాయి యొక్క విషయం లోపల ఒక్క దీనిని మీరు ఆచరిస్తే చాలు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సాయి ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్.
1: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: దట్ ఈస్ వాట్ భగవాన్ సేస్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: మనం నిజంగా ఒక త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ కల్టివేట్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఈనాడు ప్రేమతో పాటు త్యాగం కూడా ఉండినప్పుడే ఇది సమృద్ధిగా అభివృద్ధి అవుతుంది.
0: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈజ్ అలాంగ్ విత్ లవ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్.
1: మొక్కను నాటి దానికి ఎరువు వేయాలి, నీరు పోయాలి.
0: యూ షుడ్ ప్లాంట్ ఎ ట్రీ అండ్ దెన్ మెన్యూర్ అండ్ వాటర్ ఇట్.
1: నీరు పోసి ఎరువు వేయకపోతే కూడా అది అభివృద్ధికి రాదు.
0: ఇఫ్ యూ వాటర్ అండ్ డోంట్ మెన్యూర్ ఇట్ వుడ్ నాట్ గ్రో.
1: ఎరువు వేసి నీరు పోయకపోతే అభివృద్ధికి రాదు.
0: ఇఫ్ యూ మెన్యూర్ ఇట్ డోంట్ వాటర్ ఇట్ విల్ నాట్ గ్రో.
1: కాబట్టి మన జీవితం అనేటువంటి మొక్కకు
0: ఫర్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్
1: ప్రేమ అనే జలము
0: పుట్ ద వాటర్
1: త్యాగం అనేటువంటి ఎరువు రెండు వేసినప్పుడే ఇది సమృద్ధిగా పూర్ణమైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
0: యూ హ్యావ్ టు వాటర్ ఇట్ విత్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ సాక్రిఫైస్ విల్ హెల్ప్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ టు గ్రో.
1: ఈ ధనం మనం తీసుకుని వచ్చినటువంటిది కాదు.
0: It's not the money that we brought with us.
1: Kalli garbhamundi janminchunappudu talli garbhamundi danamu tedavadu velli poyedu naadu ventaraadu.
0: At the time of birth, out of mother's womb, nobody comes with money nor takes back money with him at the time of death.
1: Lakshadhikaraina లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోరు.
0: వన్ మే బి ఎ వెరీ రిచ్ పర్సన్, ఆఫ్టర్ ఆల్ హీ పార్టేక్స్ నార్మల్ ఫుడ్ బట్ నాట్ గోల్డ్.
1: విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
0: అర్నింగ్ మనీ మే మేక్ యూ ఫీల్ ప్రౌడ్ అండ్ ఎగోయిస్టిక్. ద మనీ విల్ నెవర్ ఫాలో యూ.
1: తుదకు దొంగలకిచ్చురో దొరలకవును.
0: వాట్ విల్ హ్యాపన్ టు ద మనీ దట్ యు అమాస్? ఇట్ మే బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ టేకెన్ బై గవర్నమెంట్.
1: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయం లోపల ఇంత బట్టైనా కట్టుకుని రాడు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బ్రింగ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
1: పోనీ పోయే సమయం లోపల ఎక్కడ పోతున్నాడో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోడు. క్షణభంగురమైనటువంటి జీవిత తత్వానికి ఇంత ప్రోగు చేసుకుని ఏం చేస్తున్నావు? ఏ త్యాగంతో ఏ మంచి కార్యంలో అయినా నీవు ప్రవేశపెట్టచ్చును కదా.
0: ఫర్ దిస్ మోమెంటరీ లైఫ్ వై షుడ్ యు అమాస్? వై షుడ్ యు స్ట్రగుల్ హార్డ్ ఫర్ మనీ? వై
1: భారతదేశంలో సంపాదించినంత కూడాను ఏ స్విట్జర్లాండ్ ను ఏ అమెరికాను ఎక్కడో పెట్టేసి కట్టగలపటికి దాన్ని నీవు ఒక విధమైనటువంటి అసభ్యంగా మారిపోతుంది.
0: ఆల్ ద మనీ అమాస్ట్ is reserved and stored there in Switzerland, America, and we die helplessly.
1: ఎవరికి దక్కదది?
0: It will not go to anyone.
1: నీ దేశంలో సంపాదించినటువంటి నీ దేశంలో నీవు త్యాగం చేయి.
0: Having earned here, why don't you sacrifice here?
1: బీదలకంతా దిక్కులేని వారికి దీనులకంతా సహాయం చేయి.
0: Why don't you extend a helping hand to
1: విద్యా వైద్య సంస్థలను అభివృద్ధి పరచుకో.
0: డెవలప్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్.
1: ధనం దేనికోసం ఉంటుండాలి?
0: వాట్ ఫార్ ఇస్ ద మనీ?
1: త్యాగం కోసమని ధర్మం కోసం ఉంటుండాలి.
0: మనీ ఇస్ మెంట్ ఫార్ ద వర్చ్యూస్ అండ్ ఫర్ సాక్రిఫైస్.
1: అంతేకాని లేకపోతే పెట్టిలో పెట్టి దాన్ని పెట్టేసేస్తే భూమిలో ఉన్న రాళ్ల వల్ల దానికి ఒక విలువ వస్తుంది.
0: ద మనీ ఇస్ నాట్ టు బి కెప్ట్ in an almira under lock and key.
1: Tyagamu tyagamu tyagam raavali manavullo.
0: Man must cultivate this spirit of sacrifice.
1: Vedamunandu na karmana na prajayadhanena tyageneke amrutatva manasu.
0: Therefore Veda says no position, no authority, no wealth would give you as much as that
1: tyagam,
0: of sacrifice.
1: Tyagamunante manaku bhogam untundali.
0: It is only in tyaga the sacrifice there is the bhoga,
1: galani
0: the prosperity. We breathe in.
1: Tirigi teesukunna galani tirigi vadalinappude manaku lungs ku హెల్త్ గా ఉంటుంది.
0: హావింగ్ ఇన్హేల్డ్ వి ఎక్సేల్ టు బి హెల్దీ.
1: మనం భోజనం చేస్తున్నాము,
0: వి ఈట్.
1: తిరిగి దానిని త్యాగం చేసినప్పుడే మన కడుపు కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది.
0: అండ్ వి ఆల్సో ఎక్స్క్రీట్, దెన్ యుల్ బి కంఫర్టబుల్.
1: అదే విధంగా ధనమును సంపాదించు.
0: ఎర్న్ మనీ.
1: ఒక చేతితో ధనమును తీసుకో, రెండవ చేతిలో దానం చేయి.
0: రిసీవ్ యాక్సెప్ట్ విత్ వన్ హ్యాండ్ విత్ అదర్ హ్యాండ్.
1: అప్పుడే ఈ ధనమునకు మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క హెల్తీ మైండ్ తయారవుతుంది.
0: దెన్ యూ విల్ బి హెల్దీ, ది హెల్దీ బాడీ అండ్ ది హెల్దీ మైండ్.
1: కనుక నీవు త్యాగమే చేయకపోతే,
0: ఇఫ్ యూ డు నాట్ సాక్రిఫైస్,
1: నీ జీవితం వ్యర్థమైపోతుంది.
0: యువర్ లైఫ్ బికమ్స్ వేస్ట్.
1: ఏనాటికైనా మనం త్యాగం చేసిపోతుంది.
0: వన్ డే ఆర్ అదర్ యు ఆర్ బౌండ్ టు లీవ్.
1: నీవు దానిని త్యాగం చేయకపోతే అది నిన్నే త్యాగం చేస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు లీవ్, ఇట్ విల్ గివ్ యూ అప్ వన్ డే ఆర్ అదర్.
1: ఇది తప్పినది కాదు.
0: యు కెనాట్ ఎస్కేప్.
1: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు శ్రమించి పని చేయాలి.
0: సో ఎవ్రీ వన్ మస్ట్ నెసెసర్లీ వర్క్ హార్డ్.
1: కనుక మీకు చెప్పేటువంటి మూడే మూడు వాక్యములు,
0: భగవాన్ గివ్స్ అస్ త్రీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్.
1: శ్రమించు, శ్రమించు, శ్రమించు.
0: వర్క్ హార్డ్, వర్క్ హార్డ్, వర్క్ హార్డ్.
1: శ్రమించి సుఖించు.
0: వర్క్ అండ్ బి హ్యాపీ.
1: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి దేశంలో శ్రమించటమే లేదు.
0: Today in this country,
1: సులభంగా రావాలి లాటరీ డబ్బు వారి.
0: They want to get it in easy way by way of lottery.
1: ఇది ఎప్పుడు మంచిది కాదు.
0: It's not good.
1: మనకు ట్రబుల్ వచ్చినప్పటికి శ్రమించి దాన్ని ఆర్జించాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్ వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ.
1: దానిని జగత్తునకు ఉపయోగపెట్టు.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి త్యాగభావము ప్రతి మానవుని ఎందుకును అభివృద్ధి పరచుకుంటే దేశం ఎంతో సుఖిస్తుంది.
0: ఇఫ్ ఎవ్రీవన్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: ప్రేమ త్యాగం ఈ రెండే చాలా ప్రధానమైన ప్రాణములు.
0: దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రిన్సిపల్స్ లవ్ అండ్ సాక్రిఫైస్.
1: ప్రేమించు.
0: Love all.
1: వాడు నిన్ను ద్వేషించినప్పటికీ వారిని నీవు ప్రేమించు.
0: దే మే హేట్ యూ యట్ యూ లవ్ దెమ్.
1: అది నీ నిజమైనటువంటి భక్తి.
0: దట్ ఈస్ ది ట్రూ డివోషన్.
1: కానీ భక్తి అని వందలు వేలకు ఖర్చులు పెట్టుకుని ప్రశాంతి నిలయానికి చేరుతున్నారు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ దే స్పెండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ అండ్ రీచ్ ప్రశాంతి నిలయం.
1: ఇంతవరకు వచ్చి మీరు చేసిన పని ఏమిటి?
0: హావింగ్ కమ్ దిస్ ఫార్ వాట్ ఈస్ ఇట్ యు హావ్ డన్?
1: మీరు నేర్చుకున్నది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ యు హావ్ లెర్న్డ్?
1: కేవలం ఒక సాయి భక్తులైనా కూడా ఒక రెండు విషయాల లోపల శాంతి లోపల ఒక నీతి నిజాయితీతో జీవిస్తే ఎంత దేశం బాగుపడుతుంది.
0: Being a Sai devotee, if you adhere to the principles of morality and integrity, the country will develop.
1: Satyam ledu.
0: There's no truth now.
1: దీనికి ఒక నీతి లేదు.
0: దేర్ ఇస్ నో మొరాలిటీ.
1: నీతి లేని జాతి కోటి కంటే హీనం ఉన్న.
0: ఏ నేషన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఏ మంకీ.
1: కనుక మంకీనే బెటర్.
0: మంకీ ఇస్ మచ్ బెటర్ ఇన్ వన్ వే.
1: అది ఎంతో పరమాత్మ యొక్క సేవ చేసింది.
0: ఇట్ సర్వ్స్ గాడ్.
1: పరమాత్మని అనుగ్రహానికి పాత్రుడైపోయింది.
0: ఇట్ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ డివైన్ మెర్సీ.
1: కానీ ఈనాటి మానవుడు భక్తి అనుకున్నాడు. కానీ భగవంతుని ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించిపోతున్నాడు.
0: మ్యాన్ ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ డిసోబేస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
1: ఏ యొక్క ఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
0: వాట్ ఈస్ ఇట్ దే ఫాలో?
1: శాంతిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ పీస్.
1: ఈ శాంతి పొందేటువంటిది కాదు.
0: It's not the one to
1: you be. Are the embodiment of peace.
0: You are the embodiment of peace.
1: Neeve shanti.
0: You are peace.
1: Dini ekkada vetukutavu neevikka?
0: Where do you search for it?
1: Neelo unna dani bayiki vetiki prayojanam emiti?
0: When it is within you, what the fun of searching for it outside?
1: Tana mukkupai metukunnatundi kantaddalu illanta vetite gaani labhistam avutunda?
0: If the glasses are right on your nose, what is the fun of searching it all over the house?
1: Satyamu shanti prema aneetundanta mana swaroopamai undigi మనం ఎక్కడో బయట ప్రపంచంలో వెతుకుతున్నాము.
0: దేర్ఫోర్ ట్రూత్ పీస్ అండ్ లవ్ ఆర్ విత్ ఇన్ యూ అండ్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్.
1: భక్తి అంటున్నాము.
0: యు సే డివోషన్.
1: కానీ భగవత్ ఆజ్ఞలకు ఉల్లంఘించిపోతున్నారు.
0: బట్ యు డిసోబే ద కమాండ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమ తత్వాన్ని పూర్తి మర్చిపోతున్నారు.
0: యు హావ్ ఫర్గాటన్ ద ప్రిన్సిపల్స్.
1: సహనానికి పూర్తి తను వదిలిపెట్టున్నారు.
0: అండ్ యు ఆర్ గివింగ్ అప్ ఆల్ దట్ ఇస్ రిక్వైర్డ్.
1: సహనము సానుభూతిని కూడా మనం పెంచుకోవాలి.
0: అండ్ వి షుడ్ డెవలప్ ద సింపతి అండ్ ఫర్ దీని
1: వలన ఈ విశ్వమందు ప్రేమ తత్వం అభివృద్ధి అవుతుంది.
0: That only is possible to develop love.
1: Swartham, swartham, swartham.
0: Today we find selfishness.
1: Prati manavuni endukunu ee swartham aneetundi paisachika pravatti tanu aneka vidhamaneetundi badala guri chestundadi.
0: The demonic selfishness will put you to suffering.
1: Ee swartham egipothe anta paraarthame.
0: When once the selfishness is given up, then you will have divinity.
1: Ee naadu lokamulo aashala kosam jeevisthunnare kaani aashayala kosam jeevisthunnara?
0: Today people live for aashalu desires, not for aashayalu ideal.
1: Swartham kosam jeevisthunnare kaani parartham kosam jeevisthunnara?
0: They live for swartha selfishness, not for parartha the divinity.
1: Kutila tattvaniki jeevisthunnare kaani vishala tattvaniki evaraina jeevisthunnara?
0: They always after the next kutila but not vastness the vishala.
1: Deha abhimanamunu penchukuntunnare kaani desha abhimanamunu penchukuntunnara?
0: They have got the attachment to the body, the deha, but not the desha country.
1: కనుకనే మనము దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఆధారం.
0: జస్ట్ యాజ్ ది బాడీ అటాచ్మెంట్ దేహాభిమాన, ది దేశాభిమాన అటాచ్మెంట్ ది కంట్రీ.
1: మొట్టమొదటి స్వార్థాన్ని త్యాగం చేయండి.
0: సో సాక్రిఫైస్
1: పరార్థాన్ని పెంచుకోండి.
0: అండ్ ఫాలో ది స్పిరిచువాలిటీ.
1: కుటిలత్వాన్ని చించివేయండి.
0: గివ్ అప్ ఆల్ ది సీ.
1: విశాలత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: ఆశలను తప్పించుకోండి.
0: లిమిట్ ది డిజైర్.
1: ఆశయాన్ని పెంచుకోండి.
0: గ్రో మోర్ అండ్ మోర్.
1: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి సాధన.
0: దిస్ ఈస్ ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఎన్ని సాధనలు చేసుకుంటున్నా గానీ దేహాభిమానం ఇంకా ఎప్పుడు నీవు త్యాగానికి పూనుకునేది?
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వన్ ఈస్ అటాచ్డ్ టు ద బాడీ, దెన్ వెన్ విల్ యూ అటైన్?
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: దీంట్లోపల మనం విలువైనటువంటివన్నీ పెట్టుకోవాలి.
0: దే ఆర్ వాల్యుబుల్స్ ఇన్ సైడ్.
1: విలువలేని ఇనిప పెట్టె ఈ దేహంబు.
0: ద బాడీ ఈజ్ ఎన్ ఐరన్ సేఫ్ దట్ హ్యాస్ నో వాల్యూ.
1: పెట్టెలోన నగలు పెట్టినట్టు
0: ఇన్ దిస్ ఐరన్ సేఫ్ దట్
1: ఈ విలువలైనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక గుణములనేటువంటి ఆభరణాలు ఉంచుకున్నాం.
0: ఇన్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేఫ్ ద బాడీ దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యువెల్స్.
1: కానీ పెట్టెను మాత్రమే పోషించుకుంటున్నాం, కానీ పెట్టెలో ఉన్నటువంటి నగల యొక్క పరిస్థితి ఏమిటి?
0: బట్ వీ థింక్ ఆఫ్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేఫ్ దెన్ వాట్ అబౌట్ ది జ్యువెల్.
1: ఈ విలువైన నగల నిమిత్తమే ఈ పెట్టెను మనం ఉంచుకున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ది ఐరన్ సేఫ్ ఇస్ కెప్ట్ ఓన్లీ టు కీప్ విదిన్ ద జ్యువెల్స్.
1: ప్రతి మానవుని యొక్క హృదయంలో కూడా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్.
0: In every human heart, they are full of negative thoughts.
1: ఎంత భక్తి ప్రపత్తులతో వాడు ప్రవర్తించినప్పటికీ అంత నెగిటివ్ థాట్స్ ఏ ఉంటున్నాయి.
0: In spite of devotion, sincerity, he is full of negative
1: thoughts. అంత వరకు మనకు శాంతి అనేటువంటి అత్యంత దూరం అయిపోతుంది.
0: Until you give up the negative thoughts, you'll never have peace.
1: Positive. ఆత్మవిశ్వాసం మనం పెంచుకోవాలి.
0: Develop self-confidence, the positive thoughts.
1: ఈ కష్టములు దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి, అంత passing clouds.
0: Difficulties and problems come and go like passing clouds.
1: కనుక నీవే మాత్రము విచారించవద్దు.
0: Don't fear.
1: ఈనాటి నుండి నూతన సంవత్సరము చైనీస్.
0: This day is the New Year's Day of Chinese.
1: అందరికి ప్రపంచానికే ఒక న్యూ ఇయర్.
0: This is a new year for the whole world.
1: ఎందుకంటే అందరికి హృదయ స్థానమే ప్రపంచ స్థానము.
0: Because to everybody it is the heart that is the country.
1: అందరి దేశము హృదయ సామ్రాజ్యమే.
0: And it's the kingdom of human heart.
1: కనుకని హృదయ సామ్రాజ్యం అనేటువంటి దాంతో ప్రతి మానవుడికి నువ్వు సమానమైన హక్కు ఉంటుంది.
0: Therefore every human being has got a right in this kingdom of heart.
1: కనుక ఈ రైట్ ను మనం సంపాదించుకోవాలి.
0: So you should get this right.
1: అయితే ప్రాపంచికంగా మనకు ఎట్టి రైట్ లేదు.
0: However in the worldly sense you have no right.
1: మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది కానీ రైట్ లేదు.
0: You have responsibility but not right.
1: ఎట్లా?
0: How?
1: మనము రైట్ కోసం ఫైట్ చేస్తున్నాము.
0: వి ఫైట్ ఫర్ రైట్.
1: రెస్పాన్సిబిలిటీ చూడటం లేదు.
0: వి ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: బాధ్యతే మన యొక్క ప్రధానము. ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా బాధ్యత చాలా ప్రధానమైనటువంటిది.
0: లెట్ దెం బిలాంగ్ టు ఎనీ కంట్రీ, ఎనీ రిలీజన్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ దట్స్ ఇంపార్టెంట్.
1: కానీ ఈనాడు బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ రియలైజింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: అధికారానికి ప్రాకులాడుతున్నాము.
0: వి స్ట్రగుల్ ఫర్ పొజిషన్స్.
1: వర్షం వస్తే కదా నీకు నదులు ప్రవహిస్తాయి.
0: If there's only rain, then the rivers flow.
1: కానీ ఈనాటి భక్తుల యొక్క ప్రవర్తన ఎట్ట ఉంటుండాలి?
0: How is the behavior of devotee today?
1: నదులు ప్రవహించాలి, మా చెరువులు నిండాలి, నదులు ప్రవహించాలి, మా చెరువులు నిండాలి అని ఆశిస్తున్నారు.
0: He only prays and aspires that his rivers should flow and the
1: నదులు ప్రవహించడానికి ఏది ఆధారము అనే విచారాన్ని మర్చిపోతున్నారు.
0: He forgets the very fact, the cause behind
1: this. వర్షం కురిస్తే కదా నదులు ప్రవహిస్తాయి.
0: There should be timely rains for the rivers to flow.
1: నదులు ప్రవహిస్తే కదా చెరువులు నిండుతాయి.
0: When the rivers flow, the tanks would be full.
1: అదే రీతిగాని మనకు నదులే అనేటువంటి రావాలంటే మొట్టమొదట వర్షం కురవాలి.
0: Likewise for the rivers, the rainfall should be there.
1: మనకు కర్తవ్యాన్ని మనం అనేటువంటి ఒక దీనిని మనం ప్రయత్నపూర్వకంగా సాధించినప్పుడు,
0: when we discharge our duty properly,
1: ఆ యొక్క కర్తవ్యమే దీనికి రెయిన్.
0: That very duty itself is the rain.
1: మన యొక్క అధికారమే దీనికి ప్రవాహము.
0: The very position of authority is the flow.
1: ఈ ఆనందమే ఈ అధికారం యొక్క ఫలితము.
0: And the bliss, the happiness you get is the result ultimately.
1: ఈనాడు మనం కోరవలసినటువంటిది responsibility.
0: So what you should ask for is the
1: బాధ్యతను మనం కోరాలి, కానీ రైట్ ను మాత్రం కోరకూడదు.
0: సో వీ షుడ్ ఆస్క్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ నాట్ ద రైట్.
1: ఎక్కడ వచ్చినా రైట్ రైట్ రైట్ రైట్. ఎక్కడ ఉంది వీళ్ళకి రైట్?
0: ఎవ్రీవేర్ వీ స్పీక్ ఆఫ్ రైట్స్, వేర్ ఇస్ ద రైట్ యాక్చువల్లీ?
1: హృదయం అంతా కూడా మాలిన్యపరచుకొని రైట్ కు ఫైట్ చేస్తున్నామంటే ఇదంతా కూడా కేవలం ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
0: ది హార్ట్ ఈజ్ హైలీ పొల్యూటెడ్ బట్ వీ ఫైట్ ఫర్ రైట్స్, ఇట్ ఇస్ సైన్ ఆఫ్.
1: తాను చేయవలసిన పని తాను చేసినప్పుడే కదా రైట్ అనేటువంటి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ హీ డస్ నాట్ డిశ్చార్జ్ ది డ్యూటీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ ద రైట్?
1: వేలకు వేల జీతాలు తీసుకుంటున్నాము.
0: We receive thousands and thousands of
1: salary. తగినంత పని మనం చేస్తున్నామా?
0: ఆర్ వర్కింగ్ ఈక్వల్ టు ద
1: సాలరీ? రైట్ వచ్చింది.
0: How do you get it?
1: నీవు చాలా వంచితులైపోతున్నావు.
0: You really a cheater.
1: దేశానికి ద్రోహం చేస్తున్నావు.
0: You are a betrayer.
1: నీకు దేశానికి తగినటువంటి అపకారం జరుపుతున్నావు.
0: You are really harming the nation by and
1: large. నిజంగా నీ యొక్క జీతమునకు తగినంత పని నీవు చేస్తే,
0: if you work hard equal to the salary you receive,
1: సహజంగా దానికి మించి నీకు లభ్యం అవుతుంది.
0: You will get much more happiness than what you
1: expect. ఆ సత్యాన్ని మనం గుర్తించినామా?
0: Have we recognized
1: లేదు.
0: No?
1: Right.
0: We fight for right only.
1: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
0: There is no other foolishness more than this.
1: మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: We should do our duty first.
1: కనుకనే భారతీయ సంస్కృతి కర్తవ్యం యోగముచ్యతే అన్నారు.
0: Therefore culture of Bharat, discharging duty is yoga.
1: కనుకనే యోగము సుకర్మ కౌశలం.
0: And this discharge to the best of your ability and the skill.
1: కనుక నీవు చేయవలసినవి నువ్వు చేయి.
0: So do your duty.
1: ఫలితం లభిస్తుంది.
0: అండ్ యు విల్ గెట్ ద రివార్డ్
1: ఆటోమేటికల్లీ. కానీ చేయవలసింది చేయకుండా ఫలితం మాత్రం ప్రాప్తించాలంటే అది వీలు కాదు.
0: వితౌట్ డూయింగ్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, హౌ డు యు ఎక్స్పెక్ట్ ద రివార్డ్?
1: విశ్వాసాన్ని పెంచుకోండి.
0: లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఫస్ట్.
1: ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను.
0: భగవాన్ విల్ టెల్ us a small story now.
1: పూర్వము నేను పాత మందిరంలో ఉండేటువంటి వాడిని.
0: In olden days, Bhagavan was there in the old mandir.
1: Akkada,
0: there,
1: Mr. and Mrs. Croup, anetuvanti varu, undetuvanti varu, British.
0: They there, British couple by name Mr. and Mrs. Croup were there.
1: Pillalni teesukochi naaku icharu.
0: They brought two puppies and gave Swami, to Swami.
1: Maa intilo puttinatuvanti pillalnu Swami sannidhilo untundali. Memu lekapoyina gaani, avu unte memu undinattuga bhavistam annaru.
0: The British couple said, Swami, we leave behind these puppies. Let them be near you. Enjoy the proximity.
1: Danni pettukunnam.
0: భగవాన్ హ్యాండ్
1: దానికి కృపే పేరు పెట్టాడు, జాక్ అండ్ జిల్ అని పెట్టాడు.
0: అండ్ ద బ్రిటిష్ కపుల్ నేమ్ ది పప్పీస్ ఆర్ జాక్ అండ్ జిల్.
1: అవి రెండు కూడా ఏ విధంగా ఉండేటువంటివి?
0: హౌ ఆర్ దే?
1: నేను పండుకుంటే తల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి నిద్రించేటువంటివి.
0: దెన్ భగవాన్ రెస్ వన్ డాగ్ విల్ బి నియర్ ద హెడ్ అనదర్ టువర్డ్స్ ద ఫీట్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: మైసూర్ డివిజన్ రాణి వచ్చింది.
0: మైసూర్ ద క్వీన్ ఆఫ్ మైసూర్ కేమ్ హియర్.
1: ఆమె చాలా మడి మనిషి.
0: She has got certain
1: chadastam kukkale archina kuda tanu bon cheyadu.
0: She is highly orthodoxical. Even if she hears a dog barking, she will not bark.
1: Mundigane vachi ee kukkale emaina okkunte lobal petti biga veyandi annaru.
0: She already sent a message, if there are any dogs around, they must be put under lock and key.
1: Puttapattiki road undetundi kaadu.
0: There was no approach road to Puttapatti.
1: Karnatapalli anetundi daggar car nilpichi akkada nunchi nadchukoni vachetundi vaaru.
0: There is a village by name Karnatapalli. They have to get down there in the car and walk the distance.
1: Aa maharani car Karnatapalli daggara nilpettaru, aame nadchukoni vachindi.
0: They stopped the car there near Karnatapalli. She came walking.
1: Ekkade gaani chinna hotel gaani inke vidhamainatundi gaani anukoolamto undetundi kaadu.
0: There were no hotels or anything like that.
1: సాయంకాలం డ్రైవర్ వచ్చాడు, ఇక్కడ భోంచేసుకుని తిరిగి పోవాలి.
0: ఇన్ ది ఈవినింగ్ డ్రైవర్ కేమ్, హి హస్ టు టేక్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: రాణి గారు చెప్పారు, నేను ఒక రాత్రి స్వామి యొక్క మందిరంలో నిద్ర చేయాలి, నేను ఈనాడు రాను అని.
0: ద క్వీన్ సెడ్, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ టు నైట్ హియర్, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు కమ్ నౌ.
1: భోంచేశాడు, చీకటి పడిన తర్వాత ఆ డ్రైవర్ వెళుతున్నాడు.
0: డ్రైవర్ హ్యాడ్ హిస్ ఫుడ్ అండ్ వాజ్ రిటర్నింగ్ దట్ నైట్.
1: అతనికి దోవ తెలియదు చీకట్లో.
0: అండ్ బికాస్ ఇట్ వాస్ పిచ్ డార్క్, హి డిడ్ నో ద రూట్.
1: నా దగ్గర ఉన్న కుక్కకు, జాక్, నీవు డ్రైవర్ తో పోయి తెల్లవారు నువ్వు వచ్చేసే అన్నాను.
0: భగవాన్ సెడ్ టు ద డాగ్ బై నేమ్ జాక్, జాక్ టేక్ ది లీడ్, షో హిమ్ ద రూట్ టు దిస్ డ్రైవర్.
1: ఆ జాక్ ముందు నడుస్తూ ఉండాలి, డ్రైవర్ వెనుక నడుచుకుంటూ వెళ్లాడు, కర్ణాటక పని చేరారు.
0: దిస్ డాగ్ జాక్ వాస్ వాకింగ్ ఫస్ట్ అండ్ డ్రైవర్ వాస్ ఫాలోయింగ్ ద డాగ్.
1: అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కార్ లో పరున్నాడు.
0: హావింగ్ రీచ్డ్ ద స్పాట్ ద డ్రైవర్ రెస్టెడ్ ఇన్ ద కార్.
1: చల్లని కాలం కనుకనే కారు కింద టైర్ కింద ఈ కుక్క పండుకుంది.
0: And it was very cool, very fine outside. The dog was lying beneath the car, under the car.
1: Tellavaru lechadu driver.
0: Driver got up next morning.
1: Kani chali kalamu mundugane start cheyali rani garu vache lopala nenu.
0: It was winter, the car should be started beforehand.
1: Start chesadu.
0: He started the car.
1: Koncham trippalani ippudu munduku jarigadi.
0: And he wanted to drive to a little distance.
1: Aa jaaku nadum paina tyre poyindi.
0: The tire passed over the back of this dog.
1: Backbone anta virigipoyindi.
0: The backbone fractured.
1: Spinal column anta poyindi.
0: The spinal column fractured.
1: Enta daniki vishwasam meeru chakkaga vidyarthulu gaani vidyavantulu gaani bhaktulu gaani buktulu gaani yuktulu gaani muktulu gaani raktulu gaani evaraina deenni chakkaga gurtinchavalsinatundi vishayam.
0: Understand the principle of the faith of the dog Jack, the educator or uneducated, rich or poor or devotees, any class for that matter.
1: ఆ బాధను భరించుకోలేక అరుచుకుంటూ వస్తుండాలి.
0: ద డాగ్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, ఇట్ స్టార్టెడ్ బార్కింగ్.
1: మధ్యలో చిత్రావతి రివర్.
0: దేర్ ఇస్ చిత్రావతి రివర్.
1: ఇసుకలోని దాన్నంతా ఈడ్చుకుంటూ వచ్చేస్తుండాలి, రక్తం కూడా కార్చుకుంటుంది.
0: ఇట్ వాస్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ అలాంగ్ ద సాండ్స్ ఆఫ్ ద షోర్స్ ఆఫ్ చిత్రావతి.
1: మాకు గేట్ దగ్గర ఒకటి సాకలి సుబ్బన్న అనేటువంటి వాడు ఉండేవాడు.
0: అట్ ద గేట్ దేర్ ఇస్ అ పర్సన్ బై నేమ్ సాకలి సుబ్బన్న.
1: లోపలికి వచ్చి, స్వామి, మన జాక్ నడుము ఇరిగిపోయింది, ఏడ్చుకుంటూ వస్తుండది అన్నాడు.
0: దట్ సాకలి సుబ్బన్న రిపోర్టెడ్ టు భగవాన్, స్వామి, దట్ జాక్ డాగ్ కేమ్ హియర్ క్రైయింగ్ ఆల్ ద వే.
1: నేను లోపల నుంచి బయటకు వచ్చాను.
0: భగవాన్ కేమ్ అవుట్ దెన్.
1: జాక్ జాక్ జాక్ అని వెళ్ళాను.
0: భగవాన్ వెన్ సేయింగ్ జాక్ జాక్.
1: అది అరుచుకుంటూ వచ్చింది.
0: ఇట్ కేమ్ వెరీ ఫాస్ట్.
1: పాదాలపైన పడింది.
0: Fell on the feet
1: Pranam.
0: And died at the feet of Bhagavan.
1: Chuchara enta vishwasam.
0: See the depth of faith.
1: Akkati nunchi kudanu na paadala paina padi pranam icchalanipindi anta vishwasam tho vachindi.
0: The dog had such a faith as to die at the feet of Bhagavan.
1: Adi maraninchek puramu nannu chustu undi.
0: Prior to death, it was watching Bhagavan.
1: నేను ఇంత పాలు తెప్పించి నోట్లో వేశాను.
0: Bhagavan brought milk and made it drink.
1: రెండు చేతులు తీసుకుంది దాని రెండు నా చేతుల పైన పెట్టింది ప్రాణం ఇచ్చింది.
0: It caught hold of both the hands of Bhagavan and died.
1: ఎంత విశ్వాసం చూడండి.
0: See the depth of faith.
1: ఆ జాకు మరణించిందని ఆనాటి నుంచి జిల్లు ఆహారం మానివేసింది.
0: Because the jock died, the other dog, Jill, didn't eat.
1: కొన్ని దినములకు ఆ జిల్లు కూడా మరణించింది.
0: After a few days, that Jill
1: also died. పాత మందిరం లోపల వెనుక భాగంలో కట్టినటువంటి బృందావనము ఆ రెండింటి అనేక సమాధియే.
0: And today you find behind this old mandir, you find the tombs in memory of Jack and Jill.
1: ఎంత విశ్వాసం కుక్కకు.
0: What a faith it has.
1: ఎంత ప్రేమ కుక్కకు.
0: What love it has.
1: ఈ యొక్క ప్రేమలో ఏ కించిత్ భాగమైన కొన్ని మానవుల్లో ఉంటే ఎంత ధన్యులయ్యేటువంటి వారు.
0: Do we find a fraction of that love among human beings?
1: ఈనాడు విశ్వాసమే లేదు.
0: There is no faith today.
1: అవసరాలు వచ్చినప్పుడు విశ్వాసము.
0: In times of
1: అవసరం తీర్తానే మర్చిపోవటం.
0: The moment desires are fulfilled, we forget.
1: స్వామి ఆశయాలను మాత్రం ఎవరికి పాటిస్తున్నారు?
0: Who observe the ideas?
1: ఆశలను మాత్రమే పెంచుకుంటూ పోతున్నారు.
0: We increase our desires day by day.
1: ఇంతకంటే మూర్ఖుడు ఇంతకంటే ద్రోహి మరొకరు ఉండరు.
0: There is no betrayer, there is no other foolish person beyond this.
1: ఆశయాన్ని అనుసరించు.
0: Follow the ideal of
1: ఆశలను అభివృద్ధి గావించుకో.
0: And then proceed along the command of God.
1: అంతేకాని ఆశయాలను మాత్రం వదిలిపెట్టి ఆశలు నెరవేరాలంటే ఎట్ట నెరవేరుతాయి?
0: You give up ideals, ఆశయాలు and develop asha, the desire.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది చైనా కానీ జపాన్ కానీ జర్మనీ కానీ ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ ఇండియా కానీ పాకిస్తాన్ అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే.
0: నో మ్యాటర్ వెదర్ హీ బిలాంగ్స్ టు చైనా ఆర్ జపాన్ ఇండోనేషియా ఆర్ భారత్ ఆర్ పాకిస్తాన్ ఓన్లీ వన్ గాడ్.
1: కేవలం ప్రేమలో ఎట్టి మార్పులు రాకుండా చూసుకోవాలి.
0: సీ దట్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ లవ్.
1: కష్టములు జరిగినా ప్రేమను పెట్టుకోవాల్సిందే. ఈ కష్టములంతా కూడా ప్రాప్తమైన కష్టములే.
0: ది డిఫికల్టీస్ ఆర్ ది వరల్డ్లీ వే.
1: దీనికోసం భగవత్ ప్రేమను నీవు ఏమాత్రం కూడా నువ్వు దూరం చేయకూడదు.
0: అండ్ డోంట్ లూజ్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమను ఎంతవరకు నువ్వు దాన్ని సాధిస్తూ రావాలి.
0: అండ్ కీప్ ట్రెజర్ దట్ లవ్ టు ఎన్ ఎక్స్టెంట్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: దట్స్ వాట్ భగవాన్ సేస్. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ఒక్క తత్వాన్ని మనం పెట్టుకుంటే ఎన్ని కష్టములైనా కూడా పర్వతాల వలె వచ్చినటువంటి కష్టములు మంచు వలె మాయమైపోతాయి.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ సేఫ్ గార్డింగ్ లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్, యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ ఎ మౌంటైన్.
1: ఎవరైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఏ గ్రామం వారైనా సరే, మీలో ఉండినటువంటి దుర్గుణాన్ని ఇక్కడ ప్రశాంతంలో వదలండి.
0: లెట్ హిమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, ఆఫ్ ఎనీ విలేజ్, ఆఫ్ ఎనీ ప్లేస్ ఫర్ దట్
1: మ్యాటర్. దురభ్యాసములు కొన్ని వదిలిపెట్టండి.
0: గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్
1: సద్భావములు సచ్చింతనలు కొన్నింటిని మీతో తీసుకుని పోండి.
0: డెవలప్ ఫాస్టర్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ బిహేవియర్.
1: అప్పుడే మీరు ఇక్కడికి వచ్చినందుకు సరైనటువంటి ఫలితము.
0: అండ్ దట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఇన్ కమింగ్.
1: లేకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని శ్రమల కోర్చి ఇక్కడ వచ్చి ప్రయోజనం ఏమిటి?
0: దెన్ వాట్ ఎల్స్? అదర్వైజ్ ఇట్ వుడ్ ఆల్ బి వేస్ట్. ది ఇన్కన్వీనియన్సెస్ యూ హ్యావ్, ది ఎక్స్పెండిచర్ ఇన్.
1: ఒక షాపుకు మనం వెళితే ఒక కర్చీఫ్ కావాలని కోరితే 10 రూపాయలు వాడి ముఖాన్ని కొడితే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు వాడు.
0: ఇఫ్ యూ గో టు ఎ షాప్ టు బై ఎ కర్చీఫ్, యూ పే హిమ్ 10 రూపీస్ అండ్ రిసీవ్ ద కర్చీఫ్ ఇన్ రిటర్న్.
1: నీవు 10 రూపాయలు అతనికి ఇవ్వకపోతే ఆ కర్చీఫ్ నీకు ఎట్లా అందిస్తాడు?
0: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైస్ 10 రూపీస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద కర్చీఫ్?
1: అదే విధంగానే నీ దుర్గుణాన్ని ఇక్కడ ఇవ్వకపోతే సద్గుణాన్ని ఏరీతే నీవు తీసుకునే అధికారం ఉంది.
0: లైక్ వైజ్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ హియర్, హౌ డు యూ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్?
1: మంచివి నేను అడగటం లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ టాస్కింగ్.
1: నీ చెడ్డ నాకు ఇచ్చేసేయి.
0: గివ్ ఆల్ బ్యాడ్ టు భగవాన్.
1: నేను నీకు మంచివి ఇస్తాను.
0: స్వామి విల్ గివ్ యూ గుడ్.
1: ఒక 100 రూపాయల నోటు చాలా పాడైపోయింది.
0: దేర్ ఇస్ స్పాయిల్డ్ 100.
1: చాలా ఆయిల్ అయిపోయింది.
0: ఇట్స్ ఫుల్లీ ఆయిల్.
1: ఏమేమో రాసి పైకి రాకుండా చేశారు.
0: ఇట్ హస్ గాట్ ఆల్ క్రిమినల్.
1: అలాంటి 100 రూపాయలు ఒక కూలివాడు కూడా తీసుకోడు.
0: ఈవెన్ లేబర్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ 100 రూపీస్ స్పాయిల్డ్ నోట్.
1: కానీ అదే 100 రూపాయల నోటు రిజర్వ్ బ్యాంక్ పోయి ఇచ్చేస్తే దాన్ని తీసుకుని మంచి నోటు నీకు అందిస్తాడు.
0: బట్ ఇఫ్ యూ సరెండర్ ది స్పాయిల్డ్ 100 రూపీ నోట్ ఇన్ ఏ రిజర్వ్ బ్యాంక్, దే విల్ గివ్ యూ ఫ్రెష్ గుడ్ నోట్.
1: కనుక నీ దగ్గర పనికి మాలినటువంటి గుణాలంతా ఉన్నాయి.
0: యూ హావ్ గాట్ ఆల్ యూస్లెస్
1: దుర్గుణాలు దురాలోచనలంతా ఉన్నాయి.
0: యూ హావ్ గాట్ ఆల్ బ్యాడ్ వికెట్.
1: దాన్ని ఎవరు అంగీకరించరు.
0: నోబడీ విల్
1: యాక్సెప్ట్. కన్న తల్లిదండ్రులైనా కూడా అంగీకరించరు.
0: పేరెంట్స్ డోంట్.
1: కానీ అట్టి దుర్గుణాలు నేను అంగీకరిస్తాను, నాకు ఇవ్వండి.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్.
1: నా నుంచి మీరు పవిత్రమైనటువంటి తీసుకుని పోండి.
0: రిసీవ్ ఫ్రమ్ భగవాన్.
1: మీరు బాగుపడండి, సమాజాన్ని బాగుపరచండి.
0: భగవాన్ విషెస్ దట్ వీ షుడ్ బి గుడ్ అండ్ మేక్ ది సొసైటీ.
1: మీరు ఆనందించండి, ఈ ఆనందాన్ని 10 మందికి పంచండి.
0: భగవాన్ వాంట్స్ అస్ టు బి హ్యాపీ అండ్ షేర్ ద
1: హ్యాపీనెస్
0: వాట్ స్వామి ఇస్
1: దేనిని ఎవరిని ఏది కోరకం లేదు.
0: భగవాన్ డజంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎనీబడీ.
1: మీ దుర్గుణాలు ఇక్కడ వదిలిపెట్టండి.
0: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ హియర్.
1: దురభ్యాసములు వదిలిపెట్టండి.
0: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: సదభ్యాసములు సద్గుణాన్ని పెంచుకుని పోండి.
0: డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ థాట్స్.
1: అప్పుడే మీ కంటి లోపల కూడా ఎట్ట ఉన్నటువంటి వాడు ఎంత మార్పు కలిగాడు అని మీ పైన చాలా గౌరవం కూడా పెంచుకుంటారు.
0: దెన్ యూ విల్ ఎర్న్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ వాచింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ.
1: పుట్టబట్టి పోయాడా, 10 దినములు ఉంటున్నాడు, ఏమి తనలో మార్పు కలిగిందని చాలా మంది సహస్ర నేత్రాలతో చూస్తుంటారు.
0: People will be watching all around. He went to Prashanthi Nilayam, stayed there for 10 minutes. What is the transformation in
1: him? ఈ యొక్క మార్పును మీరు చూపించాలి.
0: So we should show the change.
1: వర్క్షాప్ కు పోయినటువంటి కారు,
0: the car that goes to workshop,
1: new bolts, new nuts, new pins, అన్ని వేసుకుని చక్కగా మంచి పెయింట్ వేసుకుని వర్క్షాప్ నుంచి వస్తే అప్పుడు వర్క్షాప్ పోయినందుకు సరైనటువంటి అర్థం.
0: The car which is taken to the workshop for repair should come out of the workshop with the new bolts and
1: ye vidhanga poyindo aa vidhangane tirigi vaste inga workshop poi prayojanam enti.
0: If the car returns in the same spoiled condition, what is the fun of going to the
1: kabatti sadhakulu kantakunu prashanthi meemu oka pedda workshop, wonderful workshop.
0: For all aspirants, ప్రశాంతి నిలయం ఈజ్ ది బెస్ట్ వండర్ఫుల్ వర్క్ షాప్.
1: ఎట్టి యొక్క ఫలితాన్ని కూడా ఆశించేటువంటిది కాదు.
0: నథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ రిటర్న్ హియర్.
1: ఈ వర్క్ షాప్ లో జరిగినటువంటి పనికి ఏమాత్రమైన కూడా బిల్లు వేసేటువంటిది కాదు.
0: యూఆర్ నాట్ బిల్డ్, యూఆర్ నాట్ ట్యాక్స్.
1: అంతా ఫ్రీ, అంతా ఫ్రీ.
0: ఎవరిథింగ్ ఇస్
1: ఎడ్యుకేషన్ ఫ్రీ,
0: ఎడ్యుకేషన్
1: హెల్త్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, హృదయం ఫ్రీ.
0: Here everything is free, education free, health free, water free, heart free.
1: కనుక అంతా మీకు అధికారం ఉంటుండాలి.
0: You got every right on
1: there. Ready.
0: భగవాన్
1: అనుభవించండి, ఆనందించండి.
0: భగవాన్ ఇస్ ఎవర్ రెడీ, ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: In this world which is apparent, he is not seen. God is in the form of Atma all over the universe. Like he is in the form of Chaitanya, just as the thread that passes through precious gems, God is pervading all over the universe.
1: Prema Swarupulara,
0: embodiments of love.
1: సర్వం కలివిదం బ్రహ్మ. ఇది సమస్త ఉపనిషత్తుల యొక్క సారం.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ ఈజ్ ది ఎంటైర్ కాస్మస్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: చరాచర ప్రపంచమంతయుడను ఈ చిన్న పదము నందే ఇమిడి ఉంటున్నవి.
0: ద మూవబుల్ అండ్ ది ఇమ్మూవబుల్ ఇన్ దిస్ వరల్డ్ కంటైన్స్ దిస్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
1: బ్రహ్మము కానటువంటిది ఈ జగత్తునందు కానరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ నాట్ బ్రహ్మన్.
1: కట్టెలందున నిప్పులు కలిగినట్లు తెలలయందున తైలము పెరుగునట్లు ఎందు చూచిన దైవంబే నిండి ఉండి. కట్టెలందున నిప్పులు కలిగినట్లు తిలలయందున తైలంబు పెరుగునట్లు ఎందు చూచిన దైవంబు నిండి ఉండి.
0: జస్ట్ దేర్ ఇస్ ఫైర్ కంటైన్డ్ ఇన్ ద ఫైర్ వుడ్ అండ్ ద ఆయిల్ ఇన్ ద సీడ్స్ వి ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్.
1: కనుక దైవము కానిది ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ దేర్స్ నథింగ్ విచ్ ఇస్ నాట్ డివినిటీ.
1: దైవం యొక్క శాసనం పురస్కరించుకునియే సృష్టి స్థితి లయములు కూడా జరుగుతున్నవి.
0: బేసింగ్ ఆన్ గాడ్స్ కమాండ్ ఓన్లీ ద క్రియేషన్ ద సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ ఆర్ బేస్డ్.
1: మానవుడు నమ్మినను నమ్మకపోయిన కూడాను ఈ జగత్తన్నటువంటి చక్రము దైవ శాసనం వల్లనే తిరుగుతున్నది.
0: ద వీల్ ఆఫ్ టైమ్ రొటేట్స్ బై ద విల్ ఆఫ్ గాడ్ వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్.
1: కాలచక్రమునకు కర్త దైవమే.
0: ద క్రియేటర్ ఫర్ దిస్ వీల్ ఆఫ్ టైమ్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కాని ఈ కాలమును ఏ విధముగా మానవుడు వినియోగించాలి, ఏ విధముగా ఈ కాలము పవిత్రము గావించుకోవాలి అనేటువంటి సత్యాన్ని మానవుడు మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ హాస్ ఫర్గాటన్ యాస్ టు హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ ఇన్ ఎ ప్రెషస్ వే అండ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
0: సన్ షైన్స్.
1: చంద్రుడు తన చల్లదనాన్ని జగత్తునికి అందిస్తున్నాడు,
0: ఆల్ ద కూల్నెస్ టు దిస్ వరల్డ్ ఇస్ గివెన్ బై మూన్.
1: వర్షములు కురియుచున్నవి,
0: దేర్ ఆర్ రెయిన్స్.
1: ప్రవాహములు ప్రవహించుచున్నవి,
0: రివర్స్ ఫ్లో.
1: పంటలు పండుచున్నవి,
0: ద క్రాప్స్ ఆల్సో గ్రో.
1: ఇవన్నీ కూడాను ఏ ఒక్క మానవుని నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదనే సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ వీ ఫైండ్ దీస్ థింగ్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ సింగిల్ ఇండివిజువల్.
1: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవునికి దీనిని అనుభవించేటువంటి దీంట్లో సమానమైన అధికారం ఉంటున్నది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ఎ బర్త్ రైట్ టు ఎంజాయ్ దాట్ వాట్ ఆల్ కంటైన్డ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇట్టి సత్యాన్ని మానవుడు విస్మరించినాడు.
0: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దట్ ఫ్యాక్ట్.
1: సమత్వమైనటువంటి యోగమును మానవుడు ఏనాడు కూడాను అర్థం చేసుకున్నట్టుకు ప్రయత్నించటం లేదు.
0: మ్యాన్ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్
1: ఈ నిర్లిప్తమైనటువంటి యొక్క భావము పసిపాపల యందు మాత్రమే కనిపించుతున్నది.
0: దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ ఈస్ ప్రెసెంట్ అమంగ్ చిల్డ్రన్.
1: తల్లి పాలను త్రాగి చల్లని గాలిని పీల్చి కమ్మని కంఠముతో పాడేటువంటి తల్లి యొక్క జోలపాటలకు మురిసి తన యొక్క మనసును మరచి మధురభావములో మునిగేటువంటి యొక్క భావము పసిపిల్లల యందు మాత్రమే కనిపించుచున్నది.
0: చిల్డ్రన్ టేక్ మిల్క్ ఫ్రమ్ మదర్ అండ్ ఎంజాయ్ ద కూల్ బ్రీజ్ అండ్ ఆల్సో గెట్ ఇన్ ద స్లీప్ ఎంజాయింగ్ ద లలబీ ఆఫ్ మదర్.
1: కానీ మానవుడు పెరుగుకొలది తన పర అనేటువంటి భేదములు పుట్టుచున్నవి.
0: As man grows, he develops this feeling of I, mine and thine.
1: స్వార్థములు పెరుగుతున్నది.
0: The selfishness is on the rise.
1: త్యాగము తరుగుతున్నది.
0: The sacrifice on the decline.
1: మానవత్వమే మరుగుపడుతున్నది.
0: The human values disappear.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆత్మవిశ్వాసమును కోల్పోవటమే.
0: The absence of self-confidence.
1: సర్వత్రా ఉన్నటువంటి యొక్క శక్తి, సర్వేశ్వర శక్తి అనేటువంటి యొక్క తత్వాన్ని విస్మరించటమే.
0: Yes, forgotten the fact that the power of the divinity is spread all over.
1: అంతర్ బహిర్త సర్వవ్యాప్య నారాయణ స్థిత అని తన యందును, తన వెలుపల, తన చుట్టూ సర్వత్రా సర్వకాలములు ఎందుకూడను వ్యాపించుతున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడు అర్థం చేసుకున్నటకు తగిన ప్రయత్నము చేయటం లేదు.
0: Man is not making an appropriate effort to understand that the divinity is in him, around him, all over. He has not made any attempt to realize the truth.
1: జగత్తులో ధనవంతులు కలరు.
0: In this world, there are rich people.
1: బలవంతులు కలరు.
0: There are strong ones.
1: గుణవంతులు కలరు.
0: There are men of character.
1: విద్యావంతులు కలరు.
0: There are educated people.
1: కానీ ఆత్మవంతులు కానరావటం లేదు.
0: But we don't find people with realization of Atman.
1: ఆత్మవంతులనగా ఏమిటి?
0: What do you mean by the one realized?
1: శరీరము కనిపిస్తుంది.
0: The body is apparent.
1: మనసు ఉన్నట్టుగా అనిపిస్తుంది.
0: The mind appears as if it exists.
1: కానీ ఆత్మ కానరాదు.
0: But Atma is not visible.
1: కానరాని ఆత్మను కనిపించినట్టు చేసుకుని ఆ ఆనందములో తాను తన్మయుడై ఉన్నతుడై దివ్యత్వాన్ని అనుభవించినటువంటి వాడే ఆత్మవంతుడు.
0: Is the really the realized one if he understands and then sees that Atma which is not apparent, which is hidden, that he intoxicates himself enjoying the beauty of Atma.
1: Itti Atmavantulu prachina kalamunandu aneka mandi maharshulu ee divyamainatundi bhavanni, divyamainatundi yokka rasamunu, divyamainatundi shaktini anubhavinchi aanandinchi jagatruku andistu vacharu.
0: The ancient saints realized this Atman. They enjoyed and then propagated the principle of Atman to everyone in this world.
1: ప్రాకృతమైనటువంటి మానవునకు ఈ పరతత్వాన్ని బోధించే నిమిత్తమై అనేక ఉపనిషత్తులందున్నటువంటి యొక్క భావములను క్రోడీకరించుకుని వీటిని త్రికోణము అనేటువంటి స్వరూపంగా ధరింపజేసి జగత్తును చాటుతూ వచ్చారు.
0: They started propagating this doctrine of Atma, taking from Upanishads and explain in a triangular fashion.
1: Okati shariram.
0: One is the body.
1: Rendavadi manasu.
0: The second is mind.
1: Moodavadi atma.
0: The third is atma.
1: Shariram sthulamu.
0: The body is grass.
1: Atma sukshmam.
0: The mind is subtle.
1: Ee sthulamu sukshmamu ainatundi shariramunaku atmaku samanvayamunu kavinchi rendittini koorchi cherchi aanandimpachesinatundi manasu.
0: The gross body and the subtle Atma have been united and jointed and coordinated by the mind that stands in between.
1: ఈ మూడింటి యొక్క సమన్వయము యొక్క ప్రతిపాదనే తత్వము అని నిరూపించారు.
0: The integration and the coordination of the three is nature or tattva.
1: ఈ తత్వము అనేటువంటి యొక్క సత్యాన్ని మానవుడు సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: Man is not understanding properly the meaning of tattva or the nature.
1: Tat, tvam. Tat anaga adi.
0: Tat means that.
1: Tvam anaga idi.
0: Tvam meant this.
1: Adi anaga manam gurtinchavalsindi emiti.
0: That means what? What is it to be real?
1: Manaku dooramuga unnatvanti danini dat antam.
0: That which is away from you is called that.
1: దగ్గరగా ఉండినటువంటి దానిని దిస్ అంటాం.
0: That which is quite near to you is called this.
1: దేనికి దూరముగా ఉన్నది, దేనికి దగ్గరగా ఉన్నది.
0: To what is it, it is distant, to what it is nearby.
1: మన ఇంద్రియములకు దూరముగా ఉన్నటువంటి దానిని దట్ అన్నాడు.
0: That which is far off from senses is that.
1: మన ఇంద్రియములకు సమీపముగా ఉన్నటువంటి దానిని దిస్ అన్నారు.
0: That which is close to senses is this.
1: కనుక ఇంద్రియములకు సమీపంగా ఉన్నటువంటిది జీవితము అనగా దేహమే.
0: ద బాడీ ఇస్ క్వైట్ క్లోజ్ టు ద సెన్సెస్, దట్ ఈస్ దేహ ఆర్ ద బాడీ.
1: మన ఇంద్రియములకు దూరముగా ఉన్నటువంటి ఒక తత్ అనేటువంటిది ఆత్మ.
0: దట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ ద బాడీ ఆర్ సెన్సెస్ ఇస్
1: దూరముగా ఉన్నటువంటి యొక్క ఆత్మను.
0: దట్ ఆత్మ విచ్ ఇస్ ఫార్ ఆఫ్
1: దగ్గరగా ఉన్నటువంటి దేహముతో
0: అండ్ ద బాడీ విచ్ ఇస్ క్వైట్ క్లోజ్
1: ఆ సీ కలపటమే మనసు యొక్క స్వభావము.
0: మిక్సింగ్ బోత్ is the nature of the mind.
1: దీనినే తత్వం అసి అని పిలుస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ కాల్డ్ దట్ థౌ ఆర్ట్ తత్వమసి.
1: కనుక మానవత్వములో ఈ శరీరము మనసు ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, in man, we should make an attempt to understand the very form and the nature of body.
1: Tattvamasi anaga pratyekamainatvanti yokka artham emi ledu.
0: Tattvamasi has no separate meaning.
1: Adi idi cherinatvantide tattvamasi.
0: Tattvamasi is a mixture of that and this.
1: Anaga atitamainatvanti yokka aatmato,
0: that atma which is transcendent,
1: anubhava roopamainatvanti dehamato,
0: the body that experiences
1: ekatvanni anubhavinchi,
0: experiencing unity,
1: దివ్యత్వాన్ని పొందటమే.
0: వన్ షుడ్ అటైన్ డివినిటీ.
1: తదుపరి జీవుడు, దేవుడు, ప్రకృతి, ఇది మూడు కూడాను మరొక కోణంగా నిర్మించుకుంటూ వచ్చారు.
0: ఫ్రమ్ ద అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ దీస్ త్రీ థింగ్స్, ద ఇండివిజువల్, గాడ్ అండ్ ప్రకృతి, ద వరల్డ్.
1: ఈ మూడింటి యొక్క సారాంశమును రక్తి, భుక్తి, ముక్తి అని కూడాను ఏర్పరచుకుంటూ వచ్చారు.
0: The essence of these three things can be said as rakti, bhukti and mukti.
1: Rakti emitedi?
0: What is meant by rakti?
1: Ee jagatte manaku rakti.
0: This world is rakti.
1: Bhukti, ee dehamunaku bhukti atyavasaramu.
0: Bhukti, food is necessary for the body.
1: Mukti swaroopame atma,
0: the liberated one, mukti.
1: Kanuka prati manavuniki kudanu rakti, bhukti, ముక్తి అత్యవసరమని కూడాను ఈ తత్వం అసి బోధిస్తూ వచ్చింది.
0: తత్వమసి టీచర్స్ దట్ ఎవ్రీ మ్యాన్ నీడ్స్ రక్తి, భుక్తి అండ్ ముక్తి.
1: స్థూలము, సూక్ష్మము, కారణము,
0: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్.
1: ఇంతియే కాక జగత్తునకు ఘనమైనటువంటి యొక్క ప్రకృతి తత్వాన్ని ఇందులో ఇమిడ్చుకుంటూ వచ్చారు.
0: హియర్ ఆల్సో కంటైన్ ద వాల్యూస్, the splendor of
1: bhuta bhavishyat vartamanamulo yendu antarvahiniga pravahinchetvadi kudanu tattvam asi ani kudanu nirupincharu.
0: The principle of tattvam asi flows in all the three times, past, present and future.
1: Kanuka manavattam lopala ee tattvam asi aneetvanti danini enta sulabhamuga varu gurtinchi prajalaku chaatistu vacharu.
0: They have been propagating to people how the principle of tattvamasi could be explained in the life.
1: Nadi pravahinchindi,
0: the river flows.
1: Pravahinchina nadi samudramlo cheri undi,
0: it merges into ocean having flown over.
1: Samudram yokka jalamu aaviriga marindi,
0: the water of ocean transforms into
1: aaviri meghamuga roopondindi,
0: the vapor becomes clouds,
1: meghamu varshanga kurchindi,
0: the clouds rain,
1: varshamu tirigi vankalaga pravahinchayi,
0: and this rain flows as lake.
1: Ee vankalu oka nadiga రూపొందాయి.
0: దే ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు రివర్స్.
1: ఈ రూపొందినటువంటి నది తిరిగి సముద్రంలో చేరిపోయింది.
0: ద రివర్స్ దట్ హావ్ కమ్ లైక్ దట్ వే మర్జ్ ఇన్ టు ఓషన్.
1: కానీ ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ దిస్ రివర్ ఎమనేట్?
1: ఈ నది యొక్క నీరు ఎక్కడిది?
0: వేర్ ఫ్రమ్ ద వాటర్?
1: అని నదికి ఏమాత్రము తెలియదు.
0: ద రివర్ డజంట్ రియలైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: కానీ చేరిన తర్వాత తత్వం అసి, మేము ఇందు నుంచినే బయలుదేరినటువంటి వారమే, మేము ఇది రెండు ఒక్కటే అని ఆనాడు గుర్తించుకుంటూ వచ్చాయి.
0: ఇట్ రియలైజెస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది యూనిటీ వెన్ వన్స్ ఇట్ గెట్స్ మర్జ్డ్ ఇన్ టు ఓషన్. వి హావ్ కమ్ అవుట్ ఆఫ్ యూ అండ్ వి మర్జ్డ్ ఇన్ యూ.
1: ఒక విత్తనము భూమిలో నాటినాం.
0: వి హావ్ సోన్ ఎ సీడ్ ఇన్ సాయిల్.
1: అది మొక్క రూపము ధరించింది.
0: ఇట్ హాస్ గ్రోన్ ఇన్ టు సాప్లింగ్.
1: మొక్క వృక్షంగా రూపొందింది.
0: ఇట్ హాస్ బికమ్ ఎ ట్రీ.
1: ఈ వృక్షములో కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు, ఫలములు కలిగాయి.
0: The tree has got the branches, the leaves, the flowers and the fruits and so on.
1: Kani ee kommalu, ee rammalu, ee aakulu, ee puvulu, ee kayalu, ee phalamulu ekkada nunchi vachayi?
0: Where from these things existed, the branches, the leaves, the flowers, the unripe fruits and the
1: fruit yok roopa namamulu, ruchi prabhavamulu veri veri ainappatikini ivi anni cheri okkate aneetundi satyanni nirupinchukuntu vacharu prajalu.
0: People started realizing unity. Their names and forms and tastes may differ, but however they are all one.
1: Aa vittanamlo undinatundi ankusham cheptundadi tattvam asi, ee kommalu, ee remmalu, ee puvulu, ee kayalu, ee phalamulu avanni kudanu తత్వం నా నుంచి వచ్చినటువంటివి అవన్నీ.
0: సీడ్ స్టార్టెడ్ డిక్లేరింగ్ తత్వమసి ఫ్రమ్ మీ ఓన్లీ ద బ్రాంచెస్ ద లీవ్స్ ద అన్రైప్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ హావ్ కమ్.
1: కనుకని ఈ విధమైనటువంటి ఆధారాలను పురస్కరించుకుని జగత్ అంతయకుడును ఈశావాస్యమిదం జగత్ అని నిరూపిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ ప్రూవింగ్ ద ఫ్యాక్ట్ బేసింగ్ ఆన్ దిస్ ఎగ్జాంపుల్ దట్ ఈశావాస్యమిదం సర్వం గాడ్ పర్వేడ్స్ ఆల్ ఓవర్.
1: నీటిలో ఇంత చక్కెరను వేశాము.
0: యు మిక్స్ షుగర్ ఇన్ వాటర్.
1: కానీ దానిని చక్కగా కలిపేటప్పటికీ
0: వెన్ వన్స్ యూ మిక్స్ ఇట్ ప్రాపర్లీ
1: ఆ చక్కెర అంతా కూడాను నీటిలో సర్వత్రా వ్యాపించిపోయింది.
0: ద షుగర్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద వాటర్.
1: కానీ కంటికి కనిపించదు, చేతికి చిక్కదు.
0: యూ కెనాట్ సీ విత్ యువర్ ఫిజికల్ ఐ నార్ కెన్ యూ క్యాప్చర్ విత్ ద హ్యాండ్.
1: కానీ చక్కెర లేదా ఉన్నది.
0: బట్ ఈస్ దేర్ నాట్ షుగర్ బట్ ఇట్ ఎగ్జిస్ట్.
1: అరూపమై ఉంటున్నది.
0: ఇట్ హెస్ నో ఫార్మ్.
1: అగమ్యమై ఉంటుండాలి.
0: ఇట్ కెనాట్ బి సీన్.
1: కానీ అది కేవలం జిహ్వకు మాత్రమే అది ఉండినట్టుగా గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్స్ పాసిబుల్ టు రియలైజ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ బై వే ఆఫ్ టేస్ట్ టు ద టంగ్.
1: అప్పుడు గుర్తించినప్పుడు ఏమి చెప్తుందా చక్కెర?
0: వెన్ వన్స్ ఇట్స్ రియలైజ్ వాట్ ఈస్ ఇట్ దట్ షుగర్ సే?
1: తత్వం అసి.
0: ద షుగర్ ఆల్సో సేస్ తత్వం అసి.
1: ఆ మాధుర్యము మాదే.
0: దట్ స్వీట్నెస్ ఇస్ ఆవర్స్ ఓన్లీ.
1: జలముది కాదు ఆ మాధుర్యము.
0: ద స్వీట్నెస్ ఇస్ నాట్ డ్యూ టు వాటర్.
1: ఈ విధంగానే భగవంతుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఆనాటి మహర్షులు ఇలాంటి చిన్న చిన్న వాక్యముల చేత ప్రబోధను ప్రచారం చలిపి ఈ తత్వమసి అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: టేకింగ్ సచ్ సింపుల్ ఎగ్జాంపుల్స్ మహర్షిస్ ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్ స్టార్టెడ్ టీచింగ్ దట్ గాడ్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఇంతే కాక మానవుడు తన యొక్క తత్వాన్ని తన యొక్క జీవితమును పరిసర ప్రాంతములను గుర్తించుకొనుటకు తగిన ప్రయత్నం కూడాను చేయటం లేదు.
0: మ్యాన్ ఇస్ ఆల్సో నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ నేచర్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ లైఫ్ ప్రిన్సిపల్ నార్ ద ఎన్వైరన్మెంట్.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: అనేకత్వంగా రూపొందుతూ వస్తుండాలి.
0: ఇట్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము అని కూడాను ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
0: ఉపనిషత్ స్టార్టెడ్ డిక్లేరింగ్ దట్ ది ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ లైజ్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుక ఏకత్వాన్ని మనం విస్మరించి అనేకత్వాన్ని విశ్వసించి మన జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ ఫర్గెటింగ్ దిస్ యూనిటీ స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ డైవర్సిటీ.
1: ఇక్కడ అకార ఉకార మకారములు.
0: Here there are three syllables, akara, ukara and makara.
1: ఈ మూడింటి యొక్క ఏక స్వరూపమే ఓంకారము.
0: The unity of all these three is ఓంకార.
1: ఈ ఓంకారము యొక్క శబ్ద ప్రమాణమే ప్రణవము.
0: The sound proof of this ఓంకారం is ప్రణవము.
1: ఈ ప్రణవమే ప్రపంచ స్వరూపము.
0: This ప్రణము is very form of this world.
1: కనుక ఓంకారం అనేటువంటి స్వరూపమే ఈ జగత్తు.
0: This world is very form of ఓంకారం.
1: ఇవి రెండు కూడాను దివి నుండి భూమి వరకు భూమి నుండి దివి వరకు ప్రసారం సరుగుతూనే ఉంటుండాలి.
0: దీస్ టూ హ్యావ్ బీన్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ రైట్ ఫ్రమ్ స్కై టు అర్త్ అండ్ అర్త్ టు స్కై.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం లోపల ఉండినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి పురుషత్వము అని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: ఉపనిషత్స్ డిక్లేర్డ్ ద రియల్ వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ది యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కారణం ప్రతి మానవుని ఎందుకూడను ఈ ప్రణవ శబ్దము అనేటువంటిది నిశ్శబ్ద రూపంలో నిలిచి ఉంటుండాలి.
0: వాట్స్ ద రీజన్ దిస్ ప్రణవ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైలెన్స్ ఇన్ ఎవ్రీవన్.
1: ప్రణవం మనకు ఎక్కడా కనిపించడం లేదే వినిపించడం లేదే అని మనం విచారించవచ్చు.
0: యు మే ఎంక్వైర్ దట్ యు డోంట్ సీ ప్రణవ్ ఎనీవేర్ దట్ యు డోంట్ లిసన్ టు ప్రణవ.
1: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ద బ్రెత్?
1: మన యొక్క దేహం నందు సంచరించేటువంటి యొక్క ఈ రక్తం యొక్క సంచారం ఏమిటి?
0: హౌ డు యూ అండర్స్టాండ్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్ బాడీ?
1: కనుక ఇవన్నీ కూడా ప్రణవమయమైనటువంటివే.
0: ఆల్ దీస్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రణవ.
1: చెట్టు గాలి వీస్తుండాలి.
0: విండ్ బ్లోస్.
1: కానీ ఆ గాలి ఎందుకు ప్రణవనాదం మనం వినిపెడుతుండాలి.
0: ఇన్ ద విండ్ యూ హియర్ ద సౌండ్స్ ఆఫ్ ప్రణవ.
1: ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గరికి పోయి నీవు నిల్చుకొని నీ చెవు ఆ పోల్ పైన పెట్టినప్పుడు ఓ అని ఆ శబ్దాన్ని మనం వినగలుగుతున్నాం.
0: When you stand very close to an electric pole and listen, you listen to the sound of pranavamu, om.
1: Aithe, ee pranavamunandu, kevalamu, konni kalpitamainatundi vaatini manamu, kalpinchukonata cheta, adi pranavanga roopondatam, manam gurtinchatam ledu.
0: Because we imagine certain things, therefore we are not able to recognize omkaramu there, pranavamu.
1: Mana nitya jeevitamlo, ujjvasa nishvasamulu jarugutunnavi.
0: In our daily life, we breathe in and breathe out.
1: మనము గాలిని తీర్చుకున్న సమయం లోపల సో అని పీల్చుకుంటున్నాం.
0: వెన్ వి బ్రీద్ ఇన్ దేర్ ఇస్ సౌండ్ ఆఫ్ సో,
1: పీల్చినప్పుడు హమ్.
0: వెన్ బ్రీద్ అవుట్ దేర్ ఇస్ ది సౌండ్ హమ్
1: సో హమ్ సో హమ్. ఇవి రెండింటి యొక్క ఏకత్వం లోపల ఇదే నిజమైనటువంటి ఓంకారం ఉంటుంది.
0: ద రియల్ ఓంకారం లైస్ ఇన్ దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ సో అండ్ హమ్, ది బ్రీదింగ్ అండ్ ప్రాసెస్.
1: సో అనేటువంటి పదము లోపల, హమ్ అనేటువంటి పదము లోపల ఉండినటువంటి అంతరార్థాన్ని మనం గుర్తుంచుకుంటే సో హమ్ అదే నేను, అది కూడా తత్వం అసే.
0: వెన్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ సో హమ్, that's equal to tattvam
1: tattvam ase anetundi mooda aksharallo undinatundi ekam it oka aksharame ani cheptunnam it ekaksharam brahma oke aksharam antunnami idi e vidhanga oka aksharam avutundi.
0: The meaning of tattvam ase could be said in single word, that is omkara, the single word. How could that be?
1: So indulopala saalokya saarupya samipya saayujyamulaku sambandhinchinatundi sakaram minus avutundi.
0: In this first syllable, so, the sakara, the first syllable, is absent in all these four forms.
1: Yappudu ini sakara minus avutundi.
0: When it disappears.
1: Jagratanu marachi.
0: When we forget this waking state.
1: Nidravastalo nilchinappudu.
0: When we get into sleep.
1: Jagratta yokka manchi chetalanu manam vismarinchinappudu.
0: When we forget the good and bad of the waking state.
1: Ee so aneetundi shabdamu lopala sakara minus aipai kevalamu avutundi.
0: When we forget all these things, the so, the sakara, misses there and O remains.
1: Hum aneetundi yokka nishwasam lopala ikkada hakaram minus avutundi.
0: In hum, the second syllable, the akara,
1: jagrattalo undinanta varake sakara hakaramulu ee yokka omkaram tho leenam avutuntai.
0: So long we are in the waking state, we find sakara and hakara in
1: ee jagrattanu visvarinchi.
0: When we forget the waking state,
1: sukshmavasthalo manamu gaadha nidralo undinappudu,
0: when we enter into deep sleep,
1: ee sakara hakaramu rendu kudunu antartharam avutayi.
0: This sakara hakara, they disappear.
1: Kanuka so aneetundi padamulo sakaram poyinappudu em avutundi o avutundi.
0: So in this first syllable so, when sakara disappears, o remains.
1: Hum aneetundi yokka nishwasa lopala hakaram poyinappudu avutundi.
0: In the second one, hum, when ha disappears, remains.
1: O plus o, ekacharam aipoyindi.
0: Therefore, in these two, o plus becomes om.
1: Sakaram, hakaram, rendu cherinappudu, soham aipoyindi. Ee sakara, hakaram, rendu poyinappudu, om aipoyindi.
0: With sakara and hakara, it becomes soham. With these two words missing, it is remains
1: anaga,
0: as om.
1: Anaga, jagratta avasthalo undinanta varaku kudanu. మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి జీవితంలో లీనమైపోయి తద్వారా ఈ ఏకాక్షరం బ్రహ్మ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ మ్యాన్ ఫర్గెట్స్ ద రియల్ నేచర్ అండ్ బికాస్ అండ్ హీ హాస్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ సోహం అండ్ ఫర్గెటింగ్ ఓంకారం.
1: ఈ ప్రపంచం మన దృష్టిలో ఉండినంత వరకే మనకు కూడా దుఃఖములు ఆనందములు.
0: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ది వరల్డ్లీ ప్లెజర్స్ యు హావ్ గాట్ ది ప్లెజర్ ఇన్ ద పెయిన్.
1: ఏనాడు నిద్రావస్థలో మనం ప్రవేశిస్తామో అప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం మనకు మరుగైపోతుంది.
0: ద మూమెంట్ యు ఎంటర్ ఇంటూ డీప్ స్లీప్,
1: జాగ్రత్త ప్రపంచం అనేటువంటిది మరుగైనప్పుడు మన యొక్క సుఖ దుఃఖములు కూడా మరుగైపోతాయి.
0: వెన్ దిస్ వేకింగ్ స్టేట్ ఇస్ ఫార్ ఫ్రమ్ యూ, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ప్లెజర్.
1: పురస్కరించుకుని నిద్రే సమాధి స్థితి అన్నారు. ఆ నిద్రావస్థ యందు ఏ విధమైనటువంటి సుఖము కాని దుఃఖము కాని ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తు కాని మనకు కానరాక అనుభవం రాక నిలిచిపోయింటాయి.
0: ఇన్ ద డీప్ స్లీప్ స్టేట్ యు డు నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ పెయిన్ ఆర్ ప్లెజర్.
1: కనుక మానవుడు దైవత్వాన్ని గుర్తించడానికి ఈ రికమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించాలి.
0: సో మ్యాన్ should follow this path to realize divinity.
1: Upanishadulu,
0: Upanishads.
1: Ivi pedda pedda padamuluga undinatvanti danini chinna chinna vakyamuluga rodikarinchukoni
0: the high sounding words have been combined
1: samanyamainatutti manavulaku
0: to ordinary men
1: nitya jeevitamulo
0: in the daily life
1: anubhutiki aanandamulaku anugunanga avi roopondutu vachayi.
0: They have been explained to his experience and to give him the bliss, the happiness.
1: Upa ni shakti.
0: The three things here, upa ni shakti.
1: Upa anaga samipam.
0: Upa means proximity.
1: Ni anaga krinda.
0: Ni means below.
1: Shat anaga kurcho.
0: Shat means sit down.
1: Anaga gurumunaku peddalaku vinayanga neevu anusarinchali aneetundide deeni yokka antaratham.
0: The inner meaning of this is you should show respect to your preceptors and elders.
1: Tura ture antakesha anindi vedam. Neeku bhagavantudu enta dooram ani neevu anukuntunnavo anta dooranga untunnadu. Bhagavantudu enta samipudani neevu bhavistunnavo anta samipudiga untunnadu.
0: The Veda declares if you think the God is far away from you, he is really far away. If you feel that he is quite close to you, he is quite near.
1: Ee dooramunaku samipamunaku nee bhavamune kaani doshamu bhagavantudu enaadu dooram kaani daggara kaani sarvatra untunnadu.
0: It's only your feelings to take him far off or near. For God there is neither these two things. He is quite close to you.
1: Anuvulo anuvuga ganamulo ganamuga untunnadu.
0: He is a small among an atom and largest of all lords.
1: Kanukane ano raniyan mahato mahiyan. ఇలాంటి దివ్యమైనటువంటి ఒక తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను పరిశోధనలు చేసి విచారణ సలిపి శ్రద్ధాభక్తితో దీనిని విచారణ చేయాలనుకున్నప్పుడు తప్పక దానిని అర్థం చేసుకుంటారు.
0: Man can understand if he proceeds and makes a kind of inquiry with all the devotion and sincerity of purpose.
1: ఈనాటి మానవుడు తెలుసుకునేటప్పుడు ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు.
0: But today, man is not making any effort to understand.
1: ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యాపారములు యందు తమ సమస్తములు కూడాను అంకితంగా ఆవిస్తున్నాడు.
0: Man is dedicating his life, spending all the time in this ephemeral, transitory,
1: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమునందు తన కాలమును అణుమాత్రమైన కూడాను అంకితం చేయటం లేదు.
0: He is not spending a moment of time to contemplate on that which is permanent, that which exists, that which is true.
1: ఇది మానవుని యందు ఏర్పడినటువంటి అశ్రద్ధ.
0: This is lack of sincerity of purpose.
1: కనుకనే జ్ఞానము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినటువంటి వానికే జ్ఞానం లభ్యమవుతుంది.
0: Therefore one can have wisdom if he has steadfastness or శ్రద్ధ.
1: శ్రద్ధ లేనప్పుడు ఏమాత్రం కూడాను సమీపంలో ఉండేటువంటి దాన్ని కూడాను మనం అనుభవించలేము.
0: When there is no శ్రద్ధ or steadfastness, even though it is close to you, you cannot experience.
1: కనుక మానవుడు తనకు అశాంతికి మూల కారణం ఏమిటో గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
0: Man is not making an effort to understand why he lost peace.
1: బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు సర్వకళా పరిపూర్ణుడైనప్పటికీ సర్వశాస్త్ర ప్రవీణుడైనప్పటికీ అప్పుడప్పుడు అతనిలో అశాంతి పెళ్లుపుకుతూ వచ్చింది.
0: నారద though being a scholar of all Vedas and Shastras, he too didn't have peace at one time.
1: Kani ee ashantiki karanam emito gurtinchalani Sanat Kumaru daggariki vellaadu.
0: To know the cause for the absence of peace, he approached Sanat Kumara.
1: Sanat Kumara, naa ashantiki karanam emito bodhinchi daani nirmoolam gaavinchi daaniki taginatundi gnanaanni prasadinchamani prarthinchaadu.
0: He prayed, Sanat Kumara, please explain why I don't have peace. Tell me the way to acquire that peace and be happy.
1: Appudu Sanat Kumaru Naradunni prashnistadu. Narada, nee qualification emti? Neevu emem chadivavu? Neelo emem arhata untundadi ani prashninchadu.
0: Then Sanat Kumara questioned Narada. Oh Narada, what are your credentials? What are your
1: gurtinchalani Sanat Kumaru daggariki vellaadu.
0: To know the cause for the absence of peace, he approached Sanat Kumara.
1: Sanat Kumara, na ashantiki karanam emito bodhi

0: ఏం అర్హత ఉంటుండాలి అని ప్రశ్నించాడు.
1: దెన్ సనత్ కుమార్ క్వశ్చన్ నారద, ఓ నారద, వాట్ ఆర్ యువర్ క్రెడెన్షియల్స్, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్?
0: నాలుగు విద్యలు ఘనమారుగా నేర్చినట్టి ఆ నారదుడే.

0: 64 విద్యలు నేర్చినటువంటి వాడు నారదుడు.
1: నారద లెర్న్ట్ ఆల్ ది 64 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఏదో ఒకటి రెండు సబ్జెక్ట్స్ కాదవి.
1: నాట్ మియర్లీ వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్.
0: 64 సబ్జెక్ట్స్.
1: 64 సబ్జెక్ట్స్.
0: అంతేకాక 6 శాస్త్రములు, 4 వేదములు, 24 ఉపాంగములు కూడా చదివినటువంటి వాడు.
1: 6 శాస్త్రస్ అండ్ 4 వేదాస్ అండ్ అదర్ ఉపాంగాస్ ఆల్సో స్టడీడ్.
0: ఇన్ని విద్యలు నేర్చి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ లెర్నింగ్ ఆల్ దీస్?
0: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎక్వైరింగ్ ఆల్ నాలెడ్జ్?
0: తన్మసట వ్రాత తప్పించ ఎవరి వశం?
1: హూ కెన్ మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ డెస్టినీ?
0: చెడ్డ బుద్ధులు తమ తన చేరినేని?
1: ఇఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఎంటర్ ఇన్ యువర్ మైండ్,
0: బెండుబారులు బుద్ధులు బండబారు.
1: ది మైండ్, ది ఇంటెలెక్ట్ ఆల్సో బికమ్స్ లైక్ డెడ్ రాక్.
0: కనుక నారదునికి అశాంతి రావడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫార్ ద లాస్ ఆఫ్ పీస్?
0: నేను విద్యావంతుడను,
1: ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్,
0: నన్ను నేను సర్వశాస్త్ర ప్రవీణును అనేటువంటి అహంకారమే ఇది నన్నంతా కూడా మరుగుపరుస్తూ వచ్చింది.
1: దిస్ ఈగో దట్ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ శాస్త్రాస్ అండ్ వేదాస్.
0: ఈ అశాంతికి మూల కారణము అహంకారమే.
1: ఫర్ ద లాస్ ఆఫ్ పీస్ ద కాజ్ ఇస్ ఈగో.
0: కనుక అన్ని విన్నటువంటి యొక్క సనత్ కుమారుడు,
1: సనత్ కుమార్ హావింగ్ లిసన్ టు హోల్,
0: నీ విద్యల యొక్క ప్రభావం ఇంతేనా అని కేవలం పెదవి విరుచుకున్నాడు.
1: Having listened to all this, he felt, oh, this is thing that you acquired, having learnt all the 64 types of
0: it. కేవలము మాట మాత్రమే అన్నాడు.
1: This merely only a word, he said.
0: ఈ డిగ్రీస్ అంతా కూడా మాటలు మాత్రమే.
1: The degrees are only merely words.
0: ఇది కేవలము ఏమాత్రము నామ మాత్రమే.
1: They are only for name's sake.
0: ఈ నామమునకు అతీతమైనటువంటి కొన్ని ఉన్నాయి.
1: There are certain things beyond name, oh Narada.
0: నారదుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: నారద వాస్ అస్టాన్.
0: ఈ 64 విద్యలు నేర్చినటువంటి వాడిని కేవలం ఇది నామ మాత్రం అంటున్నాడే, దీనంత ఇంత సులభంగా త్రోసివేస్తున్నాడే అని ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాస్ టేకెన్ అబ్యాక్ బికాస్ హీ హాస్ నాట్ కౌంటెడ్ మై 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్ ఐ హావ్ లెర్న్డ్. హీ హాస్ సింప్లీ బ్రష్డ్ ఇట్ అసైడ్.
0: నామం కంటే గొప్పది మరొకటి ఉన్నది నారద అన్నాడు.
1: హీ సెడ్ బియాండ్ నేమ్ దేర్ సంథింగ్ గ్రేటర్.
0: నామం కంటే అనగా గొప్పది వాక్కు.
1: More than the name, the word is important.
0: Vaaku kante goppadi manassu.
1: More than the word, the mind is important.
0: Manassu kante goppadi sankalpamu.
1: More than the mind, the will is great.
0: Sankalpam kante goppadi chittamu.
1: More than the will, will
0: chittamu kante goppadi dhyanamu.
1: More than chittamu, the meditation is more.
0: Dhyanamu kante goppadi gnanamu.
1: Beyond meditation is gnanamu greater.
0: Gnanamu kante goppadi neeru.
1: More than jnanam, the water is
0: neeru kante goppadi tejasu.
1: Greater than water is tejasu.
0: Tejasu kante goppadi pranamu.
1: Greater than tejasu is pranam.
0: Ee pranatvanni artham chesukunnappude tattvam asi neeku artham avutundi annadu.
1: When you understand the nature, the principle of life, then only you can understand the principle of tattvam asi.
0: Kanuka pranatvanni manam mottamot artham chesukovali.
1: Therefore we should understand the life nature.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: పక్షము దినములు మనం ఆహారం మీద తీసుకున్న పోతే 15 కళలు మనలో క్షీణించిపోతాయి.
1: When we don't partake food for 15 days, we lose 15 shades.
0: క్రమక్రమేణా మనం ఆహారం అధికం చేసుకున్నప్పుడు ఈ 16 కళలు కూడా మనలో ప్రవేశిస్తాయి.
1: When once we start taking food, the remain 15 days, you'll have all the 15.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: Then what's the inner significance of
0: this? శరీరము అన్నమయము.
1: The body is of food.
0: కనుక అన్నమయమైనటువంటి ఈ శరీరం నందు అన్నము క్షీణించేటప్పటికి ప్రాణశక్తి కూడా క్షీణిస్తూ వస్తుంది.
1: When once there is no food in this body, that energy of life is also on the decline.
0: కనుక శరీరము క్షీణించేది,
1: the body decays.
0: క్షీణించినటువంటి యొక్క ఆత్మ ఈ క్షీణించే శరీరం నందు ఉంటున్నది.
1: That atma which is permanent is present in this
0: దేహము body. పంచభౌతికము.
1: The body has got 5 senses.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు?
1: It is bound to die.
0: దేహి నిరామయుండు.
1: That indweller is
0: గణుదింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనలు.

0: him.
1: The indweller has no birth or death. He doesn't carry any stamp.
0: Chuda, dehiye deva devu.
1: That indweller is God himself.
0: Kanaka cheerinchetuvanti ee shariramundu cheerinchinatuvanti okka aatma nirantaramu prakashistu untundali.
1: Atma shines effulgently permanently in the body, which is temporary.
0: Atti nitya satyamainatuvanti pranatattvanni artham chesukovadaniki prayatninchamannadu.
1: You should make an effort to understand that the real truth, that is permanent.
0: Adi Aruni తన కుమారుడైనటువంటి శ్వేతకేతునకు ఏది నిత్యమో ఏది సత్యమో దేనిని తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నవాడవుతావో దేనిని చూచినప్పుడు సర్వమును చూచిన వాడవుతావో దానిని గుర్తించునాయన అని ప్రబోధించాడు.
1: The same thing is taught to the son of Shvetaketu. If you see that, it amounts to seeing everything. If you understand that, it amounts to understanding everything in this world.
0: కనుకనే మానవుడు గుర్తించవలసినటువంటిది ఒక్కటే.
1: So there is one thing that man has to recognize.
0: ఒక్క దానిని మనం గుర్తించుకుంటే అన్ని అందులో లీనమైపోతాయి.
1: If you understand one thing, it amounts to understanding everything.
0: కనుక ఆ ఒక్కటి ఏమిటి? అది ఆత్మతత్వం.
1: What is that single one? It is atmic nature.
0: ఈనాడు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాము.
1: Today we are losing self-confidence.
0: ఆత్మ కాని అనాత్మ భావములు అన్ని కూడా మనం తెలుసుకుంటున్నాము.
1: We are understanding everything other than the ఆత్మ.
0: మనము చేయవలసిన సాధన ఏమిటి ఇప్పుడు?
1: What type of practice we should undertake?
0: Jnanama, yogama, japama, tapama, yajnama, yagama, kratula.
1: What is it that we should do? Is it meditation or penance or sacrifice or yajna or other kratula?
0: Ivi yevi kadu.
1: None of these.
0: Okkati maatrame manam gurtinchali.
1: One fact we should realize.
0: Anatma bhavanni vadali pettite aatma manaku sakshatkarame avutundi.
1: When once we are away from that which separates us from Atma, everything is understood.
0: Ye sadhanalu cheyanakkaraledu.
1: You don't need to do other practice.
0: Ee sadhanalu anni kudunu kevalamu alpamainatundi manastripti kosam chesetundivi.
1: All practices are undertaken for self-satisfaction only.
0: Ee chese sadhanalu anni kudunu manasu dwarane chestunnam.
1: All practices we undertake with the help of the mind.
0: Manasu dwarane chesesante sadhanalu manasunu ye vidhanga arikattagaladu.
1: Those practices that you undertake with the mind, how do you expect
0: donga,
1: to control the mind?
0: Donganu pattagalada?
1: Do you expect a thief to catch hold of
0: another thief? Donga ainappudu tanam taanu pattadaniki em maatramo prayatninchadu.
1: He being himself a thief, he cannot catch hold of himself.
0: Adi vidhamgane manasu manasunu pattadaniki em maatramo prayatninchadu.
1: Similarly, mind can never understand the mind.
0: Manasunu manamu amanaskam chesukovali.
1: We should make ourselves free from the mind.
0: Amanaskam anaga emiti?
1: What do you mean by amanaskam?
0: Sankalpa rahitame amanaskam.
1: The thoughtless absence of thought, sankalpa rahita, is amanaskam.
0: Kanuka sankalpamunu manam kramakramena manam sannagillipinchukunte tappaga aa manasu yokka prabhavamu tagipothundi.
1: When thoughts subside, the effect of the mind also will be on the decline.
0: Kana manamu aatmavishwasamnu abhivruddhi gavinchukovalanukunnappudu ee deha mano buddhulu yokka ప్రభావములన్నింటినీ కూడాను ఈ ఆత్మ నుండే లయం చేసుకుంటూ రావాలి.
1: Therefore, when once we decide to develop self confidence, we should understand the body, the mind and
0: ఏ సంకల్పములు వచ్చినప్పటికీ వాటిన్నింటినీ కూడాను ఆత్మలో ప్రవేశపెట్టాలి.
1: Whatever thoughts that emanate, we should see that enter into ఆత్మా.
0: ఇది సరైన సాయుధ్యము.
1: This is real సాయుధ్యము.
0: ఈ సాయుధ్యము అనేటువంటి తత్వంలో ఏకత్వమే మనకు లభ్యమవుతుంది, కానీ భిన్నత్వం శూన్యమవుతుంది.
1: ఇన్ దిస్ మర్జర్ సాయుధ్యము వి ఫైండ్ ఓన్లీ యూనిటీ బట్ నాట్ డైవర్సిటీ.
0: కృష్ణ, యమున, కావేరి ఇవన్నీ కూడా ప్రవహిస్తుంటాయి.
1: రివర్స్ లే గోదావరి, కృష్ణ, యమున, కావేరి ఫ్లో.
0: కానీ ఈ ప్రవాహముల యొక్క రూపములు వేరువేరుగా కనిపిస్తాయి.
1: దే ఫ్లో ఇన్ డిఫరెంట్ ఫ్యాషన్స్.
0: దీని యొక్క రుచులు కూడా వేరువేరుగా మనకు రూపొందుతాయి.
1: Their tastes also differ.
0: అన్ని సముద్రంలో చేరిన తర్వాత,
1: when once they all merge in ocean,
0: ఈ సర్వ నదులు కూడాను తమ యొక్క రూపనామ రుచులు కోల్పోయి సముద్రం యొక్క రూపనామ రుచులనే పొందుతాయి.
1: All rivers lose their name and form and become one with the ocean.
0: అది ఏ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: That amounts to Brahmavit Brahmaiva Bhavati.
0: Andulo cherinappudu taanu kudunu andulo roopanni dharistadu.
1: When once it merges there, he also assumes that form.
0: Atma yendu samasta sankalpamunu cherchinappudu taanu atma gaane roopondutadu.
1: When all thoughts merge into atma, he also becomes atman himself.
0: Kanuka atma kaanedi ee jagattulo marokati ledu.
1: Therefore, in this world, there is nothing other than Atma.
0: దైవము కానిది ఈ జగత్తులో మరొకటి లేదు.
1: There is nothing other than the divine.
0: సర్వము దైవమైనప్పటికీ మనము దైవ దృష్టితో మనం చూడటం లేదు, లోక దృష్టితో చూస్తున్నాం.
1: Though everything is divine, we don't look at in that way, but we look at from the worldly standpoint.
0: లోక దృష్టిలో కాలము కూడాను ఆత్మ తత్వం మనకు అర్థం కాదు.
1: So long you look at things from the worldly point, you cannot understand atmic nature.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: దీనిని టమ్లర్ రూపంలో చూసినంత వరకు కూడాను ఇది టమ్లర్ గానే కనిపిస్తుంది.
1: సో లాంగ్ యూ లుక్ ఎట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టమ్లర్ ఇట్ అపియర్స్ సో.
0: ఈ టమ్లర్ దేనితో చేయబడి ఉంటుండాలి?
1: విత్ వాట్ మెటీరియల్ ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్?
0: వెండితో చేయబడి ఉంటుంది.
1: ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సిల్వర్.
0: ఈ వెండి దృష్టి చూసినప్పుడు టమ్లర్ మనకు గుర్తుకు రాదు.
1: వెన్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ సిల్వర్ యూ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ టమ్లర్.
0: మరొకటి, ఒక తిరుపతికే వెళ్ళాం లేక ఇంకే విధమైన క్షేత్రాలకే వెళ్ళాం.
1: అనదర్ థింగ్ like Tirupati, other pilgrim center you visited,
0: oka swaroopam manaku kanipistundi,
1: you witnessed a form,
0: swaroopamunandu drushti unchinanta varaku kudanu aa swaroopam ye yokka padartham tho cheyabadindi aneetundi manaku e maatramu teliyadu.
1: So long your looks are cast on the form, you are not bothered of the material it is made up of.
0: దృశ్యం పైనే మనము ఇది పెట్టినప్పుడు అది కేవలం రూపం మాత్రమే కనిపిస్తుంది.
1: వెన్ వన్స్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫార్మ్ యూ ఫైండ్ దట్ ఫార్మ్ ఓన్లీ.
0: కానీ ఆ రూపము దేనిచే చేయబడినది అని ఆధారమైన భూతం పైన మనం దృష్టి ఉంచినప్పుడు రాయి కనిపిస్తుంది కానీ స్వరూపం కనిపించదు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ ది మెటీరియల్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ యూ ఓన్లీ విట్నెస్ ద రాక్ బట్ నాట్ ద ఫార్మ్.
0: కనుక ఈనాడు రూపనామముతో కూడినటువంటి జగత్తు పైన మన దృష్టిని ప్రసరింపజేస్తున్నాం.
1: Therefore, in this world, we have been visualizing everything in the form of name.
0: బిడ్డలు, మేడలు, గుట్టలు, చెట్లు, వనములు, రివర్లు అన్ని కనిపిస్తున్నాయి.
1: We find the rivers and the buildings and the mansions, different things in the world.
0: కానీ అన్నింటి యొక్క ఆధారభూతమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఇవన్నీ కూడాను ఏకత్వంగా పొందిపోతాయి.
1: బట్ వెన్ వీ అండర్స్టాండ్ ది బేసిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్ ద యూనిటీ.
0: వృక్షములంతా కూడాను కాష్టమయము.
1: ది ఎంటైర్ ట్రీ ఇస్
0: పర్వతములంతా కూడాను కేవలము ఒక విధమైన రాతిమయము.
1: మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాక్.
0: భూమి అంతా కూడాను కేవలము మృణ్మయము.
1: ద అర్త్ ఇస్ మేడ్ అప్ ఆఫ్
0: దేహమంతా కూడాను కేవలము రక్తమయము.
1: బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ బ్లడ్.
0: ఇవన్నీ కూడాను పంచభూతముల యొక్క స్వరూపమే.
1: ఆల్ దీస్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్
0: ఈ పంచభూతములు కూడా ఎక్కడ చేరుకుంటున్నాయి? కేవలం ఆత్మ యందు ఉన్నటువంటి అంశములే. ఇవన్నీ చక్కగా అర్థం చేసుకుంటే సులభంగా మనకు అర్థం అవుతాయి.
1: వెన్ యూ అండర్స్టాండ్ ఆత్మిక్ నేచర్ యూ కెన్ అండర్స్టాండ్ ది రిమైనింగ్ థింగ్స్.
0: ఎన్ని రకములైనటువంటి జ్యువెల్స్ అయినప్పటికీ అనగా ఆభరణములు ఉన్నప్పటికీ
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఆర్నమెంట్స్ ది జ్యువెలరీ
0: ఈ ఆభరణములు ఎందుకు ఉండేటువంటి ఆధారభూతము బంగారు ఒక్కటే అనేటువంటి తెలుస్తుంది.
1: ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ జ్యువెలరీ ఇస్ ద గోల్డ్ ఓన్లీ.
0: దీనిని ఆనాటి సాధకులందరూ కూడాను మహర్షులందరూ కూడాను ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ సెయింట్స్ అండ్ సాధక్స్ ప్రాపగేటెడ్ యూనిటీ ఓన్లీ.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: ఆర్నమెంట్స్ మే బి డిఫరెంట్ బట్ గోల్డ్ ఈస్ వన్.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే.
1: The colors of the cows may be different, but
0: జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కటే.
1: The beings may be different, but the indweller.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒక్కటే.
1: The nationalities may be different.
0: దర్శనములు వేరు, దైవంబు ఒక్కటే.
1: The visions may be different, God is one.
0: మూల జాతులు వేరు, పూజలు ఒక్కటే.
1: There may be different forms of flowers, worship is one.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసం బహుబాధ బద్ధులై ఈ జీవనోపాధి నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క భావంను మనం పెంచుకుని మన జీవితాన్ని చించుకుంటున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ లివింగ్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ డైవర్సిటీ థింకింగ్ ఆఫ్ ద ఫార్మ్ అండ్ నేమ్ అండ్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: ఇంకా ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు మనం ఎన్నియో దృశ్యములంతా చూస్తాం.
1: ఇన్ వేకింగ్ స్టేట్ వీ సీ సో
0: ఎన్నియో అవస్థలను అనుభవిస్తాము.
1: వీ పాస్ త్రూ డిఫరెంట్ సిచ్యువేషన్స్.
0: కానీ నిద్రావస్థలో పోయినప్పుడు
1: బట్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్
0: సర్వము సమస్త పదార్థములు కూడా మనకు మనమే సృష్టించుకుంటాం.
1: వీ క్రియేట్ ఎవ్రీథింగ్ అవర్ సెల్ఫ్.
0: తను తానే సృష్టించుకుంటాడు.
1: హీ క్రియేట్స్ హిమ్సెల్ఫ్.
0: కష్ట సుఖములు కూడా తానే సృష్టించుకుంటాడు.
1: హీ క్రియేట్స్ ది ప్లెజర్.
0: జగత్తునంతా తానే సృష్టించుకుంటాడు.
1: హీ క్రియేట్స్ ది హోల్ వరల్డ్.
0: అందులో తాను బంధితుడవుతాడు.
1: హీస్ బౌండ్ దేర్.
0: కానీ పరిపూర్ణ సుషిప్తి అవస్థలో పోయేటప్పటికీ అన్నింటినీ మర్చిపోయి నిశ్శబ్దంగా తాను ఒక విధమైనటువంటి సమాధి స్థితిని పొందుతాడు.
1: బట్ ఇన్ ఎ డీప్ ఫుల్ స్లీప్ స్టేట్ దట్ హీ అటైన్స్ దట్ స్టేట్ ఆఫ్
0: జాగ్రత్తను అనుభవించినటువంటి వాడు తానే.
1: ఈస్ దిస్ వెరీ సేమ్ వన్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: స్వప్నావస్థ లోపల సృష్టించుకున్నవాడు తానే.
1: ద వన్ హూ క్రియేటెడ్ ఇన్ ద డ్రీమ్ స్టేట్ ఈస్ ద సేమ్ వన్.
0: సుషుప్తి అవస్థ లోపల ఏకత్వాన్ని పొందినవాడు తానే.
1: ద వన్ హూ అటైన్ దట్ యూనిటీ ఇన్ దిస్
0: అవస్థలు మూడు కాని వ్యక్తి ఒక్కడే.
1: దేర్ మే బి త్రీ స్టేట్స్ బట్ ఇండివిజువల్ ఇస్ వన్.
0: ఇది తత్వం అసి.
1: దిస్ ఇస్ తత్వం అసి.
0: అనగా ఈ మూడు కాలములు ఎందు కూడాను,
1: ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్,
0: మూడు అవస్థలు ఎందు కూడాను,
1: ఇన్ ఆల్ త్రీ స్టేట్స్,
0: మూడు స్థితిగతులు ఎందు కూడాను,
1: ఇన్ త్రీ పొజిషన్,
0: అనుభవించిన వ్యక్తి ఒక్కడే.
1: ది ఎక్స్పీరియన్సర్ ఇస్ వన్.
0: అదే విధముగానే మానవత్వం అనేటువంటిది ఈ దేహధారిగా ఉండినంత వరకు కూడాను ఇది మానవత్వమే అని అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ సో లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ వై కెన్ అండర్స్టాండ్ యాజ్
0: మానవత్వాన్ని మాత్రం మనం గుర్తించుకుంటూ ఉన్నామే కాని మానవతా గుణమును మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ అండర్స్టాండింగ్ ది హ్యూమన్ బాడీ బట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ హ్యూమన్ వాల్యూస్.
0: మనం మొట్టమొదట మనం ఈనాడు సాధించవలసినటువంటివి, ఈనాడు అర్థం చేసుకోవలసినది మానవతా గుణములు.
1: The first thing that we should understand and accomplish are the human values.
0: ఎన్ని పదవులు ఏలినా, ఎన్ని విద్యలు అభ్యసించినా, ఎన్ని విధమైనటువంటి యొక్క ఘనతను చెందినా మనము ఉండవలసినది సాధించవలసినది మానవత్వం.
1: You may make use of any number of words, you may acquire any types of knowledge, you may occupy any position.
0: మానవత్వము అనేటువంటిది ఇది అభివృద్ధి కావాలంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందే అభివృద్ధి అవుతుంది.
1: The human values can develop only in spiritual atmosphere.
0: Oka vittanam techi tin lo petti neeru poste aa vittanam kullipothundi.
1: When you bring a seed and keep it in a tin and keep water there, it decays.
0: Kaari aa vittanam ne bhoomilo naatinappudu adi vrutchanga roopondutundi.
1: But the very same seed when sown in the ground, it develops.
0: Kalukuri manavattamu aneetundi kevalamu ee laukikamainatundi yokka deeni endu unchinappudu adi abhiruddhi kaadu.
1: Therefore the human nature, when it is spent in the worldly pleasure, in this physical world the human nature shall never develop.
0: Dharmika naitika aadhyatmikamunande ee yokka manavattam aneetundi abhirudhi kaanchutundi.
1: The human value will develop only in dharmic, the moral, the ethical fields.
0: Kanuka ee naadu vidyarthulu abhirudhi gaavinchukovalsinatundi manavattam.
1: Therefore students should develop this human quality.
0: ప్రతి మానవుడు కూడాను మానవత్వాన్ని పొందాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ.
0: మానవత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్.
0: కేవలము శారీరక సంబంధమైనటువంటి బంధవ్యములను, కేవలము బాంధత్వమును, కేవలము ఒక బంధుత్వమును మాత్రమే అభివృద్ధి గావించుకోవటం సరికాదు.
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ టు హ్యావ్ బాడీ రిలేషన్షిప్స్ అండ్ అసోసియేషన్స్ దేర్ ఆఫ్టర్.
0: ఇది కేవలము శారీరక సంబంధమైనటువంటి బంధుత్వమే.
1: దిస్ మియర్లీ బాడీ రిలేషన్షిప్.
0: పుట్టక పూర్వము ఎవరి తల్లి ఎవరి బిడ్డ.
1: Prior to your birth, who is the mother and who is the child?
0: పెళ్లి కాకపూర్వము ఎవరు భర్త ఎవరు భార్య.
1: Prior to the marriage, who is the husband and who is the wife?
0: ఇవన్నీ మధ్యలో చేరినటువంటివి మాత్రమే.
1: They have come in between.
0: ఇవన్నీ passing clouds.
1: They are just passing clouds.
0: ఇలాంటి నిమిత్తమై మనము ఏమాత్రం కూడా మనం వెలవకూడదు, ఏ విధమైనటువంటి దుఃఖములకు అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఫియర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ షుడ్ నెవర్ సఫర్ ఎనీ పెయిన్ ఫర్.
0: ఇవన్నీ సంయోగ వియోగములతో సంభవించేటువంటివి.
1: దే కమ్ బికాస్ ఆఫ్ అసోసియేషన్ అండ్ డిసోసియేషన్.
0: జీవితం అంతా కూడాను సంయోగ వియోగ సంకర్షాత్మకమైన మహోత్తాల తరంగమైన సాగరం.
1: దిస్ లైఫ్ ఈస్ బికాస్ ఆఫ్ అసోసియేషన్ డిసోసియేషన్ సంథింగ్ లైక్ వేవ్స్ ఇన్ అన్ ఓషన్.
0: మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం.
1: We make so many efforts.
0: Nityamu manam aashinchavalsina ennu aashisthunnamu.
1: We aspire for several things in every
0: day. Nirvikama nirantara taapatrimulache antuleni aashalache artham kaane aavedanalache apraapti roopamaina praapti kosamu aashale padi antuleni atvanti oka dukkhamulaku guri ayipothunnam.
1: With all the earning and we make efforts, we also suffer with so many other desires in this world.
0: Kanuka ee ashantiki guri ayinatvanti manavulaku chakkani మార్గములు చూపేటువంటి దీపికలే ఆధ్యాత్మిక జ్యోతులని విశ్వసించాలి.
1: ద స్పిరిచువల్ లైట్స్ ఆర్ ద ప్రాపర్ లైట్స్ దట్ వుడ్ షో ద ప్రాపర్ పాత్ టు ఎ పర్సన్ హూ లాస్ట్.
0: ఆధ్యాత్మికమైనటువంటిది నశిస్తే భారతదేశమే నశిస్తుంది.
1: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్, ఇండియా ఇస్ లాస్ట్ యాజ్ సచ్.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటిది నశించకుండా మనం చూసుకోవాలి.
1: సో వి షుడ్ సీ దట్ స్పిరిచువాలిటీ విల్ నెవర్ లాస్ట్.
0: భారతదేశం అంతకుడు ఆధ్యాత్మిక పైన ఆధారపడి ఉంటుంది.
1: ద హోల్ ఇండియా ఇస్ బేస్డ్ ఆన్ స్పిరిచువాలిటీ.
0: రాశారు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అన్నారు.
1: ఇట్స్ రిటన్ దేర్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: కల్చర్ స్పిరిచువాలిటీ రెండు వేరు కానే కాదు నా ఉద్దేశంలో.
1: అకార్డింగ్ టు స్వామి కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ,
0: స్పిరిచువాలిటీ ఒకటి ఉంటే కల్చర్ అందులోనే లీనమైపోతుంది.
1: దెన్ వన్స్ దేర్ స్పిరిచువాలిటీ కల్చర్ మర్చెస్ దేర్.
0: స్పిరిచువల్ అండ్ కల్చర్ అని అంటున్నాము, ఇది చాలా వేరు చేయకూడదు.
1: వీ సే స్పిరిచువాలిటీ అండ్ కల్చర్, యూ షుడ్ నెవర్ సెపరేట్.
0: స్పిరిచువాలిటీ ఉండినప్పుడు సమస్త సంబంధమైనటువంటి ధర్మములు అందులో లీనమవుతాయి.
1: వెన్ వన్స్ దేర్ స్పిరిచువాలిటీ యూ ఫైండ్ ఆల్ పాస్ ఆఫ్ రైట్.
0: లేదు కేవలం కల్చర్ కల్చర్ కల్చర్ అంటే ఏమిటి కల్చర్? ఇది
1: వితౌట్
0: మీనింగ్లెస్ కల్చర్.
1: వితౌట్ స్పిరిచువాలిటీ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కాలింగ్ కల్చర్ కల్చర్?
0: కల్చర్ అంటే సంస్కృతి.
1: ద కల్చర్ మెంట్ సంస్కృతి.
0: సంస్కృతి అనగా సంస్కరింపబడినటువంటి సంస్కృతి.
1: సంస్కృతి మెంట్ దాట్ విచ్ ఇస్ రిఫైన్డ్.
0: ఏ విధంగా సంస్కరింపబడింది?
1: హౌ ఇస్ ఇట్ రిఫైన్?
0: స్పిరిచువాలిటీతో సంస్కరింపబడింది.
1: ఇట్ ఇస్ రిఫైన్డ్ ఓన్లీ త్రూ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీనే లేకపోతే దానికి సంస్కారమే లేదు.
1: వితౌట్ స్పిరిచువాలిటీ ఇట్ కెన్ నెవర్ బి.
0: సంస్కారమే లేకపోతే సంస్కృతియే లేదు.
1: వితౌట్ రిఫైన్మెంట్ దేర్ కెనాట్ బి కల్చర్.
0: కనుక మొట్టమొదట సంస్కారం కావాలి.
1: దేర్ఫోర్ ఫస్ట్ థింగ్ ఇస్ సంస్కారం.
0: సంస్కార స్వరూపమైనటువంటిది స్పిరిచువాలిటీ.
1: స్పిరిచువాలిటీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ సంస్కారం. దట్ ఈస్ ఆధ్యాత్మికం.
0: అట్టి ఆధ్యాత్మికమైనటువంటిది మానవుని యందు ఈనాడు పూర్తి క్షీణించిపోయింది.
1: సచ్ స్పిరిచువాలిటీ ఇస్ అబ్సెంట్ ఇన్ మ్యాన్ కంప్లీట్.
0: ఆధ్యాత్మికం అంటే హాస్యాస్పదం అయిపోతుండాలి.
1: స్పిరిచువాలిటీ హాస్ బికమ్ రిడిక్యులస్ టుడే.
0: అవును మరి ఆధ్యాత్మికము హాస్యాస్పదమే.
1: Yes, it has become ridiculous, really.
0: ఎవరికి హాస్యాస్పదము?
1: To whom is it ridiculous?
0: కేవలము భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి జీవితమనే సత్యమని నిత్యమని భావించినటువంటి మూర్ఖునికి ఇది హాస్యాస్పదం.
1: It's really ridiculous in a matter of fun to the one who believes the real physical world only, taking it as the permanent one.
0: ఇది భౌతికము లౌకికము కేవలం అనిత్యమైనటువంటి passing clouds అనేటువంటి సత్యాన్ని విశ్వసించినటువంటి వాడికి ఆధ్యాత్మికము గొప్ప శోభ అయినటువంటి మణి వంటిది. అదే అతనికి ఆభరణం.
1: The one who thinks this world is something like passing clouds, it's momentary and ephemeral and transient.
0: అట్టి ఆభరణాన్ని ధరించాలి ఈనాటి మానవుడు.
1: Man should wear the such precious jewel of spirituality.
0: అప్పుడే దివ్యమైనటువంటి మానవత్వం రూపొందుతుంది.
1: Then only the divine life would come.
0: విద్యార్థులారా, మన యొక్క భారతీయ సంస్కృతి అనేటువంటిది ఇట్టిది అట్టిదిని వర్ణించడానికి వీలు కాదు.
1: Students, Indian culture cannot be described either this way or that way.
0: ఇది అన్ని జాతుల వారు, అన్ని దేశీయులు, అన్ని రకమైనటువంటి వర్ణముల వారు కూడాను దీన్ని ఎంతో వర్ణించుకుంటూ వచ్చారు.
1: పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషనాలిటీస్ కాస్ట్ అండ్ క్రీడ్ డిస్క్రైబ్డ్ ఇండియన్ కల్చర్ ఇన్ వేరియస్ వేస్.
0: ఇందులో ముస్లిం మతములకు సంబంధించినటువంటి బాబర్.
1: హియర్ బాబర్ బిలాంగ్ టు ఇస్లామిక్ ఫెయిత్.
0: అతను భారతీయ సంస్కృతి పైన గొప్ప విశ్వాసం.
1: హియర్ ఫుల్ ఫెయిత్ ఆన్ ఇండియన్ కల్చర్.
0: అతను తన కుమారుడైనటువంటి హుమాయూను భారతదేశమునకు మొట్టమొట్ట అతను రాజుగా వచ్చాడు.
1: హి సన్ ద హుమాయూన్ హి కేమ్ యాజ్ ఫస్ట్ కింగ్.
0: దానికి బాబర్ చాలా ఆనందించాడు.
1: బాబర్ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.
0: ఆనందించి ఆ యొక్క హుమాయూన్కు ఒక పెద్ద లెటర్ రాశాడు.
1: ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ హీ రోట్ ఎ లాంగ్ లెటర్.
0: హుమాన్, నీవు ఎంత అదృష్టవంతుడవో, ఇలాంటి అదృష్టవంతుడైనటువంటి పుత్రుడు నా గర్భమునందు పుట్టడము నేనెంత అదృష్టవంతుడు.
1: డియర్ సన్, యు ఆర్ వెరీ లక్కీ హావింగ్ బిగాటన్ యూ. ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ లక్కీ.
0: పవిత్రమైనటువంటి భారతదేశానికి,
1: ద సీక్రెట్ ఇండియా,
0: సమస్త మతములకు సమన్వయం గావించేటువంటి భారతదేశానికి,
1: దాట్ విచ్ ఇంటిగ్రేట్స్ ఆల్ రిలీజియన్స్,
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటి భారతదేశానికి,
1: దాట్ ఇండియా విచ్ ప్రూవ్స్ ది యూనిటీ అండ్ డైవర్సిటీ,
0: సర్వ మతముల సారమైనటువంటి యొక్క భారతీయ మతం యొక్క సారమునకు,
1: ద ఇండియన్ రిలీజియన్ విచ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్.
0: నీవు చక్రవర్తి కావటము ఎంత అదృష్టవంతుడు పోయి.
1: యూ బీయింగ్ ది ఎంపరర్ ఆఫ్ దట్ కంట్రీ, హౌ లక్కీ యూ ఆర్.
0: అయితే ఈ అదృష్టాన్ని నీవు నిలబెట్టుకో.
1: However, you should deserve and uphold.
0: భారతీయుల యొక్క సంస్కృతికి ఏమాత్రం కూడా నీవు అడ్డు తగలవద్దు.
1: ఇట్ షుడ్ నెవర్ బీన్ అబ్స్టకల్ టు ది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: అది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఇట్స్ ఎ మైటీ వన్.
0: మహా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ ఎ సేక్రెడ్ వన్.
0: అది సాధించలేనటువంటి జగత్తులో మరొకటి లేనే లేదు.
1: ఇట్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇట్ కెనాట్ అకాంప్లిష్.
0: అట్టి భారతీయ సాంప్రదాయములకు ఏమాత్రం కూడా నీవు అడ్డు తగలక.
1: ఇట్ షుడ్ నెవర్ బీన్ అబ్స్టకల్ టు ఇండియన్ ట్రెడిషన్.
0: ఏ యొక్క నిర్ణయానికి నీవు రావాల్సి వచ్చినప్పటికీ భారతీయులను చేర్చి సంప్రదించి దానికి తగినటువంటి యొక్క సలహాలను నీవు పొందమని వ్రాస్తూ వచ్చాడు బాబర్.
1: బాబర్ స్టార్టెడ్ రైటింగ్ టు హిమ్, ఇఫ్ యు ఆర్ టు అరైవ్ ఎనీ డిసిషన్ కన్సల్ట్ ఆల్ ఇండియన్స్ అండ్ అబ్టైన్ కాన్సెన్సస్.
0: అతను మొఘల చక్రవర్తి సామ్రాజ్యమును స్థాపించినటువంటి మహావీరుడు.
1: ఈ ది వెరీ ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్.
0: అలాంటి బాబరే భారతీయ సంస్కృతిని ఇంత గొప్పగా వర్ణిస్తూ వచ్చాడు.
1: సచ్ బాబర్ డిస్క్రైబ్డ్ ఇండియన్ కల్చర్ ఇన్ సచ్ ఎ గ్రేట్ వే.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి భారతీయులు భారతీయ సంస్కృతిని పూర్తి మెడలు కొస్తున్నారు.
1: As Illa could have it, Indians have not understood the Indian culture. They have torn it to pieces.
0: ఇది ఎంత అవమానకరమైన విషయం.
1: What a matter of shame it is.
2: కనుక భారతీయులైనటువంటి మీరు భారతీయ సంస్కృతిని చక్కగా మీరు అర్థం చేసుకుని దానిని కాపాడుకుని దానిని అనుసరించి ఆ ఆనందాన్ని అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
1: యూ బీయింగ్ ది ఇండియన్స్ అండర్స్టాండ్ ఇండియన్ కల్చర్ అప్హోల్డ్ ది ఇండియన్ కల్చర్ లివ్ ఫర్ ఇట్ అండ్ ఎంజాయ్ ది బెనిఫిట్స్ దేర్ ఆఫ్టర్ దట్ వాట్ స్వామి ఎస్పైర్స్.
2: కనుక ఇది గొప్పది అది చిన్నది అని నేను ఎప్పుడు కూడా నువ్వు తేడాలు చెప్పను.
1: స్వామి నెవర్ బ్రింగ్స్ డిఫరెన్సెస్ దట్ వన్ ఇస్ గ్రేట్.
2: మతములు కూడా నువ్వు గొప్పవి.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గ్రేట్.
2: అన్ని మతముల యోని రహస్యం కూడా నువ్వు చాలా గొప్పది.
1: ఆల్ సీక్రెట్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఆర్ గ్రేట్.
2: కానీ మతములని పేరుతో పల దాని యొక్క సంస్కృతిని ఎవ్వరు కూడా నువ్వు అనుసరించడం లేదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ నో వన్ ఫాలోస్ ఇట్.
2: అదే మానవులు ఎందు ఏర్పడినటువంటి దోషం.
1: దట్ ఇస్ మిస్టేక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ టుడే.
2: కనుక మతం యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుని దానిని అనుసరించి దానిని తిరిగి ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్.
2: మానవుడు కూడాను గమ్యమును చేరడానికి అర్హుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ బౌండ్ టు రీచ్ డెస్టినేషన్.
2: తన యొక్క నిజతత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అధికారం ఉంటున్నది.
1: ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఎ రైట్ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ నేచర్.
2: ఇది వారికి వీరికి అనేటువంటి భేదం లేదు.
1: దేర్ నో డిఫరెన్స్ దట్ ఇట్ ఇస్ గివెన్.
2: కులమతములతో ఏమాత్రం కూడా మీరు సంబంధం లేదు.
1: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ది కాస్ట్ అండ్ రిలీజియన్.
2: కనుక మీరు మానవత్వాన్ని మానవత్వంగా విశ్వసించి
1: సో యూ షుడ్ టేక్ ది హ్యూమన్ లైఫ్ అస్
2: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. దానవత్వంగా మాత్రం మార్చుకోకూడదు.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కన్వర్ట్ టు డివినిటీ బట్ నాట్ ఆఫ్ డెమోనిక్ నేచర్.
2: సమస్త ఉపనిషత్తులు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
1: ఆల్ ఉపనిషత్స్ ప్రొపగేటెడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
2: ప్రతి మానవుడు కూడాను ఈనాడు భోగమును మాత్రమే అనుసరిస్తున్నాడు కాని ఆశిస్తున్నాడు కాని త్యాగమును మాత్రం ఆశించటం లేదు అనుసరించటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ డిజైర్స్ ప్రాస్పెరిటీ అండ్ ద వెల్త్ బట్ హీ డస్ నాట్ థింక్ ఆఫ్ సాక్రిఫైస్ టుడే.
2: త్యాగము అత్యవసరం.
1: సాక్రిఫైస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
2: ఇదే వేదము చెప్పినటువంటి నకర్మణ నప్రత్యాధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: It is declared in Veda that the eternity is only possible because of sacrifice.
2: ఈ త్యాగమునకు ఈ భోగమునకు ఉండినటువంటి ఒక సంబంధ బాంధవ్యాన్ని రేపటి దినం మనం ముచ్చటించుకుందాం.
1: Tomorrow the relationship between the sacrifice and prosperity can be discussed.

0: ಶರಣಾಗತ ಕಮ್ಸ್ ಫ್ರಮ್ ಶರಣ ಮೀನ್ಸ್ ಸರೆಂಡರ್. ಪರಿಪಾಲನ ಮೀನ್ಸ್ ಟು ಪ್ರೊಟೆಕ್ಟ್. ಚರಣ ರೆಫರ್ಸ್ ಟು ದ ಫೀಟ್. ಲಾರ್ಡ್ ರಾಮ ಇಸ್ ದ ಸುಪ್ರೀಂ ಎಕ್ಸಾಂಪಲ್ ಆಫ್ ಆಫರಿಂಗ್ ಸಕ್ಕರ್ ಅಂಡ್ ಪ್ರೊಟೆಕ್ಟಿಂಗ್ ಎನಿವನ್ ಹೂ ಸರೆಂಡರ್ಸ್ ಅಟ್ ಹಿಸ್ ಫೀಟ್. ಅಂಡ್ ದ ಕ್ಲಾಸಿಕ್ ಇನ್ಸ್ಟೆನ್ಸ್ ಆಫ್ ದಿಸ್ ಇಸ್ ದ ಸರೆಂಡರ್ ಆಫ್ ವಿಭೀಷಣ, ದ ಬ್ರದರ್ ಆಫ್ ದ ಡೆಮನ್ ಕಿಂಗ್ ರಾವಣ, ಅಂಡ್ ಹೌ ರಾಮ ಅಕ್ಸೆಪ್ಟೆಡ್ ಹಿಮ್ ಡ್ಯೂರಿಂಗ್ ದ ಸಮರ್ ಕೋರ್ಸ್ in Indian culture and spirituality in 1996, Bhagwan gave a series of discourses on the Ramayana. And in the discourse he gave on May 25th, Bhagwan beautifully narrated this episode of Vibhishana surrendering to Rama.
1: Anaga sarvatra Rama chintane Rama swarupamane nirupistu vastunnadu Hanumantudu.
2: Like this Hanuman demonstrated Rama, who is all pervasive everywhere.
1: ఈ విధమైన సంభాషణ జరుగుతుండగా,
2: as the conversation went on,
1: Rama, Rama, Rama అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి.
2: A person came shouting Rama, Rama.
1: అతని వెంట నలుగురు పరిచారకులు.
2: He is followed by four associates.
1: ఈ వానరులు అక్కడనే అతన్ని ఆపివేశారు.
2: The monkeys stopped them there.
1: నీవెవరు అని ప్రశ్నించారు.
2: They asked, who are you?
1: నేను విభీషణుడను.
2: I am Vibhishana.
1: నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది.
2: ఐఎమ్ జస్ట్ డిస్గస్టెడ్ విత్
1: మా సోదరుడైనటువంటి రాముడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
2: మై బ్రదర్ రావణ ఇస్ ప్రొసీడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: సాక్షాత్ నారాయణుడే కూడా హింసించడానికి పూనుకుంటున్నాడు.
2: హీస్ ట్రైయింగ్ టు హార్మ్ ద వెరీ గాడ్.
1: ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు.
2: ఐ కెనాట్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ వికెడ్ బ్రదర్.
1: నాకు ఏది అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
2: ఐ వాంట్ టు బి అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: రామునికి నేను కేవలము శరణాగతుడను.
2: He wanted to surrender.
1: అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను.
2: ఐ యామ్ స్ట్రగ్లింగ్ టు ఎర్న్ హిస్ గ్రేస్.
1: నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు.
2: సీ దట్ ఐ విల్ హావ్ హిస్ పార్డన్ దట్ ఐ యామ్ ఎక్స్క్యూజ్డ్ సో దట్ ఐ
1: విల్ ఈ వార్తను వచ్చి సుగ్రీవునికి చెప్పారు.
2: దిస్ మెసేజ్ ఇస్ కన్వేడ్ టు సుగ్రీవ.
1: సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు.
2: సుగ్రీవ వెంట ఇంక్వైర్డ్
1: స్వామి రామ, విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు మీ పాదముల చెంత వచ్చి రాలాలనుకుని ఆశిస్తున్నాడు.
2: స్వామి, విభీషణ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ యువర్ ఎనిమీ, నౌ హీ వాంట్స్.
1: కానీ ఇతను నమ్మతగినటువంటిది కాదు.
2: వీ కెనాట్ బిలీవ్ హిమ్ ఇన్ ఎనీవే.
1: ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపు చేయడానికి కోసం వస్తున్నాడు.
2: హస్ కమ్ హియర్ యాజ్ ఎ స్పై టు నో ద సీక్రెట్స్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు.
2: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ హిజ్ ఓన్ అడ్వైస్.
1: అప్పుడు హనుమంతుడు లేచి రామచంద్ర,
2: దెన్ హనుమాన్ గాట్ అప్ అండ్ సెడ్, రామచంద్ర
1: వీరెవరికి మీ శాస్త్ర పరిచయం లేదు.
2: No one has got any direct acquaintance.
1: సత్సంగం యొక్క ప్రభావం లేదు.
2: They have no effect of good company.
1: అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు.
2: Therefore they don't understand the sanctity of heart.
1: రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు.
2: There are many enemies to Ram.
1: మొదటి వారు తన సొంతపు జనులు.
2: First his own people.
1: రెండవది పరదేశం వారు, సమీపస్తులు.
2: The people who belong to other place.
1: ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు.
2: దే డోంట్ బిలాంగ్ టు అస్ ఎనీవే.
1: కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు.
2: సో దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ హిమ్ టు నో అవర్ సీక్రెట్స్.
1: ఇంకా ప్రక్కరాజ్యం వారు అనుకోవడానికి మనం ఈ లంకకు ప్రక్కరాజ్యం వారు కాదం.
2: If we take that they belong to neighboring kingdom, there's In fact, there's no reason to develop this hatred.
1: కనుక ఇక్కడ ద్వేషభావములకు ఏమాత్రమో అవకాశం ఇవ్వకుండా,
2: there's no scope for any hatred.
1: అతని యొక్క భక్తి భావములకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు.
2: Let's go by his devotion and steadfastness. Please confer your grace on him.
1: ఇది చక్కని సరి అయినటువంటి సలహాలని భావించాడు రాముడు.
2: రామ కన్సిడర్డ్ దిస్ ఎ కరెక్ట్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ అడ్వైస్.
1: విభీషణ్ణి పిలిచాడు.
2: హీ కాల్డ్ విభీషణ.
1: ఈ జరిగినటువంటి విషయం అంతా విన్నవించమన్నాడు.
2: హీ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి టోల్డ్ టు హిమ్.
1: రాముడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు.
2: విభీషణ నేరేటెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్డ్. That Ravana didn't pay heed to his good advice. He has forgotten his responsibility and resorted to all the activities. It is not the quality.
1: కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ.
2: ఇట్స్ ఎ మీన్ మైండ్.
1: అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యం ఏరటము రాజ్యమునికే శ్రేయస్కరం కాదన్నాడు.
2: ఇట్స్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కింగ్డమ్ దట్ హి షుడ్ బి.
1: నేను ఈ విధంగా రావణుడితో వాదించుండగా రావణునికి కోపం వచ్చింది. ఇంద్రజిత్తు కోపం వచ్చింది.
2: వై హీ వాస్ ఆర్గ్యూయింగ్ లైక్ దట్ రావణ వాస్ వెరీ యాంగ్రీ.
1: ఇలాంటి మిత్రద్రోహి సోదరద్రోహి రాజ్యద్రోహి ఈ లంకలో ఉండకూడదు బయట వెళ్ళమన్నారు.
2: సచ్ ఎ బిట్రేయర్ సచ్ ఎ ట్రైటర్ కెన్ నాట్ బి హియర్ ఇన్ దిస్ కింగ్డమ్ హి షుడ్ బి సెంట్ అవుట్.
1: ఇది నా యొక్క మంచి కోసమనే భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞ తీసుకుని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను.
2: Vibhishana considered that everything happened for his own good and followed his kingdom and wished the welfare of the
1: kingdom.
2: I have no relationship in
1: naaku kavalsinatundi bhagavantude.
2: What I want is God.
1: Bhagavantuni yokka paada sannidhini cheri naa jeevithamni saarthakam gaavinchukovalanatundi sankalpame pradhana sankalpam.
2: I have my determination to be at the feet of Lord and serve him.
1: Neenu ee naadu kaadu ఏ నాటి నుండియో రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను.
2: నాట్ ఓన్లీ టుడే హావ్ బీన్ చాంటింగ్ గాడ్స్ రామాస్ నేమ్స్ ఇన్ సో
1: మెనీ ఇయర్స్. మొట్టమొదటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాం.
2: దెన్ హనుమాన్ స్టెప్డ్ ఇంటూ లంక. ఇట్ ఇస్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ బ్రాట్ us together.
1: ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు.
2: హనుమాన్ యాక్సెప్టెడ్ దిస్.
1: నీ పాదమును తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు.
2: I don't want anything else other than your lotus feet.
1: Aalu bittalu kudunu naaku akkaraledu.
2: I don't want wife and children.
1: Naaku kavalsina nee paada sannidhiye.
2: What I want
1: nee seva bhagyame naaku nijamainatundi bhagyamu.
2: The real wealth lies in serving you.
1: Ituvanti ghanamainatundi bhagyam naakundaga ee alpamainatundi aashalaku nee enduku tallarukkali.
2: When I have that mighty wealth, why should I ask low things?
1: Ani Vibhishanudu cheppukoga daggariki pilchi విభీషణ నీవు భయపడవద్దు.
2: When Vibhishana said like that,
1: నీ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు.
2: Your brother is going to be punished for all his wicked activity very soon.
1: ఈ యొక్క దీనిని త్వరలోనే నీ కన్నులారా చూడగలవు.
2: You are going to witness what is going to happen now.
1: నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను.
2: I am going to coronate you as the king.
1: సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరకు తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకాపట్టణముకు రాజుగా చేయండి అన్నాడు.
2: అండ్ హీ కాల్ లక్ష్మణ అండ్ హీ వాంటెడ్ సుగ్రీవ టు బి టేకెన్ ఓవర్ దేర్ నియర్ ది సీ టు హ్యావ్ హిస్ బాత్ సో హస్ టు బి కరోనేటెడ్ లేటర్.
1: విభీషణుడు ప్రార్థించాడు.
2: విభీషణ ప్రే
1: స్వామి
2: స్వామి
1: నేను రాజాభిమానంతో నేను రాలేదు.
2: I have not come here for position.
1: నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు.
2: I don't want any king.
1: రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యము.
2: I belong to the kingdom of Rama.
1: ఆ రాజ్యములో నన్ను ఒక వ్యక్తిగా నన్ను భావించండి.
2: Take me as a citizen of Rama Rajya.
1: ఆ రాజ్యములో నన్ను ఒక దూతగా విశ్వసించండి.
2: Take me as a messenger of
1: ఆ రాజ్యములో నేను ఒక సేవకుడిగా ఉంటానన్నాడు.
2: Let me be a servant in Rama Rajya.
1: కానీ రాములు అంగీకరించక
2: Rama did not accept.
1: ఇంకా యుద్ధము ప్రారంభమే కాలేదు.
2: The war didn't begin.
1: లంకకు రాజ్యాధిపతిగా చేశాడు.
2: But even before Vibhishana is coronated.
1: అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణ పైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రను జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు.
2: సిన్స్ దెన్ సుగ్రీవ జాంబవాన్ అంగద దే హ్యాడ్ ఎ వాచ్ఫుల్ ఆయ్.
1: నిజముగా విభీషణ యొక్క హృదయము తెల్లని బట్టవలే ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుంది.
2: ఇన్ఫాక్ట్ ద హార్ట్ ఆఫ్ విభీషణ ఇస్ సో
1: నిశ్చలమైన భావంతో ఉన్నాడు.
2: స్టడీ ఫీలింగ్.
1: నిస్వార్థమైనటువంటి సేవలు చేయాలని వచ్చాడు.
2: హీ కేమ్ దేర్ టు రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇంటి తత్వాన్ని ఎందరు గమనిస్తే మాత్రము అది బయటపడుతుంది పడదు.
2: అన్లెస్ యూ ఎగ్జామిన్ యూ డోంట్ ఫైండ్ దెమ్.
1: కనుకనే రాములు ఇదన్ని అంగీకరించి
2: ఎక్సెప్టెడ్ వాడు రామ సే
1: నన్ను ఆయన నీవు నావాడుగా నేను భావిస్తున్నాను.
2: Rama said, I consider you as my own.
1: అని చెప్పేటప్పటికీ ఆ విభీషణుడు పట్టని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
2: On listening to this, Vibhishana was ecstatic.
0: So that was from Summer Course Discourse 1996. So in this line, Sharanagata Paripalana, Sri Charana Rama, we praise the most benevolent Lord Rama who offers protection to anyone who takes refuge at his feet. Let's move on to the next line.

0: ప్రేమవుడ సత్య సాయి మాట ప్రేమవుడ.
1: పూర్ణ ప్రేమ సే హి సచ్చా సుఖ ఉత్పన్న హోతా హై ఔర్ ఇసీ సే సత్య త్యాగ శాంతి ఆది ప్రాప్త హోతే హై. బినా ప్రేమ కే కుశల్ మంగల్ నహీ హై. యహీ సత్య సాయి కీ వాణీ కీ అద్భుత ప్రేమ సంపత్తి హై.
0: ప్రేమ స్వరూపులార నానానాం దానోత్తమం. ప్రపంచంలో ఎన్నియో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి. సంగీత, సాహిత్య, నృత్య, చిత్ర, శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటున్నవి. కానీ ఈ జ్ఞానములన్నింటికంటే కూడాను ఆత్మజ్ఞానం అనేటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ప్రపంచంలో మిగిలినటువంటి భౌతిక కళల చేత మానవుడు శాంతి సౌఖ్యములను అందుకొనలేడు. అయితే ఒక ఆత్మజ్ఞానం వల్ల ఈ విధమైనటువంటి శాంతి సుఖములను పొందుటకు అవకాశం ఉంటుంది మానవులకు. అందువలననే నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు శంకరుడు. మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానం ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు. కానీ ఆత్మజ్ఞానం సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది.
1: ప్రేమ స్వరూపో విశ్వ మే అనేక ప్రకార కే జ్ఞాన హై. సంసార మే సంగీత, సాహిత్య, నృత్య, చిత్రలేఖన్, శిల్ప కళా కే అలావా అనేక ప్రకార కే లౌకిక్ ఔర్ విజ్ఞాన సంబంధీ జ్ఞాన భీ హై. ఇన్హే ప్రాప్త కర్నే కే అనేక అవసర భీ హై. శంకరాచార్య నే నహి నహి రక్షతి దృక్రుం కరణే కహా, అర్థాత్ వ్యాకరణ కే నియమ కదాపి తుమ్హారీ రక్షా నహీ కర్ పాయేంగే. ఆజ్ జితనే భీ జ్ఞాన ఉపలబ్ధ హై వే మానవ కో భౌతిక సుఖ హీ ప్రాప్త కరా సక్తే హై. పరంతు ఆత్మా కా జ్ఞాన శాశ్వత శాంతి ఔర్ సుఖ ప్రదాన్ కర్తా హై.
0: ఈ ఆత్మజ్ఞానములను బ్రహ్మజ్ఞానములను ఆధ్యాత్మిక జ్ఞానములను ఒక్కటే. అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం. ఇట్టి పవిత్రమైనటువంటి సుస్థితులను పవిత్రమైనటువంటి యొక్క దివ్యమానమైన మార్గంలో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం. అయితే ఈ జ్ఞానమునకు ఆధారం ఏమిటి? దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం. చిత్తస్య శుద్ధయే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరం.
1: ఆత్మజ్ఞాన్, బ్రహ్మ జ్ఞాన్ ఔర్ ఆధ్యాత్మిక జ్ఞాన్, ఇన్ తీనో కా అర్థ ఏక హీ హై. పరంతు వివిధతా మే నిహిత ఏకతా ఔర్ నశ్వరతా మే నిహిత అమృతత్వ కో నిరూపిత కర్నే వాలా హీ ఆత్మజ్ఞాన్ హై. ఆధ్యాత్మిక జ్ఞాన్ హీ సృష్టి కీ పవిత్ర స్థితి ఔర్ పవిత్ర దివ్య మార్గ ప్రదాన్ కర్తా హై. ఇస్ జ్ఞాన్ కా ఆధార్ క్యా హై? ఇస్కే లియే నిర్మల్ చిత్త అత్యంత ఆవశ్యక హై. చిత్తస్య శుద్ధయే కర్మ. చిత్త కీ శుద్ధి కే లియే పవిత్ర కర్మ అత్యంత ఆవశ్యక హై.
0: ఈ కర్మలు సదాచారం చే, సత్వర్తన చే, సద్గుణముల చే, సత్సంగము చే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు. ఇంతియే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములు కూడాను పఠింపచేయడానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే. దాన గ్రంథాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది క్రితములు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది. అయితే లోక సంబంధమైన విద్యలను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును, కాని సర్వజ్ఞుడు కాలేడు, సర్వవేదుడు కాలేడు, సర్వజ్ఞుడు. కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మ విద్య. తరచి శోకమాత్మవిత్ అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది. అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు.
1: ये कर्म सदाचार, सद्व्यवहार, सद्गुण और सत्संग के सहारे किए जाने वाले कार्य हैं। इतना ही नहीं, महाभारत, भागवत, रामायण, गीता, उपनिषद, ब्रह्म सूत्र आदि पवित्र ग्रंथों का पाठ भी सत्कर्म ही है। लौकिक शिक्षा ग्रहण करने वाला पंडित हो सकता है, मेधावी हो सकता है, विद्यावान हो सकता है, परंतु वह सर्वज्ञाता नहीं हो सकता है। शोक से मुक्त होने का उपाय सुझाने वाली शिक्षा ही आत्मविद्या है। तरति शोकमात्मवित कहा गया है, अर्थात शोक से तरने का मार्ग आत्मज्ञान से ही प्राप्त होता है। अन्य मार्गों के सहारे शोक से मुक्त होना संभव नहीं है।
0: శోకమును తప్పించి ఆనందము ఇప్పించి ఆవేదనను అణగిచూపి ఆస్థానతము చేకూర్చేటువంటిది ఆత్మ విద్య, అదే ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు విచారించాలి. దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైనటువంటి దైవం సంబంధించినటువంటి వారా అని విచారం చేసి ఆత్మజ్ఞానమును వెలిగించుటకు అందరూ కూడా నువ్వు అర్హులు.
1: శోక్ సే ముక్తి దిలాకర్, ఆనంద్ కి ప్రాప్తి కరాకర్, వేదనా కో వినష్ట కర్, ఆత్మానంద ప్రదాన్ కర్నే వాలీ విద్యా హీ ఆత్మ విద్యా హై, వహీ ఆధ్యాత్మిక విద్యా హై. అతః యహ విచారనా చాహియే కి ఇస్ ఆత్మ విద్యా కో पाने के योग्य कौन है? बालक, बूढ़े, स्त्री, पुरुष अथवा किसी जाति धर्म वालों में कौन इसे पाने के योग्य हैं? तो ज्ञात होता है कि सभी इसे पाने के योग्य हैं।
0: కనుక కీర్తి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందుకు కాని, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందుకు కాని, కులమత సౌక్ష్యములు ఎందుకు కాని, ఏమాత్రం కూడా సంబంధం లేదు.
1: లౌకిక శిక్షా కే సహారే యశ్, ప్రతిష్ట ఔర్ ఆదర్ ప్రాప్త కియా జా సక్తా హై, పరంతు ఆత్మ విద్యా కే సహారే ఈశ్వర్ కే అనుగ్రహ కే పాత్ర బన్కర్ దివ్య ఆత్మ తత్వ కో పాయా జా సక్తా హై. ఐసీ విద్యా కో ప్రాప్త కర్నే కే లియే लौकिक शिक्षा, संपत्ति अथवा जाति धर्म विशेष की आवश्यकता नहीं है।

0: తిమ్మనికెంతటి ఉండే
1: తిమ్మనికెంతటి. కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనక వస్తువాదులతో దైవత్వములకి ఎట్టి సంబంధము లేదు.
0: భక్తి కలిగిన వానికి వసుడవుట సత్యమేని వినియు ఈ తులసి జడమునకు తూదుగాక
1: అన్నది రుక్మిణి. ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి. యో మద్ భక్త సమే ప్రియ, నన్ను భక్తితో కొంచేటువంటి వాడి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
2: వాల్మీకి కిస్ వంశ మే జన్మ, నంద్ కిస్ గావ్ మే పైదా హువా, సుదామా నే కిత్నీ సంపత్తి కమాయీ, గజరాజ్ నే కౌన్ సీ శిక్షా పాయీ, బాలక్ ధ్రువ కీ ఉమ్ర హీ క్యా థీ, భీల్ తిన్నడు మే బుద్ధి హీ క్యా థీ. జబ్ తుమ్ ఇస్ ప్రకార్ విచారోగే తో జ్ఞాత హోగా కే ఈశ్వర్ కా సంబంధ ధన్ సంపత్తి ఔర్ జాతి ధర్మ సే కతయీ నహీ హై. యది తుమ్ భక్త పరాధీన్ హోనే కీ బాత్ సచ్ హై तो इस तुलसी के पत्ते से तुल जाओगे, ऐसा रुक्मिणी ने कहा. मानव जीवन में इस भक्ति का एक विशिष्ट स्थान है. यो मद भक्त समय प्रिय, भगवान ने कहा जो पूर्ण भक्ति से मेरी उपासना करता है उसी में मेरा अत्यधिक प्रेम है.
1: మొట్టమొదట ఆత్మవిశ్వాసం, నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే, తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది. కనుకనే ఫెయిత్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద. కనుక మొట్టమొదట మానవులకు ఒక దివ్యమైనటువంటి ఒక విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి. ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైన అయినప్పటికీ ఇహమున సుఖింప హేమ తారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఇది జీవనోపాధి, అది జీవిత పరమావధి.
2: లౌకిక శిక్షకే ప్రతి హమే లాపర్వాహీ నహీ బరత్నీ చాహియే. सबसे पहले स्वयं पर पूर्ण आस्था और विश्वास के होने पर ही ईश्वर पर विश्वास स्थिर होगा और तभी मानवता विशिष्टता को प्राप्त कर सकेगी. इसीलिए विवेकानंद ने फेथ इन योर सेल्फ इज फेथ इन गॉड, दैट इज द सीक्रेट ऑफ ग्रेटनेस कहा. सबसे पहले मानव को एक दिव्य विषय में पूर्ण आस्था बढ़ानी चाहिए. आज की शिक्षा लौकिक होने पर भी इह में सुख पाने हेतु लौकिक शिक्षा और पर में सुख पाने हेतु ब्रह्म विद्या एक जीवन यापन के लिए है तो दूसरा जीवन मुक्ति के लिए.
1: करुका जीवनोपाधि विद्या लेकुंडिना जीवित परमावधि अंदुनु जीवित परमावधि मार्ग अंदुनु मानवुनकु अन्नि विधमैनटुवंटि अभिरुचि कलुगनेरदु. కనుకని లౌకిక విద్యను కూడాను మీరు అలక్ష్యం చేయరాదు. చదువులతో పాటు సంస్కారం కూడాను అత్యవసరం. వాల్మీకి, వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక విద్యులు కాగలిగారు. 18 పురాణములు, వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటి కూడాను ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యను కూడా కొంత ఆదరణ తీసుకుంటున్నాయి.
2: జీవన్ యాపన్ సంబంధి లౌకిక శిక్షకే బినా జీవన్ ముక్తి ఔర్ జీవన్ ముక్తి సే సంబంధిత మార్గకే ప్రతి మనుష్య మే రుచి ఉత్పన్న నహీ హోగీ. ఇసిలియే లౌకిక శిక్షా కీ ఉపేక్షా నహీ కర్నీ చాహియే. శిక్షకే సాథ్ సాథ్ సంస్కారో కా హోనా అత్యంత ఆవశ్యక హై. अपने समय के संस्कारों को अपनी रचनाओं में जोड़कर वाल्मीकि और वेदव्यास जैसे महर्षियों ने हमें प्रदान किया और वे समूचे विश्व के मित्र बन गए. लौकिक शिक्षा का आदर करने के कारण ही उस समय के महर्षि 18 पुराणों और वेदों के विभाग कर सके।
1: लोकमुनंदु गल समस्त पदार्थमुलु कानी समस्त लोकमुलु कानी दैवं नंदे इबडि उंटुन्नवि। కనుక భగవంతునికి ఇవ్వదగినటువంటి ఏమాత్రం కూడా లేదు. పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు. అందుకోసమని పోతన చెప్పాడు,
0: బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయం సుధమచ్చనలవియగునీ

0: సత్యమగుణా బ్రహ్మాండమంతట బొచ్చలోను నట్టి బొచ్చ భోజము నీకు పెట్టటమునాయుతున్నది శ్రీ రామ రామాయణుచు.
1: కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై, మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై, మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేవు. ఈశ్వర సర్వభూతాన ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామములు అనేటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు. ఈ ప్రేమ ఉదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని అందుటకు కూడాను అవకాశం ఉంటుంది.
2: విశ్వ కే సభీ పదార్థ ఔర్ సమస్త లోక్ ఈశ్వర్ మే హి సమాయ హువే హై. అతః విశుద్ధ ప్రేమ కే సివా ఈశ్వర్ కో ఔర్ కుచ్ నహీ దియా జా సక్తా హై. ఈశ్వర్ హమ్సే కుచ్ అపేక్షా భీ నహీ కర్తా హై. అతః ఏక్ మహాకవి నే ఇస్ ప్రకార కహా, సమస్త బ్రహ్మాండ మే విరాజమాన్ తుమ్హారే లియే క్యా మందిర్ బనాయా జా సక్తా హై. కోటి సూర్య తేజ్ సే ప్రకాశమాన్ తుమ్హారే సామ్నే కౌన్ మిట్టీ కా దియా ధర్ సక్తా హై. సభీ ప్రాణియో మే విద్యమాన్ తుమ్హే కోయి నామ్ దేనా క్యా సంభవ హై. సమస్త బ్రహ్మాండో కో ఉదర్ మే ధారణ కర్నే వాలే తుమ్హే క్యా భోగ్ లగాయే జా సక్తే హై. మానవ భ్రమవశ ప్రేమ జతానే ఔర్ ఆనంద ప్రాప్త కర్నే కే లియే ఈశ్వర్ కే రూప్ ఔర్ నామో కీ కల్పనా కర్ రహా హై. యథార్థ మే ఈశ్వర్ కే కోయి రూప్ ఔర్ నామ్ నహీ హై. ఈశ్వరః సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం. సర్వత్ర వ్యాప్త ఈశ్వర్ కే రూప్ ఔర్ నామ్ కీ పరికల్పనా ఈశ్వర్ కే ప్రతి హమారే ప్రేమ్ ప్రతీక్ కే అలావా ఔర్ కుచ్ నహీ హై. హృదయ మే పూర్ణ ప్రేమ్ కో భర్కర్ జబ్ ఈశ్వర్ కీ ఆరాధనా కర్తే హై తబ్ సబ్ కుచ్ ప్రాప్త కర్ అపార యశ్ పానే కే అవసర్ భీ హోంగే.
1: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యలను ఏమాత్రం కూడా అభ్యసించలేదు. నిరంతరము దేవి ఆరాధన చెందే తన యొక్క మనసును సాధాత్మభావంగా అనుభవిస్తూ వచ్చాడు. అతనికి ఎట్టి విద్యను ఎందుకు అభ్యసించలేదు. అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ అంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితంలో ఆనందంగా గడిపేటువంటి వాడు. ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి. కానీ ఇట్టి లౌకిక విద్య ఎందుకు తాను వెనుకబడినటువంటి వాడు అయినప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడ చూసినా కూడా రామకృష్ణ మఠం అని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్య ప్రాయుడుగా నిలచగలిగాడు.
2: రామకృష్ణ పరమహంస నే లౌకిక శిక్ష బిల్కుల్ ప్రాప్త నహీ కీ. వే అప్నే మన్ కో నిరంతర దేవీ కీ ఆరాధనా మే హీ తాదాత్మ్య రఖతే థే. ఉన్హే కిసీ భీ ప్రకార కీ శిక్షా మే కోయి రుచి నహీ థీ. జబ్ వే ఇస్ ప్రకార అప్నే జీవన్ కో దేవీ కీ ఆరాధనా మే సమర్పిత కర్ చుకే థే ఉస్ సమయ ఉన్కే పితాజీ కో 5 రూపే పెన్షన్ మే మిల్తే థే. వే లోగ్ ఇన్ 5 రూపయో మే హీ సానంద జీవన్ బితాయా కర్తే థే. उन्हें इस पेंशन शब्द का सही उच्चारण का भी पता नहीं था. वे कहते थे कि मुझे 5 रुपए पेंशन मिलते हैं. वे इतने अशिक्षित थे. लौकिक शिक्षा के संदर्भ में वे बहुत पिछड़े हुए थे. परंतु आज विश्व भर में रामकृष्ण मठ के नाम से संस्थाएं स्थापित हैं और वे सबके लिए आदर्श व्यक्ति ही नहीं बल्कि विश्व भर में पूजनीय हैं.
1: అదే విధముగానే దారిని కొట్టుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్మీకిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామముల యొక్క స్వభావమే. రాక్షసపుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతునిపై గలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతనే ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు, పవిత్ర చరిత్రుడు కాగలిగాడు. మానవ జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతని తన యొక్క జీవితంలో సార్థకం గావించుకొని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు. ఇంతే కాదు, పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామను చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడాను పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు. పక్షికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రము లేదు. సర్వులు కూడాను సర్వజీవులు కూడాను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు.
2: ఇసీ తరహ ఈశ్వర్ కా నామ స్మరణ सप्रेम करने के प्रभाव से डाकू रत्नाकर भी वाल्मीकि बन गया। राक्षस का पुत्र होने पर भी प्रह्लाद ईश्वर के प्रति प्रेम के कारण विश्वविख्यात हो गया। अत्यंत विशुद्ध चरित्र वाला भी हुआ। हनुमान ने वानरों की जाति का होने पर भी निरंतर राम नाम के स्मरण से अपने जीवन को सार्थक ही नहीं किया, बल्कि दैव आराधना के संदर्भ में स्वयं भी पूजनीय हो गया। एक पक्षी होते हुए भी जटायु ने सप्रेम राम नाम का स्मरण किया और ऐसे सौभाग्य को प्राप्त कर सके जो दशरथ को भी प्राप्त नहीं हो सका। भक्ति के संदर्भ में मनुष्य, राक्षस, जानवर और पक्षी जैसा कोई अंतर नहीं है। सभी प्राणियों को प्रेम के आधार पर दिव्यता प्राप्त करने का अधिकार है।
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భక్తి మార్గమునందు భగవద్గీతలో 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు. భక్తి భక్తి భక్తి అనగా కేవలము భజనలు చేయటము, ధ్యానము చేయటము, జపములు చేయటము, చంద్రములు పోవటము, దివ్యమైనటువంటి దర్శన స్పర్శ సంభాషణ పొందటం, ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు. ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే, భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమ భావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం. ఇది స్వార్థరహితమైనటువంటిది, ఇది దోషరహితమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట ప్రాప్త సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
2: భగవద్గీతకే 12వ అధ్యాయకే ఆధార పర్ భక్తి మార్గకి మహత్తాకు బతానేకే आज से प्रवचन आरंभ हुए हैं। भजन, ध्यान, जप आदि करना, तीर्थ यात्राएं करना और दिव्य दर्शन स्पर्शन और संभाषण प्राप्त करना मात्र ही भक्ति नहीं है। भगवान के प्रति व्यक्त विशुद्ध और निर्मल प्रेम भावना ही भक्ति है। यह नितांत निस्वार्थ होता है, सभी प्रकार के दोषों से मुक्त रहता है, सतत निश्चल रहता है। ऐसी दिव्य भक्ति का आरंभ हमें सबसे पहले प्राकृतिक मार्ग से करना चाहिए।
1: ये प्राकृतिक मार्ग मंडो मोटमोट नेनु दिनी नेनु अनेक गुटियों का तत्व मनो मोटमोट गुत्तिंच डाले प्रेत इंचारे नेनु यवर ये देख मानेनु ये देख में नहीं रहते ना देख मनी यंदु चप्पल माई बॉडी अनुकूल नपु माई प्रत्येक इंगा होती बॉडी प्रत्येक इंगा होती పోనీ నా హృదయమే దైవమని అనుకోటానికి మై హార్ట్ అంటున్నాం, మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది. ప్రతి ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరణ, బట్ హూ ఆమ్ ఐ అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి. మై ప్రత్యేకంగా ఒప్పుకుంటారు. అదే అన్నింటి ఎందుకు సాక్షిభూతమైన అదే దానిని కాన్షియస్నెస్ అంటారు. దానికి చైతన్యముని కూడా చెప్తారు. ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. ఆ చైతన్యమునే చిట్ అని చెప్తూ వచ్చారు. ఈ చిట్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అనిపిస్తున్నది. ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ. అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
2: ప్రాకృతిక మార్గ మే సబ్సే పహలే హమే మే సే సంబంధిత తత్వ కో పహచాన్నే కా ప్రయత్న కర్నా చాహియే. మే కౌన్ హూ? క్యా మే యహ శరీర హూ? యది మే శరీర హూ తో మేరా శరీర క్యో కహనా చాహియే? యది మై బాడీ కహా జాయే तो माय अलग से है और बॉडी अलग से। यदि यह मान लिया जाए कि मेरा हृदय ही ईश्वर है तो माय हार्ट कह रहे हैं यहां भी माय अलग से है और हार्ट अलग से है। इसलिए हर कोई माय माइंड, माय बुद्धि, माय चित्त, माय इंद्रिय, माय अंतःकरण कह रहा है, फिर उसे स्वयं से हु एम आई का क्वेश्चन पूछने का प्रयत्न करना ही चाहिए। माय अलग से है, वही सभी तत्वों में साक्षी बना हुआ है, उसी को कॉन्शियसनेस कहते हैं, उसी को चैतन्य भी कहते हैं। यह चैतन्य तत्व सर्वत्र व्याप्त है, उस चैतन्य को चित कहते हैं। इस चित से युक्त चैतन्य तत्व सर्वत्र व्याप्त है, इन यू, विद यू, अबव यू, बिलो यू। इसलिए उस चैतन्य तत्व को पहचानना चाहें तो बाह्य संसार में प्रयत्न पूर्वक अन्वेषण करने पर भी वह हमें प्राप्त नहीं होगा।
1: अंतर्मुखम का वाद दृष्टि में अंतर्मुखम लाभे ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము మీకు లభ్యమవుతుంది. వేదాంతమునందు నేతి నేతి నేతి, నాట్ దిస్, నాట్ దిస్, నాట్, బాడీ ఇస్ నాట్, మైండ్ ఇస్ నాట్, బుద్ధి ఇస్ నాట్, చిత్తం ఇస్ నాట్, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది. కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సందర్శన భాగ్యములకై సరి అయినటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం. కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు. సర్వత్రా ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎక్కడైనా కూడా మనం సందర్శించవచ్చు. అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనటువంటి తత్వము సగుణ సాకారంతో కొంత ఆధారాన్ని తీసుకోవాలి. సగుణ సాకారములు లేక నిర్గుణ నిరాకారంలో ప్రవేశించలేదు. కనుక ప్రారంభంలో సాకారం యొక్క ఆరాధన అత్యవసరం.
2: मन को अंतर्मुख होना चाहिए। दृष्टि को अंतर्मुख करने पर ही उस चैतन्य तत्व को पाया जा सकता है। इसीलिए वेदांत में नेति नेति नेति, नॉट दिस नॉट दिस नॉट दिस कहा गया है। बॉडी इज नॉट दिस, माइंड इज नॉट दिस, चित्त इज नॉट दिस, बुद्धि इज नॉट दिस, आई एम आई, आई एम आई जैसे तत्व का निर्णय वह दृष्टि ही करती है। अतः भक्ति मार्ग वही है जो स्वस्वरूप का दर्शन कराने की दिशा में सही साधना मार्ग पर चलाकर सत्य को पहचानने के लिए नित्यता के मार्ग में अग्रसर करता है। ईश्वर का अन्वेषण करने के लिए विशेष मार्ग की आवश्यकता नहीं है। सर्वत्र व्याप्त दिव्यता का दर्शन हम कहीं भी कर सकते हैं, परंतु निर्गुण निराकार पर ब्रह्म सत्य को पहचानने के लिए कुछ सीमा तक सगुण साकार की सहायता लेनी चाहिए। सगुण साकार के बिना निर्गुण निराकार में प्रवेश नहीं कर सकते हैं। आरंभ में साकार की आराधना अत्यंत आवश्यक है। सत्य को पहचानने के लिए नित्यता के मार्ग में अग्रसर करता है। ईश्वर का अन्वेषण करने के लिए विशेष मार्ग की आवश्यकता नहीं है।

0: साकार की आराधना अत्यंत आवश्यक है।
1: క్రమక్రమేణ కూడాను అది అంతర్ముఖము గావించుకుని నిరాకార నిర్గుణత్వం లోపల మనము ప్రవేశించవచ్చు. సర్వవ్యాప్య నారాయణ ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండే సమయంలో మనము ఒక్క ప్రదేశంలో పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైన పుట్టి యొక్క శక్తి మనకు లభించేటప్పుడు ఒక రూపమును, ఒక నామమును మనం ఆధారం చేసుకోవాలి. ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైన యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైన ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు. పుష్పమే లేక కాయ కాదు, కాయ కాక ఫలం ఏర్పడదు. కనుక పుష్పము, కాయ, ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: ధీరే ధీరే అంతర్ముఖ హోకర్ నిర్గుణ నిరాకార తత్వమే ప్రవేశ్ కియా జా సక్తా హై. अंतर बहिश्च तत्सर्वम व्याप्य नारायण स्थितः। सर्वत्र व्याप्त इस नारायण तत्व में पूर्ण आस्था और शक्ति प्राप्त होने तक एक ही रूप और एक ही नाम को आधार बनाना चाहिए। इस प्रकार भक्ति मार्ग में प्रवेश कर इसके उपरांत दिव्यता से युक्त तादात्म्य स्थिति को पाकर परिपूर्ण आत्मज्ञान में मग्न हो सकते हैं। बिना पुष्प के कच्चा फल नहीं हो सकता, कच्चे फल के बिना पका फल नहीं हो सकता। अतः पुष्प, कच्चा फल और पका फल, इन तीनों की एकता ही सच्चा आत्म तत्व है।
1: पुष्प में कर्म मार्ग ఇది క్రమక్రమేణ ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది. ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది. ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటి ఇందులో సహజంగా ఏర్పడుతుంది. కర్మ, ఉపాసన, జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములో ఇది ఫలింపజేస్తుంది. కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి. ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థము అనేటువంటి క్రింద చేయాలి. విద్యలను మనం అభ్యసించాలి. ఆ అభ్యసించినటువంటి విద్యలను ఆచరణలో పెట్టాలి.
0: యహ పుష్ప హీ కర్మ మార్గ హై, యహ ధీరే ధీరే భక్తి మార్గ రూపీ కచ్చే ఫల్ మే పరివర్తిత్ హోగా. ఇసే సంభాలే రఖనే పర్ యహీ ఫల్ రూపీ జ్ఞాన్ మే పరివర్తిత్ హోగా. ఇస్ ఫల్ కే పూరి తరహ పక్ జానే పర్ इसमें सहज रूप में माधुर्य रूपी वैराग्य आ जाता है। कर्म, उपासना और ज्ञान इसी वैराग्य में प्रतिफलित होते हैं। अतः हमें कर्म मार्ग में प्रवेश करना चाहिए। हम जो कुछ भी करें ईश्वर की प्रीति के लिए करना चाहिए। इस संसार में रहने तक लौकिक शिक्षा ग्रहण करनी चाहिए। जिस शिक्षा का अभ्यास करते हैं उसे आचरण में रखना चाहिए।
1: మానవునికి ఆలోచన శక్తి, ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి. కనుకనే మనస్సేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మన ఉన్నారు. ఏది చేసినప్పుడు హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి. ఈ క్రమక్రమేణ ఫల త్యాగములకి ఇది కొనిపోతుంది. ఫలాపేక్ష కొట్టబడ్డ అవసరమే. క్రమక్రమేణ నిష్కామ కర్మలు కావాలి. మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు. కనుక ఈ డిజైన్ ను మనం క్రమక్రమేణ వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫర్మ్ ఇంటూ వర్షిప్. ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీత్యార్థంగా మనం చేయాలి. అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలను ధరించారు. ఏకంశం విప్రా బహుదా వదంతి, తూలిపండి అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు. కనుక దైవము ఏకం.
0: मानव में विशेषतः विचार और आचरण की जो दो शक्तियां हैं वे ही नेगेटिव और पॉजिटिव हैं। इसीलिए मनस्येकम, वचस्येकम, कर्मण्येकम महात्मनम कहा गया है। अतः जो कुछ भी करते हैं उसे वचन के साथ हृदय पूर्वक ढंग से कर्म के रूप में करना चाहिए। यह धीरे धीरे फल की अपेक्षा के परे ले जाएगा। प्रथमतः फल की अपेक्षा अवश्य करनी चाहिए। इसके बाद धीरे धीरे निष्काम कर्म में प्रवेश करना चाहिए। पहले पहल फल की अपेक्षा किए बिना कर्म करना संभव नहीं है। अतः

0: इस वर्क को धीरे धीरे वर्शिप के रूप में परिवर्तित करना चाहिए। वर्क विल बी ट्रांसफर्ड इनटू वर्शिप। हम जो कुछ भी करें उसे दैव प्रीति की भावना से करना चाहिए। वह ईश्वर एक ही है। इस ईश्वर के कई रूप और नाम हैं। एकम सत विप्रा बहुधा वदन्ति। कई लोग इसे कई नामों से पुकारते रहे हैं। ईश्वर एक ही है, एको हम बहुश्याम।
1: చూడండి, చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అంటుంటున్నాం, పసిబిడ్డ. 10 సంవత్సరం అయ్యేటప్పటికి అతన్ని బాయ్ పిల్లవాడు, అదే 30 ఇయర్స్ వచ్చేటప్పటికి 30 వర్షంలో అయ్యేటప్పటికి అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తాం. అతని 75 ఇయర్స్ అయ్యేటప్పటికి గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. అదేవిధంగా మొట్టమొదటి ఆస్తి అక్కర్తి జిజ్ఞాసి దాని ఈ నామకులను ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వమైనటువంటి ఒక్కటే గమ్యం, ఒక్కటే కోరు. ఇవి క్రమక్రమేణా పరిణామములు పొందేటువంటి స్థితులు. కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం. ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
0: ఆప్ అచ్చి తరహ జాన్తే హై, జన్మ లేతే హీ బచ్చే కో చైల్డ్ కహతే హై. 10 వర్ష కే బాద్ ఉసే హీ బాయ్ లడకా కహ రహే హై. 30 వర్ష కే బాద్ ఉసే మ్యాన్ आदमी कह रहे हैं. जब वह 75 वर्षों का हो जाता है तो उसे ग्रैंड फादर ग्रेट ग्रैंड फादर कहते हैं. चाइल्ड बॉय मैन ग्रैंड फादर सब एक ही हैं. इसी प्रकार आरंभ में आर्त अर्धार्थी जिज्ञासु और ज्ञानी 4 प्रकार के लोग और स्थान अलग अलग होते हैं, परंतु दिव्यता एक ही है और सबका लक्ष्य एक ही है. ये धीरे धीरे परिवर्तित होने वाली स्थितियां हैं. इन परिवर्तनों के लिए साधना अत्यंत आवश्यक है. इसीलिए कहा गया है कि साधना के द्वारा सभी काम निपटाए जा सकते हैं.
1: రేపటి నుంచి ప్రతిదినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రథమ దినము కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆదర్శాలను అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింపచేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
0: కల్సే ప్రతిదిన్ సంధ్యాకే 4:30 బజే गीता का एक एक श्लोक समझाऊंगा. आज पहला ही दिन होने के कारण तुम्हें कुछ आउटलाइंस मात्र बताऊंगा, तभी इस भगवत गीता के यथार्थ तत्व को समझ पाने का अवसर तुम्हें प्राप्त होगा.
1: प्रेम स्वरूप भगवद्गीता యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి. భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి? ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకరు కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు. ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు. ఒక మనిషి యొక్క సరైనటువంటి యొక్క రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూచినప్పుడే పలాని మనిషి అని మనం నిర్ణయించాం. కేవలం పాదం చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము, కేవలం కళ్ళు చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము, కూడా ఉండాలి. అందువలననే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మచేత్యే కురుచేత్యే సమవేతాయుచ్చవ మామక పండవాత్యేవ కిం కుర్వత్ సంధియ. ఈ శ్లోకములో ధర్మ ఫస్ట్ శ్లోకములో ఫస్ట్ వర్డ్ ధర్మ. కట్టకడపటి శ్లోకము ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎంత పాత్రో నరుద్ర తస్తస్తి విజయ విభూతి ధ్రువాలీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ. కనుక ఇక్కడ ధర్మ ఇక్కడ మమ రెండూ చేస్తే మమ ధర్మ బోధించింది గీత. కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
0: ప్రేమ స్వరూపో, सबसे पहले भगवत गीता के स्वरूप को अपने हृदय में चित्रित कर लो. भगवत गीता का कथित सार क्या है? कोई ज्ञान कहता है, कोई भक्ति कहता है, कोई कर्म कहता है, तो और कोई योग कहता है. अपने अपने स्तर पर वह उनके लिए सत्य हो सकता है. एक आदमी को पैरों से सर तक देखने के बाद ही निश्चय किया जा सकता है कि वह अमुक व्यक्ति है. मात्र पैरों को देखकर तो निश्चय नहीं किया जा सकता है, मुंह को देखना भी जरूरी है. भगवद गीता का पहला श्लोक, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయోత్సవ మామకః పాండవాశ్చైవ కిం కురవత్ సంజయ. इस श्लोक का पहला शब्द धर्म है. भगवद्गीता का अंतिम श्लोक, यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम. इस अंतिम श्लोक का अंतिम शब्द मम है. यहां धर्म और वहां मम, इन दोनों को जोड़ने पर मम धर्म बनता है. भगवद्गीता इसी का उपदेश देती है. अतः गीता का उपदेश है कि सबको अपने अपने कर्तव्यों का पालन करना चाहिए.
1: विद्यार्थियों विद्यार्थियों कर्तव्य निर्वर्तिंचाले. ब्रह्मचारियों ब्रह्मचर्यों कर्तव्य निर्वर्तिंचाले. गृहस्थुलु कर्तव्य निर्वर्तिंचाले. वानप्रस्थुलु वानप्रस्थुलु कर्तव्य निर्वर्तिंचाले. सन्यासुलु सन्यासि कर्तव्य निर्वर्तिंचाले. एवरेवर स्थानमुनकु तगिनटुवंटि ओक दीन्नि वारु कर्तव्यंगा भावించి निर्वर्तिंचेटुवंटिदि गीत योक्क प्रबोधम.
0: छात्रों को अपने कर्तव्यों का पालन करना चाहिए. ब्रह्मचारियों को अपने कर्तव्य निभाने चाहिए. गृहस्थियों को गृहस्थों के कर्तव्य निभाने चाहिए. वानप्रस्थियों को अपने कर्तव्य निभाने चाहिए और सन्यासियों को अपना धर्म निभाना चाहिए. सबके द्वारा अपने अपने कर्तव्य निभवाने का काम गीता करती है.
1: ప్రతి విషయంలో కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం. ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుచున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు. ప్రశ్నించాడు, నీకు మోహం నిరహంకారం సదానికి వలగచ్చతి, అయ్యా అర్జున నీకు మోహ అహంకారము ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు. నాకిప్పుడు ఈ మోహం అనేటువంటిది పూర్తి పోయింది అన్నాడు. ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు. అదే మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం.
0: परंतु आज का मानव पेशोपेश में पड़कर सभी प्रकार से निराश होता जा रहा है. अर्जुन गृहस्थ ही था, उसका कर्तव्य युद्ध करना ही था. भगवत गीता का आंतरिक तत्व सबको अपने अपने विषय में मार्ग निर्देशन करना ही है. मोह और अभिमान के बंधनों में बंधकर ममता के प्रभाव से व्यथित अर्जुन को श्री कृष्ण ने कर्तव्य का उपदेश दिया. निर्ममो निरहंकारः प्रशांति मदिगच्छति. श्री कृष्ण ने अर्जुन से पूछा, हे अर्जुन, क्या तुम्हारे मोह और अहंकार अब कम हो गए हैं? नष्टो मोह. अर्जुन ने कहा, अब मेरा मोह पूरी तरह समाप्त हो गया है. इस मोह के बने रहने तक बंधन भी बना रहा. मोह क्षयम मोक्षम, यही मोक्ष है.
1: ప్రత్యేకించినటువంటిది ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు, సర్వసుఖములతో సంతోషంతో తొలిదూగేటువంటి ఒక భవనం కాదు. మోహక్షయం మోక్షం, ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుడి యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం, ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
0: మోక్ష కోయి విశేష రూప్ మే బనా ఎయిర్ కండిషన్ వాలా ఘర్ నహీ హై. वह सभी सुख भोगों से युक्त कोई भवन नहीं है. मोह का विनष्ट होना ही मोक्ष है. अपने कर्तव्यों को निभाते हुए मानव को आदर्श पूर्ण जीवन बिताना चाहिए.
1: कल करेपी भगवदगीत तत्व प्रति व्यक्ति श्लोक प्रधान कंठस्थम चेयटमे दाने अर्थम అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టేప్పుడు ధన్యులమైపోతాం. కానీ అనేక మంది భక్తులు కాలం వ్యర్థం చేస్తున్నారు. కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవరీథింగ్, డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన స్థితిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు. తిట్టి కాలంలో పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. దీన్ని కంఠస్థం చేసి అడిగిన సమయంలో ఈ శ్లోకాలు చెప్పేటువంటి స్థితికి మీరు రావాలి. మీరు ఏనాడైనా కూడా ఏ శ్లోకమైనా అడగవచ్చు. కనుక ఈ శ్లోకాన్ని మీరు అర్థసహితంగా మీరు రూపంగా ధరించినప్పుడే మీ శోకము నివారణ అవుతుంది. కేవలం శ్లోకం మాత్రమే పంచుకొని దీని యొక్క అంతరార్థాన్ని మీరు ఆచరణలో పెట్టకుండా శోకమే అభివృద్ధి అవుతుంది. దాని అర్థమును గ్రహించాలి, గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
0: కల్సే ప్రత్యేక వ్యక్తి ప్రతిదిన एक एक श्लोक कंठस्थ करने के साथ उसका आचरण भी करेगा तो धन्य हो जाएगा. अनेक भक्त समय को व्यर्थ में बिता रहे हैं. टाइम इज एवरीथिंग, डोंट वेस्ट टाइम. टाइम वेस्ट इज लाइफ वेस्ट. टाइम बहुत अहम है, ईश्वर काल स्वरूप है. ऐसे समय को अत्यंत पवित्र करने के लिए प्रतिदिन एक एक श्लोक कंठस्थ करने के साथ समय का सदुपयोग करने के प्रयत्न तुम्हें करने चाहिए. मात्र श्लोक कंठस्थ करने से भी कोई प्रयोजन नहीं है, इसके साथ उसके अर्थ को भी समझना चाहिए और समझे हुए अर्थ को आचरण में रखना चाहिए. इन तीनों की एकता से ही मानव में पूर्णता आ जाएगी. उपसंहार. इस प्रवचन में छात्रों को संबोधित करते हुए भगवान बाबा ने विद्यार्थियों को गीता की उत्कृष्टता और उसके महत्व को जानने का सप्रेम उपदेश दिया. इतना ही नहीं, गीता के सार तत्व को अत्यंत सरल शब्दों में सामान्य भक्तों की समझ के अनुकूल बना दिया. स्वामी ने कहा कि सबके लिए गीता का विशेष संदेश अपने कर्तव्यों का पूर्ण निष्ठा के साथ निर्वाह ही है. स्वामी ने जोर देकर कहा कि गीता को पढ़ने मात्र से कोई प्रयोजन नहीं है, सबको इसके कथनों का आचरण करना चाहिए. लौकिक ज्ञान की अपेक्षा आत्मज्ञान से ही व्यक्ति का उद्धार होता है और यह आत्मज्ञान की अमूल्य निधि ही गीता है. इस आत्मज्ञान को पाने के लिए प्रथम योग्यता निर्मल चित्त है, जो गीता के उपदेशों में भरा पड़ा है.
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 2 अगस्त 1984 को दिया गया प्रवचन सुना.
3: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मनी ब्रिंगिंग यू 24 आवर्स अ डे द मैसेज ऑफ लव ऑफ भगवान श्री सत्य साई बाबा.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 24th discourse on Gita Bhagavan delivered on 5th September 1984. In this discourse, Bhagavan throws light on one of the important qualities that a spiritual aspirant must possess, namely Kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
2: Kshama Satyam Satyavatam. Kshama Yajnaha. Kshama Shamaha. Satyavantula Yokka Satyame Kshamam.
3: Kshama or forbearance is the very truth of people who are following truth.
2: Yajnami Kshama.
3: Forbearance is also Yajna.
2: Shamami Yajnam.
3: Shama also is Yajna.
2: Tejovantula Tejami Kshama.
3: Kshama is the very effulgence of people who are splendorous.
2: Tapasvikula Brahmane Kshama.
3: The very Brahman of people who have done penance, that is Kshama.
2: Kshama Satyamu.
3: Forbearance is truth itself.
2: Kshama Dharmamu.
3: Forbearance is Dharma.
2: Kshama Vedamu.
3: Forbearance is Veda.
2: Kshama Ahimsa.
3: Forbearance is non-violence.
2: Kshama Yajnambu.
3: Forbearance is also Yajna.
2: Kshama Santoshamu.
3: Forbearance is
2: Kshama Daya.
3: Forbearance is compassion.
2: Kshama Sarvasvambu.
3: It is everything.
2: Sarva Lokamulandun.
3: In all the worlds, it is everything.
2: Prati Manavudu. Tana Jeevitamulo. Pradharamuga Sadhinchavasinatunte Sadgunamu. Orpu.
3: One thing which every person has to achieve in his life is forbearance.
2: Nitya Satyamaina 20, Achalanamaina 20, Anantamaina 20, Avyayamaina 20, Atmatattvanni Gurtinchadam Andariki Sadhyam Kadu.
3: It is not possible to recognize the principle and the doctrine of Atma for people, Atma which is permanent, which is everlasting, which is unchanging, which is effulgent.
2: Atma anityamani bhavinchukuneetundi vyaktulaku satyame deham aneetundi viswasincheetundi vyaktulaku atma tattvam artham kaadu.
3: People who consider atma as unreal and body as real, they would not be able to understand the principle of atman.
2: Dehatma bhavana kaliginetundi vyaktulaku paramatma tattvamu bodhapadadu.
3: For people who identify body as Atman, they would not be able to understand the significance of Paramatman.
2: Atmanu gurinchi aneka vidhamulaga manamu bodhinchavachunu.
3: We may be able to explain and describe Atman in different ways.
2: Charchinchavachunu.
3: We may discuss.
2: Aite idi nitya jeevitamulo undunna konni abhyasamula chetanu konni sadhanala chetanu ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
3: దిస్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇన్ బై అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్.
2: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
3: వెన్ షుగర్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ స్వీట్ ఫర్ ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్.
2: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
3: ఓన్లీ ఫర్ ఎ పర్సన్ హూ హ్యాస్ టేస్టెడ్ షుగర్ హీ వుడ్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ ది స్వీట్నెస్ ఆఫ్ ఇట్.
2: కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాసరీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
3: వుడ్ యు బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది అన్మానిఫెస్టెడ్ ఆత్మన్ ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్ ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ అండర్స్టాండ్ ది డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్?
2: అమృతత్వంలో చేరేటువంటి మార్గం ఏమిటి?
3: వాట్ ఈస్ ది పాత్ విచ్ లీడ్స్
2: టు ఇమ్మార్టాలిటీ?
3: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
2: దీనికి అనేక పర్యాయం చెప్పాం. Removal of immoralities is the only way to immortality.
3: Swami had just said a number of times that removal of immorality is the only way.
2: Manavuni endundinatundi balaheenatalu manavuni endundinatundi okka konni chestalu anaga kopamu taapamu eesha asuya dambamu ityadi vikara gunamulanu మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
3: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ యాంగర్ హేట్రేట్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా హీ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
2: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకున్నట్టు సాధ్యమవుతుంది.
3: దేర్ ఫోర్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ భగవద్గీత అండ్ లర్నింగ్ దెమ్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
2: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
3: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
2: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
3: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
2: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
3: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
2: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
3: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
2: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
3: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీసెస్ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫర్బరెన్స్.
2: కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటివి.
3: Forbearance offers a type of test for us under circumstances which are trying, which are full of problems, which are full of trials, tribulations, etc.
2: కష్టములు, దుఃఖములు, విచార సమయమునందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
3: We'll have to cultivate and achieve forbearance only under circumstances which put us to tests and trials and tribulations.
2: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
3: దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ వీక్నెస్ విచ్ ఇస్ హిడన్ ఇన్ మ్యాన్.
2: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతూ ఉంటుంది.
3: అండ్ అస్ దోస్ సర్కమ్స్టాన్సెస్ దట్ హిడన్ వీక్నెస్ మానిఫెస్ట్.
2: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
3: దట్ వీక్నెస్ ఈజ్ ద యాంగర్ ఈజ్ ఈగోయిజం and is hatred.
2: కనుకి ఇట్టి బలహీనతలు ఏర్పడేటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
3: Therefore, when circumstances put us to test, we'll have to practice forbearance.
2: ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
3: If we do not have forbearance, we get different types of unhappiness and lack.
2: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
3: We may take to wrong and evil ways also.
2: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
3: Therefore, we have to recognize the truth and the permanent qualities of this forbearance and practice it.
2: ఎన్నో విద్యలు ఉండినప్పటికీ, ఎన్నో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాము.
3: Education, strength and prowess acquired in a number of ways would also be of no use if we do not have forbearance.
2: అనేకమంది మహనీయులు తపశ్శక్తిచే సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
3: A number of great accomplished people who have acquired different powers by penance, they were not able to just enjoy those fruits because they did not have forbearance.
2: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
3: The most important reason for losing the various kingdoms by the kings also is lack of forbearance.
2: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
3: Lack of forbearance has made people scholars lose their prestige.
2: కనుక ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క అందమైనటువంటి ఒక నగ వంటిది.
3: Forbearance may be compared to a very important shining principle which will decorate any person.
2: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి ఓర్పును మానవుడు కోల్పోవటం చేతనే అనేక విధమైనటువంటి దుఃఖములకు, కష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
3: Such an important quality as forbearance, when it is lost by people, when people do not have it, they are put to different types of grief, sorrow, troubles and such other.
2: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు.
3: The most important thing which humanity should have is forbearance.
2: ఇది మానవతా గుణము.
3: This is an important quality of humanity.
2: ఈ గుణము రాణింపకుండా మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
3: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
2: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
3: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
2: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
3: Forbearance may be compared to a protection for man.
2: ఈ కవచమును ధరించినటువంటి ఒక వ్యక్తిని ఏ దుఃఖములు, ఏ బాధలు, ఏ నష్టములు, ఏ నిందలు, ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
3: వన్ హూ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఫర్బరెన్స్ విల్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ గ్రీఫ్, ఎనీ డిఫికల్టీ, ఎనీ ప్రాబ్లం, ఎనీ సచ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అట్ ఆల్.
2: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
3: వేమన హాజ్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్, ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
2: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, పరుషవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధములు అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనం సరి అయిన స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
3: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్, కామెంట్, కండెమ్, వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ వీ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
2: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున, ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
3: When some people criticize, admonish, we are not going to lose much.
2: కాని ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
3: బట్ బై ఛాన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ వీ లూజ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
2: అయితే కొన్ని కొన్ని సమయములందు ఈ చమను అతి జాగ్రత్తగా మనము విచారించి వినియోగించాలి.
3: బట్ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ విల్ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫర్బరెన్స్ అండ్ యూజ్ అండ్ ఎంప్లాయ్ ఫర్బరెన్స్.
2: జగత్తులో జీవకోటికి ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులైనటువంటిది వృక్షము, నదులు, గోవులు.
3: దెర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. వన్ ఈస్ ద ట్రీ, ది అదర్ ఇస్ ద కౌ అండ్ ద థర్డ్ ఇస్ ద రివర్.
2: వృక్షములు, నదులు, గోవులే లేకపోతే మానవత్వమే క్షీణిస్తుంది.
3: Without trees, rivers and cows, humanity would not be able to function well.
2: అయితే వృక్షముని ఎంతమంది వచ్చి ఎన్ని కొమ్మలు కొట్టి ఎన్ని రెమ్మలు కొట్టి ఎన్ని విధములుగా కూడా దాన్ని హింసించినప్పటికీ తన క్రింద చేరినటువంటి వానికి నీడనిచ్చి తీయని ఫలములనిచ్చి వారిని అనేక విధములుగా ఆనందాన్ని చేకూరుస్తుంది.
3: వాట్ ఎవర్ వయలెన్స్ ఈస్ డన్ టు ట్రీ, హౌఎవర్ మచ్ ట్రబుల్ ఈస్ గివెన్ టు ట్రీ బై కటింగ్ ద బ్రాంచెస్ అండ్ బై గివింగ్ ద ట్రబుల్, ఇట్ వుడ్ గివ్ షెల్టర్ టు ఎ పర్సన్ హూ టేక్స్ షెల్టర్ అండర్ ఇట్ అండ్ గివ్స్ హిమ్ జాయ్.
2: అపకారము చేసినటువంటి వ్యక్తులకే ఇవి ఉపకారం చేస్తూ వచ్చాయి వృక్షములు.
3: ట్రీస్ హావ్ బీన్ డూయింగ్ గుడ్ ఫర్ పీపుల్ హూ మైట్ ఇన్ డైరెక్ట్ టర్న్ డూ బ్యాడ్ టు ఇట్.
2: ఇంకా నదులు, ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి అనేక విధములుగా అశుద్ధం చేసి అనేక విధములుగా ఉపయోగించి ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
3: దెన్ ది రివర్స్, ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఆల్సో, హౌఎవర్ మచ్ ది రివర్స్ మే బి డర్టీడ్ బై పీపుల్ ఇన్ వాట్ ఎవర్ దే మే యూజ్ ఇట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్, స్టిల్ దే విల్ బి సర్వింగ్ ది హ్యుమానిటీ అండ్ దే విల్ కాన్సన్ట్రేట్ ఆల్ ద వైల్ టు రీచ్ ది ఓషన్ విచ్ ఈస్ దేర్ గోల్.
2: జలము జీవులకు ప్రాణం.
3: వాటర్ గివ్స్ లైఫ్ టు ది
2: ప్రాణ సమానమైనటువంటి జలమును ఏ విధమైనటువంటి యొక్క దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలము ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునట లేదు.
3: వాటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యుమానిటీ, వెదర్ దే ఇట్ ఈస్ యూ పుట్ టు గుడ్ యూస్ ఆర్ బ్యాడ్ యూస్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
2: ఇంకా గోవులు, తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను తమ క్షీరమును తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
3: దెన్ కౌస్, డినైయింగ్ దేర్ ఓన్ మిల్క్ టు ది చిల్డ్రన్ టు దేర్ ఓన్ కౌస్, దే ఆర్ ప్రొవైడింగ్ మిల్క్ టు హ్యుమానిటీ విచ్ ఈస్ ఫుల్లీ నరిషింగ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఫర్ హ్యుమానిటీ.
2: ఈ యొక్క గోవును హింసించినప్పటికీ తన యొక్క క్షీరమును మధురమైనటువంటి క్షీరంగానే అందిస్తూ వచ్చాయి, కానీ ఇది కేవలము ఒక చేదు రకమైనటువంటి యొక్క క్షీరమును అందించటం లేదు.
3: వాట్ ఎవర్ ట్రబుల్ యూ మే గివ్ టు కౌ, స్టిల్ ఇట్ గివ్స్ యూ ఓన్లీ స్వీట్ మిల్క్.
2: ఈ విధంగా అపకారము చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
3: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ద హ్యుమానిటీ విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌస్.
2: అట్లని అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
3: But we should not go on doing good under all circumstances either.
2: సమయ సందర్భాలను కూడాను కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకొని ఈ యొక్క చమను మనం ఉపయోగించుకోవాలి.
3: We have to understand the circumstances and the conditions and we'll have to employ discrimination and then use forbearance.
2: మీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం పృథ్వీ రాజును గోరి మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
3: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ ఘోరీ మహమ్మద్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు పృథ్వీరాజ్.
2: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు ఘోరీ మహమ్మద్.
3: హీ ఇన్వేడెడ్ ది కంట్రీ ఆఫ్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
2: కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు.
3: He not merely invaded the country 17 times, he destroyed very valuable property.
2: సిరి సంపదలను దోచుకున్నాడు.
3: He took away a lot of wealth.
2: అనేక విధమైన నష్ట కష్టములకు గురి చేశాడు.
3: He put the entire country to different difficulties and losses.
2: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుక పంపుతూ వచ్చాడు.
3: In spite of all these things done by him, పృథ్వీరాజ్ He excused him and he allowed him to go back.
2: పట్టు పడినప్పటికీ అతన్ని ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుకకు పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
3: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ ఈవెన్ వెన్ హీ కుడ్ క్యాచ్ హిమ్ హీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ పనిష్మెంట్ హీ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్.
2: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
3: యాజ్ ఇస్ టోల్డ్ బై ద్రౌపది ది క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజ్ ఇస్
2: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
3: Draupadi taught Arjuna at a time when Arjuna brought Ashwatthama, under what circumstances we should excuse.
2: Ikkada Prithviraju kudanu adhe vidhamgane ee gori Mohammadanu chamistu vachadu.
3: Prithviraj also in the same way has excused Ghori Mohammad.
2: Verachinavani.
3: A person who is afraid.
2: Dainyamuna vedurunundinavani.
3: A person who is humble and who just
2: nidramai marachinavani.
3: A person who has lost consciousness.
2: Saukhyamuga madhyamutravinavani.
3: A person who is drunk.
2: Bhagnudai parachinavani.
3: A person who is with a broken heart.
2: Sadhujanabhavam vanini kavumanchuva tarachinavani.
3: A person who just approaches and requests
2: kaminula stilan.
3: A woman
2: champuta dharmam kaadu palguna.
3: Oh Arjuna, it is not proper to kill such people.
2: Adhe vidhamgane Ghori Mohammad sharanathudai nannu chaminchali nannu rakshinchalani korukovatam cheta aa paristhiti endu undinappatikini ee Prithviraju chaminchi velukku pampinchadu.
3: Similarly, when Ghori Mohammad surrendered himself and asked for pardon and excuse and protection, Prithviraj excused him and sent him back.
2: Kani deeniki krutagnata leka poorthi krutagnuduga mari poyadu Ghori Mohammad.
3: But Ghori Mohammad did not have any sense of gratitude. He was an absolutely ungrateful fellow towards Prithviraj.
2: Tirigi rendo samvatsarame tirigi Prithviraj paina dandetti vachi aneka vidhamuluga kutralu panni mosamulu chesi తన యొక్క దగ్గర వారి వల్లని అతని చిక్కించుకొని దక్కించుకొని అతని కన్నులు తీసివేశాడు.
3: ఇన్ ది సెకండ్ ఇయర్ ఇట్సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగైన్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ పృథ్వీరాజ్ అండ్ హీ రిమూవ్డ్ ది ఐస్.
2: కనుక ఇలాంటి త్రాసుపాము స్వభావం కలిగినటువంటి వారిని ఎందు మనము క్షమ అనేటువంటిది అమితంగా మనం ఉపయోగించరాదు.
3: We should not use forbearance to people who are ungrateful like that, like a snake.
2: Telugulo cheptaru tumba chettuku neeru posina paamuku paalu posina pramadam tappadu untaru.
3: It is said in Telugu that giving water to a particular small plant called tumi plant and to
2: thorny bushes
3: and giving milk to a snake is not proper and appropriate.
2: Kanuka manaku vorpu ఇలాంటి కృతజ్ఞులపైన మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
3: Forbearance should not be shown towards people who are ungrateful.
2: ఈ సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని ఆధ్యాత్మిక మార్గమునందు పరోపకార సంబంధమైన మార్గమునందు పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
3: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
2: Jesus daggara 12 mandi pradhanamaina shishyulu undetundi varu.
3: There were 12 disciples who are important disciples who are living with Jesus.
2: Kani tana shishyule ani visheshinchi aneka vidhuluga varini rakshinchi varini poshinchi aadarinchi ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
3: జీసస్ హూ ఎక్స్టెండెడ్ ఆల్ లవ్ ఆల్ ప్రొటెక్షన్ ఆల్ షెల్టర్ అండ్ ఆల్ ది కంపాషన్. దెర్ వాజ్ వన్ జూడాస్ హూ బికేమ్ అన్గ్రేట్ఫుల్ టెంప్టెడ్ బై మనీ హీ టర్న్డ్ అవుట్ టు బి ఎ ట్రెజరర్ టు హిస్
2: అట్టి జూడాను కూడాను క్షమించాడు జీసస్.
3: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ ట్రెజరస్.
2: కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి శిక్ష విధించమని ప్రార్థన కూడాను చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
3: Therefore, there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
2: Evaru chesinatundi karma varu anubhavinchaka tappadu.
3: The action done by any person, the fruits of it will have to be borne by him alone.
2: Oka Ramayanam nandu kudanu మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
3: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత ఎ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
2: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైన తప్పునన్న.
3: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దేర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్.
2: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
3: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వెన్ వన్ ఈస్ గోయింగ్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ బట్ సఫరింగ్ ఈస్ సర్టన్.
2: అలనాటి పాండవులు ఆకులను మిల్మేసి అడవి పాలైపోయిరన్నా.
3: దోస్ పాండవాస్ వర్ దే నాట్ పుట్ టు ది సఫరింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ ఈటింగ్ గ్రీన్స్.
2: రాములంతటి వాడు రమణి సీతను వాసి పామును వలయేర్చెనన్నా.
3: A great person like Rama himself had to cry like an ordinary person.
2: Thondara paatu valni ee vidhamainatundi phalitamlanta lavistu vacha.
3: On account of haste alone all these consequences will
2: yavaro chakale vaadu emu annadani మూర్ఖుడైనటువంటి వ్యక్తి ఏదో దూషించాడని విన్న తక్షణమే సీతను అడవికి పంపించాడు. ఓర్పును కోల్పోయాడు.
3: రామ డిడ్ నాట్ హ్యావ్ సఫిషియెంట్ పేషెన్స్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ లిజనింగ్ టు ది క్రిటిసిజం అండ్ ది కామెంట్ ఆఫ్ సమ్ యూస్లెస్
2: వాచ్మెన్. దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
3: But in case of the divine acts there'll be a number of meanings and
2: kaani prapanchikanga laukikavainatundi oka jagatlo nacharichinappudu orpunu kolipovatam chethani ee vidhamainatundi paristhiti yerpadindi ani artham avutundi.
3: But when one tries to understand in a worldly way on account of losing patience Rama had to do that particular act.
2: Krishnudu enni bodhinchinappatikini sodarulainatundi oka pandavulu enni vidhamainatundi cheppinappatikini తాను ఆ యొక్క దీన్ని కోల్పోయి యుద్ధము లోపల లేక జూదముడాడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
3: ధర్మరాజా ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
2: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
3: దేర్ ఫోర్ దే వర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
2: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
3: దేర్ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
2: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
3: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is
2: కొంతవరకు మనం ఓపికతో ఉండవచ్చునే కాని మితిమీరిపోయినప్పుడు ఈ ఓపికను కోల్పోతుంటాం.
3: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
2: ఇది ఎలాంటి సందర్భంలో మనం కోల్పోవాలి?
3: Under what circumstances should we lose patience?
2: ఇది ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భంలో ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
3: Under what circumstances when we forego or when we lose the patience what would be the consequences?
2: Unni samayam lopala poorthi orpu pramadame teppistundi.
3: Under certain circumstances having complete forbearance may lead to all sorts of problems.
2: Konni sandarbham lopala tondarapaatu pramadam teppistundi.
3: Under circumstances haste will lead to certain problems.
2: Vegirinchina chunadi visham yagunu.
3: If you are unduly hasty it will become poison.
2: Alasyam amrutam visham annaru.
3: But it is also said if you are unduly if you are a little slow
2: aithe ee rendu padamulu kudanu viruddhamainatundi padamulaga untunnayi.
3: Slowness and haste are two opposite words.
2: Alasyam amrutam visham. Nidanam cheyakoddu chesthe amrutam kuda visham avutundi ani oka vaipuna.
3: On the one hand it is just said you should not unduly delay. Delay turns even
2: వేగిరించిన తోనది విషయం ఏగను తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
3: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్ట్ ఇట్ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
2: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానమును ఉపయోగించాలి.
3: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వి విల్ హావ్ టు యూస్ అవర్
2: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
3: వి హావ్ టు యూస్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
2: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
3: A particular person who is not well
2: who ni chamlo pranam idichetundi paristhithilo untundali
3: he is likely to lose his life itself within a few minutes.
2: Akkada vegirinchina tho unadi visham yegunu unte potundi ga oka tondar paatu avasaram.
3: There you should be very hasty, you cannot delay there.
2: Akkada alasyam amrutam visham. Akkada alasyam cheyakuddu mottamota aarogyam sambandhinchinatundi treatment oka vaidyam manam sarpali.
3: And in those circumstances delay becomes poisonous. You should be hasty there, you should be hurried up.
2: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును కొన్ని దుర్మార్గత్వమును కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించడం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
3: దేర్ఫోర్ వెన్ వీఆర్ ఫేస్ విత్ సర్కమ్స్టాన్సెస్ అండ్ పీపుల్ హూ ఆర్ వికెడ్ హూ ఆర్ టేకింగ్ టు రాంగ్ వేస్ లూజింగ్ పేషెన్స్ ఇస్ ఇన్ ఎ వే గుడ్.
2: ఆ సందర్భం నందు కొంత సౌండ్ను కూడా మార్చడం అవసరమవుతుంది.
3: Under such circumstances, changing the sound and voice a little is also good.
2: ఈ సౌండ్ ను మార్చినంత మాత్రం ఓర్పు ఓర్పును కోల్పోయినామని భావించరాదు.
3: బై మియర్లీ చేంజింగ్ ఇంక్రీజింగ్ ది వాల్యూమ్ ఆఫ్ సౌండ్ ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వి హావ్ లాస్ట్ పేషెన్స్.
2: ఈ ఓర్పును కోల్పోకుండా సౌండ్ ను మార్చి మన యొక్క హృదయ పవిత్రతను అభివృద్ధి పరచుకోవడానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
3: ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ అండ్ డెవలప్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్ బై మియర్లీ చేంజింగ్ ది సౌండ్ బట్ వితౌట్ లూజింగ్ పేషెన్స్.
2: సత్యం సత్యవతాం అన్నారు. సత్యవంతులకు సత్యమే నిజమైనటువంటి క్షమ అన్నారు.
3: It is said for people who are following the path of truth, truth itself is for them.
2: అయితే ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడాను సత్యమును నిలబెట్టుకున్న వారం అవుతాం.
3: Without changing the truth itself, but by changing the sound, we'll be able to follow the path of
2: truth. మీకందరికి తెలిసినటువంటి విషయమే అశ్వత్థామ విషయము.
3: It is a thing which is very well known to all of you about Ashwatthama.
2: తెల్లవారక పూర్వమే పాండవులను హతం చేయాలని చెప్పి ప్రతిజ్ఞ పట్టాడు అశ్వత్థామ.
3: Ashwatthama has taken a vow that he was going to destroy all the Pandavas before the sunrise.
2: Ardharatri kaabothundadi.
3: It was becoming midnight.
2: Pandavulu chikkaledu.
3: He was not able to get at Pandava.
2: Kani tana pratigna tella suryodayam kaaka puramme ee Pandavulnu hatamarchalani pratigna pettadu.
3: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
2: Ee puramme deeniki puramme Ashwatthama yokka pratignanu gurtinchinatvanti oka Krishnudu Pandavulnu samrakshinchadaniki tagina prayatnalanta chesi pettadu.
3: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
2: Ikkada Durvasudu asatyamaadetunte vaadu kaadu.
3: Durvasa was one who was not prepared to tell a lie.
2: Maha kopiste kani asatyam matra aadadu.
3: He was given to a lot of fits of anger, but he would not.
2: Aa kopam kudanu konni taapamulanta kudanu teechindi.
3: That particular anger also only to quench the
2: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
3: He was changing the sound only to protect his own truth.
2: Aa mundu ratri Krishnudu ee Durvasunu daggariki vellaadu.
3: The previous night Krishna happened to go to Durvasa.
2: Durvasudu santasinchi swami yokka raakanuku kaaranam emtane prashninchadu.
3: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, "Swami, what is the reason for your coming?"
2: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
3: Krishna said that I need your help today.
2: Loka samrakshakudai జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరికి వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సినా నేను చేస్తాను అన్నాడు.
3: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
2: కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
3: But even in the help extended, there is a particular limit.
2: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు గనక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
3: Durvasa, who is extremely clever and who knows all the things, he just said, "Swami, I am prepared to do any help, but I am not prepared to utter a lie."
2: Durvasa, rushimanas sanchari nenu, nenu matram asatyam adamani cheptana, ilanti daniki nenu kuda nu palapadanu annadu.
3: Krishna said, "Well, I am the indweller of all the hearts of
2: dharma samsthapana thaya sambhavami yuge yuge dharma samsthapana cheyatame naa yokka pratigna.
3: I am born again and again to establish dharma, and how can I ask you to utter a lie?"
2: Dharmam deeni pai aadharapadundi? Satyam nasti paro dharma, satyamane punadi pai dharmam aneetundi goda nilchi undi.
3: Dharma or righteousness is based on the foundation of truth.
2: Kaana asatyam aadamani nenu kudanu cheppanu.
3: I would not ask you to tell a lie.
2: Aithe kontha shabdam marchu annadu.
3: But you change the sound a little.
2: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
3: ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్, గివ్ మీ ది ప్లాన్స్.
2: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తవ్వమన్నాడు కృష్ణుడు.
3: కృష్ణ ఆస్క్డ్ టు డిగ్ ఎ పిట్ వేర్ఇన్ 5 పీపుల్ కెన్ స్టే.
2: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
3: కృష్ణ ఆస్క్డ్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
2: పైన పలకలు వేశాడు.
3: Plans were put on the pit.
2: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
3: Durvasa's chair was put on those planks.
2: ఆ చీర పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
3: Durvasa sat in that chair.
2: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
3: అశ్వత్థామ విల్ కమ్ అండ్ విల్ ఆస్క్ యూ వేర్ ఆర్ పాండవాస్. యూ టెల్ ది ట్రూత్ బట్ వైల్ టెలింగ్ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
2: అశ్వత్థామ కృష్ణుడు చెప్పినట్టుగా రానే వచ్చాడు. స్వామి, త్రికాల జ్ఞానులు మీరు, పాండవులు ఎక్కడున్నారో మీకు తెలుసును, దయచేసి నా గడువు మించిపోతుంటుండాలి, పాండవులు ఎక్కడున్నారో దయచేసి చెప్పండి అన్నాడు.
3: యాజ్ వాస్ ప్రిడిక్టెడ్ బై కృష్ణ, అశ్వత్థామ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ స్వామి యు నో ఆల్ ద థింగ్స్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్, ప్లీజ్ లెట్ మీ నో స్వామి.
2: చెప్పినట్టుగా సౌండ్ పాండవులు నా కింద ఉన్నారు అన్నాడు కోపంతో.
3: Instructed by Krishna, Durvasa did say that they are there, but by changing the sound he said, is it Pandavas? Well, they are under me.
2: He kopanga ee Durvasudu na kinda unnaru anetappatiki ee Ashwatthamaku bayam vesindi. ఏ పాండవును నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
3: వెన్ దూర్వాస ప్రిటెండింగ్ యాంగర్ టోల్డ్ ద అశ్వత్థామ దట్ దోస్ పాండవాస్ ఆర్ అండర్ హిమ్ అలోన్, అశ్వత్థామ గాట్ ఫ్రైటెన్ దట్ దూర్వాస ఈజ్ వెరీ యాంగ్రీ, ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ పాండవాస్ ఐ మే బి కిల్డ్ బై దూర్వాస హీ థాట్ అండ్ హీ ర్యాన్ అవే.
2: కనుక సత్యము చెప్పినప్పటికీ పరుణను రక్షించడం కోసమని పరమాత్మ ఆగ్రహం నిలబెట్టుకునే నిమిత్తమై తాను మహర్షిని అనేటువంటి సార్థక నామాన్ని పొందే నిమిత్తమై సౌండ్ మార్చినాడు, కానీ అసత్యం చెప్పలేదు.
3: దూర్వాస ట్రూ టు హిజ్ ఓన్ స్టేచర్ అండ్ నేచర్ యాజ్ మహర్షి, హీ ఇన్ ఆర్డర్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్
2: చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
3: వెన్ దూర్వాస ప్రిటెండింగ్ యాంగర్ told Asatthama that those Pandavas

0: Creator and nature as Maharshi, he, in order to follow the command of Lord himself, in order to give protection to people, he uttered
1: kanuka manamu chama chama ani anni samayamulandu anni vishayamulandu kodanu diri upayoginchukotam pramadam avutundi.
0: If we say patience and patience, well, we should know under what circumstances how to use
1: sadhanalu yendu pavitramaina karyamulu yendu పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గములు యందు మనం ఓపికను సాధించాలి.
0: వీ షుడ్ యూజ్ పేషెన్స్ ఇన్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఆఫ్ సాధనాస్ అండ్ ఇన్ కంట్రోలింగ్ అవర్ ఓన్ వర్డ్స్ అగెన్స్ట్ పీపుల్.
1: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపుకుని సాధించాలి.
0: వీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ప్రాక్టీసెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇది ఒక పరీక్షా ఘట్టములుగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ టైప్ ఆఫ్ టెస్ట్.
1: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
0: ఫర్ సాధకస్ పేషెన్స్ అండ్ ఫర్బెరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది.
0: ఓన్లీ ఆఫ్టర్ అచీవింగ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ డివినిటీ.
1: ఈ ఓర్పునకు రెండు విధములైనటువంటి యొక్క ఆచారములు కూడాను అత్యవసరం.
0: ఫర్ ప్రాక్టీసింగ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ దేర్ ఆర్ టూ అదర్ థింగ్స్ విచ్ విల్ హ్యావ్ టు బి ప్రాక్టీస్.
1: ఈ ఓర్పునకు ద్వేష అసూయములు కూడాను కొంత చేరకుండా చూసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ దెర్ షుడ్ నాట్ బి యాంగర్ అండ్ హేట్.
1: ద్వేష అసూయలు ఇందులో కొంతవరకునైనా మనం ప్రవేశిస్తే ఈ యొక్క ఓర్పు క్షణములు కోల్పోతాం మనం.
0: ఇఫ్ యూ హ్యావ్ హేట్రేట్ అండ్ జెలసీ ఈవెన్ ఇన్ ది స్మాలెస్ట్ మెజర్ యూ విల్ నాట్ బి హ్యావింగ్ పేషెన్స్.
1: ఇది సాధకునికి ఉండవలసినటువంటి సరైనటువంటి సద్గుణాలు.
0: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ వర్చ్యూస్ ఫర్ ఎవరీ సాధక.
1: ఈ ద్వేష అసూయముల గురించి రేపటి దినం మాట్లాడుకుందాం.
0: అబౌట్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ స్పీక్ అబౌట్ దిస్ టుమారో.
2: దాట్ వాస్ ద 24th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 5th సెప్టెంబర్ 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.